ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 మే నెల 8వ తేదీ శుక్రవారం. శ్రోతలకు 101.7 MHz పై శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ రాజేశ్వరి సుప్రభాతం స్తుతి విన్నారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగు మాట. వినిపిస్తున్నవారు శ్రీమతి సయ్యద్ రఫియా బేగం.
1: బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. వైలుల్లికుల్లీహుమజతిల్లుమజా మాలం వద్దదహు యహసబు అన్నా మాలహు అఖ్లద కల్లాలయుం బజన్నా ఫిల్ హుతమ వమా అదరాకా మల్ హుతమ నారుల్లాహి ముఖదతుల్లతి తత్తలిఉ అలల్ అఫ్ఇద إنها عليهم موسدة في أمد ممددة అమిత దయగలవాడును అపార కృపాశీలుడును అగు అల్లాహ్ పేరా. ఈ పై సూరాలో నరక శిక్షకు పాత్రులుగా చేయునట్టి కొన్ని దుర్గుణాలు చెప్పబడ్డాయి. మానవులు తనలో ఉండు తప్పులను లోపాలను తెలుసుకోక ఇతరులలోని లేనిపోని లోపాలను వారి వెనుకను ఎదుటను ఎంచుచు వారిని హీనముగా చూచుట నిందించుట చాలా పాపము. ధనముపై ఉన్న పేరాశ చేతను లోభము చేతను కూడబెట్టుచు అది ఎక్కడ తక్కువ అయిపోవును అని మాటి మాటికి లెక్క పెట్టుచు అది శాశ్వతముగా తన వద్ద ఉండునని తలచి దానిని ప్రేమిస్తూ అందులోనే నిమగ్నుడై ఉండుట చాలా చెడ్డది. పై దుర్గుణాలు గొప్ప వినాశనం కలిగిస్తాయి. కూడబెట్టిన ధనము శాశ్వతముగా ఉండదు. విశ్వాసము వహింపక దేవుడు విధించిన ధర్మాలను అనుసరించి ఆయన ప్రీతి కొరకు ఖర్చు చేయని ధనము పనికిరాదు. చివరికి తీర్పు దినమునందు అలాంటి పరమలోభి నరకాగ్నిలో వేయబడి కఠిన శిక్ష అనుభవిస్తాడు. అది దేహమునకు తగలగానే దాని నొప్పి హృదయము వరకు వ్యాపిస్తుంది. నరకములో పాపాత్ములను వేయబడిన తరువాత దాని తలుపులు మూసివేయబడతాయి. అందులో అగ్నిజ్వాలలు పెద్ద పెద్ద స్తంభాలు వలె ఉండి అందువారు చిక్కుకొని తీవ్ర బాధలు పొందుతారు.

من قبل قد جاءت رسل ربنا بالحق فهل لنا من شفعاء فيشفعوا.

0: وزل عنهم ما كانوا يفترون. దేవుని యందు విశ్వాసం లేని వారు శిక్షకు అర్హులు అని ఖురాన్ షరీఫ్లో చెప్పబడింది. అవిశ్వాసులు విశ్వసింపక దాని తుది ఫలితమగు శిక్ష పడదని భావిస్తున్నారు. దేవుని శిక్ష పడినప్పుడు విశ్వాసము తెలుపుటకు కూడా అవకాశముండదు. మరి అలాంటి విశ్వాసము కూడా ఆ సమయములో అవిశ్వాసులకు పనికిరాదు. దేవుని శిక్ష నుండి తప్పించటానికి ఎవరైనా సిఫార్సు చేస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఎవరునో అవిశ్వాసులకు సిఫారసు చెయ్యరు. అప్పుడు తిరిగి ఇహలోకమునకు పంపినా మేము చేసిన పాపకార్యాలకు బదులుగా పుణ్యకార్యాలు చేస్తామని కోరుకుంటారు. కానీ అలా అసలు కుదరదు. కావున అవిశ్వాసులు నష్టము పొంది నశిస్తారు. వారు కల్పించుకున్న ఊహలు కూడా పనికి రావు. وآخر دعوانا أن الحمد لله رب العالمين.
1: శ్రీమతి సయ్యద్ రఫియా బేగం గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు, ఖరీఫ్ సాగుకు సమయాత్తం. ఈ అంశాన్ని గురించి మనకు అందిస్తున్నవారు డాక్టర్ డి సంపత్ కుమార్ గారు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ మనం రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అంటే ఏ విధంగా ఈ ఖరీఫ్ సీజన్కు సమాయత్తం కావాలి అనేటువంటి విషయాలు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో దాదాపుగా మనకు 800,000 హెక్టార్ల వరకు ఖరీఫ్లో సాగు అవుతుంది. మరి ఇందులో వర్షాధారంగా వేరుశనగ, కంది, ఆముదము, పెసలు లాంటి పంటలు, మరి నీటి ఆధారం ఉన్నటువంటి ప్రాంతంలో కొంత వేరుశనగ, మరి వరి, మొక్కజొన్న లాంటి పంటలు రైతులు సాధారణంగా సాగు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజను ఇప్పుడు మేలో కురిసినటువంటి ఈ వర్షాలకు మనం దాదాపుగా ప్రారంభమైందనే చెప్పుకోవాలి. చాలా చోట్ల జిల్లా వ్యాప్తంగా మరి ఇప్పుడు సేద్యాలు కూడా మొదలయ్యాయి. కాబట్టి మనం ఏ విధంగా ఈ కాబోయేటువంటి ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు సమాయత్తం కావాలి అనేటువంటిది మనం తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా రైతు సోదరులు ఇప్పుడు కురిసినటువంటి వర్షాలకు బాగా లోతు దుక్కులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంకా ఏ విధంగా ఇది ప్లాన్ చేసుకోవాలి అంటే, రైతులు ఏ ఏ పంటలు ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వేరుశనగ, కంది మరియు పెసలు, ఆముదము, వరి, మొక్కజొన్న ఈ పంటలన్నింటిలోనూ ఏ పంటలు వేయాలనుకుంటున్నారు అనేటువంటిది ఒక ప్రణాళిక రైతులందరూ కూడా ఆలోచన చేసుకొని, మరి వాటికి అవసరమైనటువంటి విత్తనాన్ని సమకూర్చుకొని, మరి ఏ ఏ మందులు అవసరమవుతాయి, ఎరువులు ఏ ఏ పైర్లకు ఏ ఏ ఎరువులు వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక బద్ధకంగా తయారు చేసుకొని ఇవన్నీ కూడా సమకూర్చుకొని మనం సిద్ధం చేసుకున్నట్లయితే ఈ ఖరీఫ్లో విజయవంతంగా ఈ పంటలను మనం పండించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ పంటల యొక్క ప్రణాళిక చాలా జాగ్రత్తగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనకు పంట రకాలు మనం చూసినట్లయితే, మన పంట రకాలు వేరుశనగలో కానీ కంది, ఆముదము, పెసర మంచి రకాలు, అధిక దిగుబడినిచ్చేటువంటి మంచి రకాలు ఉన్నాయి. ఈ రకాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతు సోదరులు. మనం వేసేటువంటి పంటలు, ఈ పంటల యొక్క విస్తీర్ణం కూడా మనం నిర్దిష్టంగా ప్రణాళికబద్ధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు చూసినట్లయితే, 10 ఎకరాల్లోనూ ఏకపంటగా ఒకే పంట వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పంట మార్పిడి చేసుకోవాలి, అంతర పంటలు వేసుకోవాలి, అలాగే ఈ యొక్క రకాలు కూడా నాణ్యమైనటువంటి రకాలను కూడా ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు సాధారణంగా గత కొన్ని సంవత్సరాలుగా మొత్తం 10 ఎకరాలు వేరుశనగే వేసుకునేటువంటి అలవాటు చాలామందికి ఉంది. అలా కాకుండా ఇప్పుడు మనకు వివిధ పంటకాలాల్లో కోతకొచ్చేటువంటి రకాలు, అంటే 2 నెలలు, 3 నెలలు, 4 నెలల వ్యవధిలో మనకు కోతకొచ్చేటువంటి పంటలు, మనకు స్వల్పకాలిక పంటలు చూసినట్లయితే మనకు కొర్ర, పెసలు. కొర్ర మనకు దాదాపుగా

60 రోజుల నుంచి మనకు 90 రోజుల లోపల పంట పూర్తి అవుతుంది. ఈ 60 నుంచి 90 రోజుల లోపల పూర్తి అయ్యేటువంటి రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కూడా అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిలో రైతు మంచి రకాన్ని, మంచి పంటను ఎంపిక చేసుకోవాలి. అలా పెసలు తీసుకున్నట్లయితే పెసలు కూడా మనకు 60 నుంచి 90 రోజుల వ్యవధిలో కోతకొచ్చేటువంటి రకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా పల్లాకు తెగులు బాగా సమస్యగా ఉంది. ఈ పల్లాకు తెగులు తట్టుకునేటువంటి రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి పెసల్లో. కాబట్టి ఇటువంటి పంటల ప్రణాళిక చేసుకోవాలి. అలాగే మనకు కంది తీసుకున్నట్లయితే కంది జూన్ జూలైలో వేసుకుంటే మనకు జనవరి ఆఖరి ఫిబ్రవరిలో కోతకు వస్తుందన్నమాట. ఇందులో దాదాపుగా 4.5 నెలల నుంచి 5.5-6 నెలల పంటకాలం ఉన్నటువంటి రకాలు ఉన్నాయి. అంటే ఇందులో కందిలో స్వల్పకాలిక రకము, మధ్యకాలిక రకాలు, అలాగే దీర్ఘకాలిక రకాలు అని 3 విభాగాలుగా రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఒక 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఒకే పంటను, ఒకే కాల వ్యవధిలో ఉన్నటువంటి పంటను కాకుండా ఈ విధంగా వేరుశనగ ఒక 3 నుంచి 4 ఎకరాల వరకు, అలాగే కంది ఒక 2 నుంచి 3 ఎకరాల వరకు, అలాగే ఆముదము ఒక 2 నుంచి 3 ఎకరాల వరకు, అలాగే పెసలు, ఈ విధంగా పంటల ప్రణాళికను మనం రచించుకున్నట్లయితే ఇందులో రైతుకు దాదాపుగా 6 నెలల వరకు పనులుంటాయి. ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒక్కొక్క పంట అయిపోతూ వస్తుంది. ఒకేసారి ఈ కూలీల అవసరం కూడా తప్పిపోతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇందులో మనం వర్షాధారంగా ఎక్కువ పండించేటువంటి పరిస్థితుల్లో, వర్షాధార పరిస్థితుల్లో ఏంటంటే ఏకపంటగా వేసుకున్నట్లయితే ఏదైనా పురుగులు కానీ తెగుళ్ళు కానీ లేకుంటే మనకు పడేటువంటి వర్షం సరైన మోతాదులో సరైన సమయంలో పడకపోయినప్పుడు పంటంతా కూడా నష్టపోయి రైతు అప్పుల పాలు అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలా కాకుండా నేను చెప్పిన విధంగా పంట ప్రణాళిక మనం చూసుకున్నట్లయితే మనకు 10 ఎకరాల్లో ప్రతి 2 లేదా 3 ఎకరాలకు ఒక్కొక్క పంట వేసుకున్నట్లయితే, స్వల్పకాలిక రకం పంట వేసుకుంటే మనకు 2 నెలల్లో ఒక పంట కోతకు వస్తుంది, 3 నెలల్లో ఇంకొక పంట కోతకు వస్తుంది, 4 నెలలకు ఇంకొక పంట కోతకు వస్తుంది, 5 నెలలకు ఇంకొక పంట కోతకు వస్తుంది. ఈ విధంగా దాదాపుగా 6-7 నెలల వరకు రైతులకు, రైతు కూలీలకు పని ఉంటుంది. ఒక పంట ఏదైనా ఫెయిల్ అయినప్పటికీ కూడా మిగతా 3 పంటలు మనం విజయవంతంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వల్పకాలిక పంటలు ఫెయిల్ అయితే, అంటే మాన్సూన్సు, అంటే ఈ ఋతుపవనాలు ప్రారంభంలో కనుక సరిగా రాక, ప్రారంభంలో వర్షాలు సరిగా రాకపోతే స్వల్పకాలిక రకాలు, స్వల్పకాలిక పంటలు దెబ్బతింటాయి. కానీ దీర్ఘకాలిక పంటలు రైతుకు ఖచ్చితంగా లాభం వస్తుంది. అదే ఈ యొక్క ఋతుపవనాలు మధ్యస్థ దశలో, అంటే మనకు సెప్టెంబరు అక్టోబర్లో దెబ్బతీసిందనుకోండి, ప్రారంభ దశలో వర్షాలు బాగా పడతాయి. ఆ దశలో మనకు ఈ కొర్ర, తర్వాత ఈ పెసలు, వేరుశనగ విజయవంతమయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విధంగా చాలా వరకు ఏకపంటగా రైతులు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఏకపంట విధానానికి స్వస్తి పలికి మనం బహుపంటల విధానము ఇందులో 2 రకాలు. మనం అంతరపంటలుగా వేసుకుంటే పద్ధతి ఉంది. అంతరపంటలుగా కాకుండా 2 ఎకరాలు 2 ఎకరాలు 2 ఎకరాలు, ఒక పంట ఆ విధంగా వేసుకున్నట్లయితే రైతుకు ఖచ్చితంగా ఈ 4 పంటల్లో ఒక పంట నష్టపోయినా మిగిలిన 3 పంటలు విజయవంతమయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రైతు సోదరులు బహుపంటల విధానానికి మొగ్గు చూపాల్సినటువంటి పరిస్థితి చాలా అవసరం, ముఖ్యంగా వర్షాధారం. అదే నీటి ఆధారం కింద అనుకోండి, నీటి ఆధారం ఉన్నటువంటి రైతులు ఈ విధంగా బహుపంటల విధానానికి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ బహుపంటల విధానం అనేటువంటిది ఇన్సూరెన్స్గా చెప్పుకోవచ్చు. ఇన్సూరెన్స్గా అంటే ఒక పంట ఫెయిల్ అయినా ఇంకొక పంట మనకు లాభం వస్తుంది. అలాగే అంతరపంటలు కూడా అవసరం. అంతరపంటలు ముఖ్యంగా మనకు దీర్ఘకాలిక పంటలు తీసుకున్నట్లయితే దీర్ఘకాలిక పంటలు ఎత్తుకునేటువంటి దూరం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు కంది తీసుకుంటే సాలుకు సాలుకు మధ్య దూరం 3 నుంచి 4 అడుగుల వరకు ఉంటుంది. ఇందులో కూడా మనం దీర్ఘకాలిక రకాలు, కందిలో దీర్ఘకాలిక రకాలు వేస్తే 4 నుంచి 5 అడుగులు సాలుకు సాలుకు మధ్య దూరం కూడా పెట్టుకునేటువంటి రకాలు ఉన్నాయి. మరి అటువంటి సమయంలో ఈ యొక్క వరుసకు మధ్య దూరాన్ని ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని మనం ఉపయోగించుకునేదానికి విధంగా మనం అంతర పంటలు అనేది చాలా అవసరమవుతుంది. ఇందులో ముఖ్యంగా కంది, ఆముదం తీసుకున్నట్లే ఇవి దీర్ఘకాలిక పంటలు. దీర్ఘకాలిక పంటలు అంటే ఇవి 5 నుంచి 6 నెలల వరకు సమయం ఉంటుంది. ఇందులో మనకు 2 నెలల నుంచి 3 నెలల లోపల కోతకు వచ్చేటువంటి పంటలు, ఉదాహరణకు ఇందులో కొర్ర కానీ, పెసలు కానీ,
వేరుశనగ.

0: ఇలాంటివి మనం అంతర పంటలుగా వేసుకున్నట్లయితే రైతుకు దాదాపుగా 1.5% రెట్టింపు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందులో కూడా మనకు ఇందాక చెప్పినట్టుగా ఒక పంట ఏదైనా ఫెయిల్ అయినా ఇంకొక పంట నుంచి కనీస పెట్టుబడి అయినా రైతుకు దక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అంతర పంటల విషయం కూడా రైతులు ఆలోచన చేసుకొని మరి ఏ పంటలు వేసుకోవాలి అనేటువంటిది ఒక ప్రణాళిక అనేది తప్పనిసరిగా ప్రతి రైతు ఇప్పటి నుంచే ఆలోచన చేసుకోవాలి. చేసుకొని దానికి అనుగుణంగా కావలసినటువంటి విత్తనాన్ని, కావలసినటువంటి రకాలని, ఎందుకంటే మనకు అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకాలు చాలా ఉన్నాయి ప్రతి పంటలోనూ. ఈ రకాలన్నీ కూడా రెడీమేడ్గా ఇప్పటికిప్పుడు అందుబాటులోకి ఉండకపోవచ్చును. అందువల్ల మనకు ఇప్పుడు అభివృద్ధి చేసినటువంటి రకాలు హైదరాబాద్లో నూనె గింజల పరిశోధనా సంస్థ, అలాగే పాలెంలో ఉన్నటువంటి ప్రాంతీయ పరిశోధనా స్థానము, అందులో అక్కడ ఆముదం రకాలు, అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి నూనె గింజల పరిశోధనా సంస్థలో ఆముదం రకాలు, అలాగే మన కదిరి పరిశోధనా స్థానము, తిరుపతి పరిశోధనా స్థానం నుంచి వేరుశనగ రకాలు, మనకు గుంటూరు లాంఫామ్ నుంచి అయితే పెసలు, తర్వాత కంది, మినుము, అలాగే నంద్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానం నుంచి కొర్ర, పత్తి, తర్వాత పొద్దుతిరుగుడు, ఇలాంటి రకాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి.
1: సేద్యపు శుద్ధుల్లో మీరు ఇంతవరకు ఖరీఫ్ సాగుకు సమయాత్తం ఈ అంశాన్ని గురించి తెలుసుకుందాం. మనకు అందించిన వారు డాక్టర్ డి సంపత్ కుమార్ గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.
2: వింటారు

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ఈరోజు కొనసాగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రెండవ రోజు సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. నిన్న మొదటి రోజు సమావేశంలో పలువురు కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్పై ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్రంతో కోఆర్డినేట్ చేసి ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. ఆల్ కలెక్టర్స్ అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4 లేన్ ట్రాక్ రావాలి. 4 లేన్ ట్రాక్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్స్, రైల్వే ల్యాండ్, పోర్ట్స్, రోడ్ ఇవన్నీ అనుసంధానం చేసి ఎకనామిక్ యాక్టివిటీ, ఎకనామిక్ టౌన్షిప్స్ క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. దీన్ని మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరానికి చెందిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం ప్రాజెక్టుకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఈ ఆడిటోరియం పనులను ఏడాదిలోపే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు నగరానికి సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలకు ఒక ప్రధాన వేదికగా నిలుస్తుందని తెలిపారు.

తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్దికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని ఆయన అన్నారు. సభా ప్రాంగణం నుంచే తెలంగాణ వ్యాప్తంగా పలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి తెలియజేస్తూ

0: నెట్వర్క్ పెంచేటువంటి కార్యక్రమాలకు అన్నిటి కూడా వరంగల్ లో నిర్మిస్తున్నటువంటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గాని, హైదరాబాద్ లో నిర్మాణం జరుగుతున్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గాని కొన్ని భూమిపూజ చేయబోతా ఉన్నారు, కొన్ని అంకితం చేయబోతా ఉన్నారు.
1: ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాల కోసం సమగ్ర డాష్బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యకు సంబంధించిన కీలక పనితీరు సూచికలతో డాష్బోర్డును రూపొందించినట్లు వెల్లడించారు. విద్యార్థుల హాజరు, డ్రాపౌట్లు, మధ్యాహ్న భోజన పథకం వంటి పలు అంశాలను ఇందులో పొందుపరిచామని తెలిపారు. ఫలితాలను మెరుగుపరచడంలో ఈ వ్యవస్థ కలెక్టర్లకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు వెలుగొండ ప్రాజెక్టు అత్యంత కీలకమని, దీనిని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు సొరంగాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సొరంగాల్లో లైనింగ్, బెంచింగ్ తదితర పనులను తనిఖీ చేసిన మంత్రి అక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వారికి వివరించి సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సమయం గడిపినట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అలాగే 110 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు, 2 కోట్ల రూపాయలతో కోస్గిలోని వేణుగోపాల స్వామి ఆలయం అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా 250 కోట్ల వ్యయంతో 430 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూసేకరణకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అదనపు అధికారులను నియమించిందని రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కమిషనర్ విజయ రామరాజు తెలిపారు. గుంటూరు జిల్లా రాయపూడి గ్రామంలో 43.82 ఎకరాల భూసేకరణ అంశంపై నిర్వహించిన గ్రామ సభలో రైతులతో ఆయన నిన్న సమావేశమై చర్చించారు. భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించి రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయ రామరాజు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మొదటి విడతగా రాయపూడి గ్రామంలో గ్రామసభ కండక్ట్ చేయడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ పరంగా ఏవైతే నోటిఫికేషన్లో భూములు ఉన్నాయో అవి ప్రజలకు తెలియచేయడం కోసం ఈ రైతుల్ని ఇప్పుడు కూడా మీరు ఏవైనా ల్యాండ్ పూలింగ్ కి వీలుగా ముందుకొస్తే గనక ల్యాండ్ పూలింగ్ ఇంకా తీసుకుంటాము. ప్రజలందరూ కూడా వాళ్ళు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. మూడు అంశాలు కూడా పూలంకషంగా రైతులకు ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో అన్ని అంశాలు కూడా తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ నెల అంతా కూడా మేము ప్రతి గ్రామానికి సంబంధించిన గ్రామసభ కండక్ట్ చేయడం జరుగుతుంది.
1: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వరదలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు గురైన ప్రజలకు సహాయం అందచేయటం, వారి ప్రాణాలను కాపాడటానికి రెడ్ క్రాస్ సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1948 నుండి ప్రతి ఏటా మే 8వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మొదటి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, రెడ్ క్రాస్ సంస్థను ప్రారంభించిన జీన్ హెన్రీ డ్యునాంట్ స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో 1828 మే 8వ తేదీన జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా మే 8వ తేదీన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: మరియు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంట

0: 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్ బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసారాల విశేషాలు. ఈ ఉదయం 7:15 భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో నేటి మాట అంతర్జాతీయ రెడ్క్రాస్ దినోత్సవం గురించి తెలుసుకుందాం. అందులో అనంతరం సమాచార వేదిక, తర్వాత నాతీయ కలం, డాక్టర్ గారి సలహాలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ డాక్టర్ కెవి నరసింహారెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి, 8:35 చిత్రసీమ, 9:00 వేమన విశ్వదృష్టి, యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార మొదటి భాగం, ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యం. 9:30 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 సామాజిక భద్రత భీమా పింఛన్ల పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. 10:13 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 10:33 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 11:49 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇవి సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. ఈ సాయంత్రం 5:00 లేపాక్షి, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 5:30 దూరవిద్య ద్వారా విద్యా అవకాశాలు, ఐజీఎన్ఓయు రీజనల్ డైరెక్టర్ డాక్టర్ బి రాజగోపాల్ గారితో పరిచయం. 6:30 చిత్రసీమ, 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు, శ్రీ ఎన్ నరసింహుడు బృందం వారిచే విరాట పర్వం వీధి నాటకం. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు, భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర, ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో వార్తలు, 8:40 సినిమా పాట, 8:45 శ్రీమతి బి సరస్వతి గారు ఆలపించిన జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 క్లారినెట్ వాద్యం శ్రీ వై తిరుపాలయ్య గారు, 10:00 ఇంద్రధనస్సు. ఇవి నేటి ప్రసారంలోని విశేషాలు.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి

0: తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేత నెలకొంటారు. ప్రపంచ సప్లై చైన్ వ్యవస్థలో భారత్ వియత్నాం దేశాలు కలిసి కీలక పాత్ర పోషించగలవని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగి 604 లక్షల టన్నులకు చేరుకున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కోల్కతా చేరుకుంటారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు పార్టీ శాసనసభా పక్ష నాయకుడు ఎన్నుకుంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఈరోజు శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగోర్ జయంతి రోజైనా మే 9వ తేదీ ఈరోజు రాష్ట కొత్త ముఖ్యమంత్రి మంత్రుల మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కోల్కతాలో జరిగే సమావేశంలో భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నాయకుడి ఎన్నిక జరుగుతుంది. ఈ సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి అవసరమైన పరిపాలనాపరమైన సమావేశాలను నిర్వహించారు, భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మారుతున్న ప్రపంచ క్రమంలో ప్రపంచ సరఫరా చైన్లో భారత్ వియత్నాంలో కీలక పాత్ర పోషించేందుకు గొప్ప అవకాశం ఉందని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. ముంబైలో జరిగిన భారత్ వియత్నాం బిజినెస్ ఫోరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఒక సవాలుగా ఉన్నప్పటికీ భారత్ వియత్నాంల మధ్య సహకారాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లడానికి ఇదొక సువర్ణ అవకాశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, భారత్ వియత్నాం వంటి దేశాలకు చెందిన సాంకేతిక ఉత్పాదక రంగాల్లోని వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, నిపుణులు ఆసియా భవిష్యత్తును నిర్దేశిస్తారని అన్నారు. అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ఆవిష్కరణలు, పరిశోధన, స్టార్టప్ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై భారత్ వియత్నాం దేశాలు చర్చించాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తన వియత్నాం ప్రతినిధి డాక్టర్ వు హైక్వాన్తో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్, టెక్నాలజీ బదిలీ కార్యక్రమాలపైన ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిన్న అబుదాబిలో భారత్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి, భారత ప్రత్యేక రాయబారి రీమాల్ హషిమి, అలాగే ఫ్రాన్స్, యూరప్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నత కార్యదర్శి మార్టిన్ బ్రైన్స్ కూడా పాల్గొన్నారు. 3 దేశాలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని, స్పష్టమైన కాలపరిమితులతో కూడిన రోడ్ మ్యాప్పై కలిసి పనిచేయాలని అంగీకరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని

ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు గోధుమలు, బియ్యం పటిష్టమైన నిల్వలున్నాయని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. సేకరణ, విజయవంతమైన పంట దిగుబడి, రైతులకు నిరంతరం మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం పట్ల భారతదేశ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆహార భద్రతా వ్యవస్థ బలంగా ఎదుగుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 101 వేలం వేయని ఖనిజ బ్లాక్లను విజయవంతంగా అమల్లోకి తీసుకురావడంతో భారత ఖనిజ రంగం ఒక మైలురాయిని అధిగమించింది. ఖనిజ వనరులను వేలం వేయడమే కాకుండా వాటిని సకాలంలో ఉత్పత్తి దశకు చేర్చడంపై కూడా తాము నిరంతరం దృష్టి సారించామని, ఈ బ్లాకుల నిర్వహణ నిరూపిస్తోందని గనుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా ఖనిజ ఉత్పత్తిని పెంపొందించడంలోనూ, ప్రధాన పరిశ్రమలకు ముడిసరుకు భద్రతను బలోపేతం చేయడంలోనూ, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో, మొత్తం ఆర్థిక వృద్ధికి తోడ్పడడంలో అర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహిస్తున్నారు. 1936లో ప్రారంభించిన ఆకాశవాణి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో ప్రధాన కేంద్ర కార్యాలయం కలిగిన ఆకాశవాణి ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైంది. ఈ సంస్థకు గురుదేవ్ రవీంద్రనాథ్ టెగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డెక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ శ్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 480 రేడియో స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్ వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 45కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 447 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వాకథాన్లోనూ, మ్యారథాన్లోనూ పాల్గొంటున్నారు. సౌదీ అరేబియా తమ దేశంలోని సైనిక స్థావరాలకు, గగనతలానికి అమెరికా సైన్యం ప్రవేశాన్ని నిలిపివేసింది. దీనివల్ల హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలకు రక్షణ కల్పించాలనే తన ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా వదులుకోవాల్సి వచ్చిందని అమెరికా ధృవీకరించింది. గల్ఫ్ ప్రాంతంలో వాషింగ్టన్ వ్యూహానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కీలక ప్రాంతీయ మిత్రదేశం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని పిలిచే ఈ ఆపరేషను అది పుంజుకోకముందే సమర్థవంతంగా అడ్డుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన దృష్టిని దౌత్యం వైపు మళ్లించారు. ఇరాన్తో ఇటీవల జరిగిన చర్చలు ఎంతో సమర్థవంతంగా జరిగాయని, శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరెక్కల్ ప్రాంతాల్లో ఈవేళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈరోజు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, తీర ప్రాంత కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో భారత్ 4 రఫేల్ యుద్ధ విమానాలు కోల్పోయిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్తున్నట్లుగా డిజిటల్ పద్ధతిలో మార్పు చేసిన ఒక వీడియోను అసత్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్

0: యూనిట్ సోషల్ మీడియా పోస్టులో స్పందిస్తూ ఈ వీడియోను కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించారని, ఇది డీప్ ఫేక్ వీడియో అని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు పాకిస్తాన్ ప్రచార ఖాతాలు దీన్ని ప్రసారం చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జైంట్స్ జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో ఈరోజు బీజేపీ శాసనసభ్యులు శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకుంటారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకుడు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము, మోక్ష సన్యాస యోగము, 4వ శ్లోకం.

భరత సప్తమ. ఓ భరత వంశంలోని శ్రేష్ఠుడా, తత్ర ఆ త్యాగే కర్మత్యాగం విషయంలో మే నా యొక్క నిశ్చయం నిర్ణయాన్ని శృణు విను. పురుష వ్యాఘ్ర మానవులలో శ్రేష్ఠుడా, త్యాగః త్యాగము త్రివిధః మూడు రకాలైనదిగా సంప్రకీర్తితః పెద్దల చేత చెప్పబడినది హి.

ఓ భరతవంశ శ్రేష్ఠ అర్జున, ఇప్పుడు చెప్పుకున్న కర్మసన్యాసం విషయంలో నా సిద్ధాంతం ఏమిటో చెప్తాను విను. గుణత్రయాన్ని బట్టి త్యాగం కూడా మూడు రకాలుగా ఉంటుందనేది పెద్దలు చెప్పిన విషయమే. దాన్ని బట్టే నేను సిద్ధాంతం చెప్పబోతున్నాను. త్యాగము అనే దృష్టికోణంలోంచి చూస్తున్నప్పుడు కర్మత్యాగం

ఫలత్యాగమా? ఈ రెండు అంశాలకు పెద్దగా తేడా లేదు. పైగా కర్మ చేస్తే కదా ఫలత్యాగం చేసేది. అదీగాక అర్జునుడి ప్రశ్న కూడా తన గౌణ సన్యాసం గురించే కదా. కనుక ఇక్కడ ఉన్న త్యాగం అనే పదానికి గౌణ కర్మ సన్యాసము అనే అర్థం తీసుకోవడమే సముచితం. వేదాన్ని అనుసరించి చర్చలు చేసే మీమాంసా శాస్త్రం వారిలోనూ, సాంఖ్యశాస్త్రం వారి విభిన్న పక్షాలలోనూ కర్మ సన్యాసం గురించి రకరకాల వాదాలు వినిపిస్తున్నాయంటే ఇక్కడ వేదవాక్యాలు చాలా సంక్లిష్టంగాను నిగూఢంగాను ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అందుకే వీటిలో ఉన్న అసలైన రహస్యం వేదాలకే ఆది పురుషుడైన భగవానుడికే తెలుస్తుంది, కానీ మరొకడికి తెలిసే అవకాశం లేదు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది వి చలపతి. ఈనాటి హేమావతిలో నేటి మాట అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని గురించి కొంత సమాచారం తెలుసుకుందాం. అనంతరం సమాచార వేదిక, ఆ తర్వాత నాట్య కలం, అనంతరం డాక్టర్ గారి సలహాలు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ డాక్టర్ కెవి నరసింహారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి గారు. కొన్ని ప్రకటనలు, పాటలు ఉంటాయి. ముందుగా ఈ పద్యం విందాం.
1: శ్రీ సచ్చిదానంద సంధాయక వేద వేదాంత విద్యా జగన్నాయక అండ పిండాండ బ్రహ్మాండ నిర్నిద్ర తేజ మహాక్షి కృతాంభోజ సహస్రమార్తాండ సంకాశ కాంతి స్వరూప చతుర్వేద రూప చతుర్బాహుధారి మురారి ముకుంద సదానంద సౌమిత్రి సంసేవిత మౌని సంభావిత పద దాసానుదాసుండ నీరాకై నిర్నిమేషంబుగా వేచియున్నాడా నీదారినే కాచియున్నాడా ఓ దేవా కటాక్షించి ఈ సేవకున్ భ్రోవవా.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
4: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
5: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు నేటి మాట. అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్నారు కదండి పెద్దలు. దీనికి సరిగ్గా సరిపోతుంది మనం నేడు తెలుసుకోబోతున్న ఈ సంస్థ. ఆ సంస్థ పేరేమిటో, వాటి వివరాలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. యుద్ధాలు జరిగినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో, అంటువ్యాధుల నియంత్రణలో, రక్తదాన సేవల్లో, ఆరోగ్య సంరక్షణలో ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ముందుంటుంది ఈ సంస్థ. అదేనండి రెడ్ క్రాస్. ఈరోజు 8 అంతర్జాతీయ రెడ్ క్రాస్ రెడ్ క్రీసెంట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారో ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. రెడ్ క్రాస్ సంస్థ ఆవిర్భావం వెనుక గొప్ప మానవతా దృక్పథం ఉంది. ప్రపంచంలో జరిగిన ఒక విషాదకరమైన యుద్ధం రెడ్ క్రాస్ ఆవిర్భావానికి నాంది పలికింది. 1859 ఫ్రాన్స్, ఆస్ట్రియా దేశాల మధ్య ఇటలీలోని సోల్ఫరినో అనే ప్రాంతంలో భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఎందరో మరణించారు, మరెందరో గాయపడ్డారు. ఆ హృదయ విదారక దృశ్యం మనసులను కదిలించింది. వ్యాపార నిమిత్తం ఆ ప్రాంతానికి వెళ్లిన స్విట్జర్లాండ్ దేశస్థుడు హెన్రీ డ్యూనాంట్ చెలించిపోయి స్థానిక ప్రజల సహాయంతో కులమతాలకు అతీతంగా గాయపడిన సైనికులకు సేవ చేశారు. ఇంతటితో డ్యూనాంట్ పని అయిపోయింది అనుకుంటే పొరపాటే. యుద్ధక్షేత్రంలో తాను చూసిన భయానక దృశ్యాలను వివరిస్తూ 1862 ఏ మెమరీ ఆఫ్ సోల్ఫరిన్ అనే పుస్తకాన్ని రాసి ప్రచురించారు. ఈ పుస్తకంలో యుద్ధ సమయాల్లో గాయపడిన వారిని ఆదుకోవడానికి ప్రతి దేశంలో స్వచ్ఛంద సహాయక సంఘాలు ఉండాలని, సహాయం చేసే వాలంటీర్లకు, వైద్యులకు రక్షణ కల్పించటానికి అంతర్జాతీయంగా ఒప్పందం జరగాలని రాశారు. ఈ ఆలోచనే ఆచరణగా మారి 1863 ఫిబ్రవరి 17 ఒక కమిటీ ఏర్పడింది. ఇదే కాలక్రమేణా ICRS అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీగా మారింది. ఇది 1864 12 దేశాల ప్రతినిధులు సమావేశమై జెనీవా ఒప్పందంపై సంతకాలు చేసి రెడ్ క్రాస్కు ఒక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. అదే ప్లస్ గుర్తు. ఈ సంస్థకు కర్త, కర్మ, క్రియ హెన్రీ డ్యూనాంట్. వీరి గౌరవార్థం స్విట్జర్లాండ్ దేశపు జెండా ఎరుపు రంగుతో ప్లస్ గుర్తును అధికారిక చిహ్నంగా స్వీకరించారు. రెడ్ క్రాస్ కేవలం యుద్ధ సమయంలోనే కాకుండా అనేక సామాజిక రంగాల్లో తన సేవలను అందిస్తోంది. వరదలు, తుఫానులు, భూకంపాలు సంభవించినప్పుడు బాధితులకు ఆహారం, మందులు, శుభ్రమైన త్రాగునీరు, దుస్తులను పంపిణీ చేయటం, నివాసాలను కోల్పోయిన వారికి తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేయటం, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీయటానికి సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను పంపించటం, రక్తదాన సేవలు, థలసీమియా బాధితులకు అండగా నిలవటం, HIV, TB వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు కృషి చేయటం, వృద్ధాశ్రమ

0: అనాథ శరణాలయాల నిర్వహణ, జనరిక్ మందులను అందుబాటులోకి తేవటం వంటి విషయాలలో ప్రధాన సహాయక వనరుగా రెడ్ క్రాస్ నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రిసెంట్ ఉద్యమంలో 191 దేశాలకు చెందిన సుమారు 1.7 కోట్లకు పైగా వాలంటీర్లు, సిబ్బంది సేవలందిస్తున్నారు. వీరి సేవలను గుర్తిస్తూ 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ వాలంటీర్ సంవత్సరంగా జరుపుకుంటున్నారు. ఇంతటి మహోన్నత కార్యానికి శ్రీకారం చుట్టిన డ్యూనాంట్ గారికి 1901 మొదటిసారి నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. ఇదే స్ఫూర్తితో భారతదేశంలో 1920 పార్లమెంటు చట్టం ప్రకారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భవించింది. మన దేశంలో సుమారు 40 లక్షల మంది వాలంటీర్లు, సిబ్బంది సేవలందిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 10 లక్షల మందికి పైగా సభ్యులు మరియు వాలంటీర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కుల, మత, జాతి, ప్రాంత, భాష తారతమ్యము లేకుండా సేవలందిస్తున్న రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది డ్యూనాంట జన్మదినమైన మే 8 జరుపుకుంటారు. ఈ సంవత్సరం రెడ్ క్రాస్ దినోత్సవ థీమ్ యునైటెడ్ ఇన్ హ్యుమానిటీ. దీని తెలుగులో మానవత్వంతో ఒక్కటిగా అని చెబుతారు. చివరిగా, మానవ సేవే మాధవ సేవ. నాడు నేడు ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న ప్రతి కష్టంలోనూ నేనున్నానంటూ సహాయం చేయటంలో ముందుండే రెడ్ క్రాస్ సంస్థ చిరకాలం వర్ధిల్లాలని కోరుకుందాం.
1: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడుగుల తామర సైబాల్, బురద పుల్ల సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది, ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
4: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది, అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
5: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
6: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
5: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
6: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
5: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో ప్రసారమవుతుంది పద్మరాగాలు. తప్పక వినండి త్వరలో 101.7 MHz పై.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదిక. అనంత జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి కొన్ని శాఖల పనితీరు విఘాతంగా మారుతోంది. గురువారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలో వివరాల మేరకు జిల్లాలోని పలు విభాగాల పనితీరు అధ్వాన్నంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. పాఠశాల విద్య, వ్యవసాయం వంటి ప్రధాన రంగాల్లో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు భూసేకరణలు ఆలస్యం చేస్తున్నట్లు నివేదిక ద్వారా అవగతమవుతోంది. పాఠశాల విద్యలో పేలవ ప్రదర్శన. పాఠశాల విద్యకు సంబంధించి హాజరు శాతం రాష్ట్రంలోనే జిల్లా చివరి నుంచి 2వ స్థానంలో నిలిచింది. విద్యార్థుల హాజరు నమోదు 83.04% ఉండగా ఉపాధ్యాయుల సగటు హాజరు 89.11% ఉంది. అంటే విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు, అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో

అర్థమవుతోంది. ఈ ఏడాది ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో అనంతపురం జిల్లా 77.17% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో చివరి నుంచి 4వ స్థానంలో నిలిచింది. ఇది రాష్ట్ర సగటు కంటే 8% తక్కువ. జిల్లాలో 37,000 హెక్టార్లలో చీనీ సాగు చేస్తుండగా ఏటా 7.55 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తోంది. గార్లదిన్నె మండలం కోనంపల్లి వద్ద 2 ఎకరాల్లో చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఎలాంటి ప్రగతి లేదు. అరటి రైతుల కోసం తాడిపత్రి మండలం తలారి చెరువులో టిష్యూ కల్చర్ యూనిట్ ఏర్పాటు గతంలో 50 ఎకరాలు గుర్తించారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న సంస్థకు నచ్చకపోవడంతో మరోచోట భూమిని గుర్తించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు జిల్లాకు వచ్చేశాయి. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు కలిపి 18,08,240 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా 14,20,196 మొదటి రోజు సరఫరా చేశారు. వాటిని మండలాలకు గురువారం నుంచి పంపిణీ చేశారు. డిఈఓ ప్రసాద్ బాబు, ఏడీ మునీర్ ఖాన్ పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం రోజున విద్యార్థులకు పుస్తకాలు అందచేయనున్నారు. ఈ సంవత్సరం ముందుగానే పుస్తకాలు రావటం విశేషం. పత్రికల ఆధారంగా సేకరించిన సమాచార వేదిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నాథియా కలాం.

हाथ फलक खुर्शीद से ले महताब तलक, महताब से ले खुर्शीद तलक कुल आ

0: साहिब सबका सच्चा है।
1: నాట్య కలం విన్నారు.
2: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
3: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.

0: आशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ Brides, Bridal Jewelry Collection. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. GRT Brides from GRT Jewelers. శుభారంభానికి ప్రారంభం.
3: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు డాక్టర్ గారి సలహాలు. రుమటాయిడ్ ఆర్థరైటిస్. డాక్టర్ కెవి నరసింహారెడ్డి గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి గారు.
4: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగానే మనకు రోగాలు కూడా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన జిల్లాలో ఈ మధ్యకాలంలో ఎవరు చూసినా నాకు కీళ్ళు నొప్పులు ఎక్కువైనా అసలు ఏం పని చేయలేకపోతున్నా, పొద్దున్న లేస్తే చాలా కష్టంగా ఉంది, ఇలా అంటూ ఉన్నారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో అసలు వీటి కారణాలు ఏమిటి, ఇది ఏమైనా కొత్త జబ్బు అని అంటున్నారు. ఎవరైనా చూస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా మన వాళ్ళు అంటూ ఉన్నారు. అసలు వాటి అన్ని విషయాల గురించి ఈరోజు మన శ్రోతలతో పంచుకోవడానికి డాక్టర్ కెవి నరసింహారెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఎండి జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత రుమటాలజీలో స్పెషలైజేషన్ చేశారు. అసలు యాక్చువల్గా చాలామంది మనకి కీళ్ళ నొప్పులు ఉన్నాయంటేనే వెముకల డాక్టర్ దగ్గర పోండి అంటుంటారు. ఈయన ఫిజీషియన్ చేసి రుమటాలజీ చేశారు కాబట్టి అసలు దీనికి దానికి సంబంధం ఏమిటి, అసలు ఈ కీళ్ళ నొప్పులు వేరేనా, ముందు వచ్చే నొప్పులు వేరే, ఈ విషయాలన్నీ మనతో పంచుకోవడానికి డాక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ కెవి నరసింహారెడ్డి గారు.
5: నమస్తే అండి.
4: ముందుగా డాక్టర్ గారు, ఎవరు చూసినా మాకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి అవి అంటున్నారు, అసలు ఇదేదో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా జనాలకు కూడా సామాన్య మానవులకు కూడా తెలిసే పరిస్థితి వచ్చింది, అసలు ఇది అంటే ఏమిటి, ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంట?
5: సో ఈ మధ్యకాలంలో చాలామంది నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా నొప్పులతో చాలా రోజుల నుంచి నొప్పి మాత్రలు వేసుకొని దానివల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా లోనవుతున్నారు. సో ఈరోజు నేను వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అసలు నొప్పులు ఎలా ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఎలాంటి క్లాసిఫికేషన్ ఉంటుంది, దాని గురించి డీటెయిల్డ్గా చెప్పడానికి మీకు ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశము. మొదట మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. ఫస్ట్, అసలు నాలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? సో నేను ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఇందులో ఏదో ఒక 2 లక్షణాలు ఉన్నట్లయితే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే అవకాశం ఎక్కువ. మొదటిది, 1 అంతకన్నా ఎక్కువ జాయింట్స్ అంటే కీళ్ళులో నొప్పులు ఉండడం. 2, పొద్దున్నే నిద్ర లేవంగానే ఒళ్ళంతా పట్టేసినట్టు ఉండడం. కొద్దిసేపు పనిచేస్తే కానీ ఆ పట్టేసినట్టుండి తగ్గిపోకపోవడం. దీన్నే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అని కూడా అంటాం. 3, పొద్దున్నే లేచిన తర్వాత ఎక్కువ నీరసంగా అనిపించడం, జ్వరంలాగా అనిపిస్తుండడం, నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు జ్వరం లక్షణాలు కనిపించడం. 4, నిద్ర సరిగా

0: పట్టకపోవడం. ఐదోది ఏంటంటే, ఇప్పటికే చాలామంది ఎముకల డాక్టర్ల దగ్గర లేదా ఇంకోటి దగ్గర చూపించుకొని అయినా కూడా నొప్పులతో బాధపడుతున్నాడు. సో ఈ లక్షణాల్లో ఏదో ఒక లక్షణం ఉన్న వెంటనే మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడే అవకాశమే ఎక్కువ.
1: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఇది అన్నారు కీళ్ళ నొప్పులు అవి అని, అసలు ముందు వాళ్ళ డాక్టర్ని ఏ విధంగా ఎంచుకోవాలంటారు? ఇప్పుడు కీళ్ళ నొప్పులు అంటేనే సాధారణంగా మన వాళ్ళు ఎముకల డాక్టర్ దగ్గర పోండి అంటారు. ఇట్లా మామూలు ఆ డాక్టర్ ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీరు అన్నట్లు రెండు మూడు లక్షణాలు ఉన్నాయి చెప్పారు, ఈ వీటిలో ఏమున్నా కూడా అని, అంటే అలాంటప్పుడు వాళ్ళ డాక్టర్ని ఏ విధంగా నిర్ధారించుకోవాలంటారు?

0: నెల రోజుల నుంచి నొప్పులతో బాధపడుతున్నారు. నెల మామూలుగా అయితే 4 నుంచి 6 వారాలకు మించి నొప్పులతో బాధపడుతున్నా. నిద్ర లేచిన వెంటనే ఒళ్ళంతా పట్టేసినట్టు, ఇందాక చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ లాగున్నా. లేదు అంటే గిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జాయింట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేతిలో చిన్న జాయింట్స్ కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, కింద పాదాల నొప్పులు కావచ్చు, భుజాల నొప్పులు కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, ఇలా చాలా ఒకే నొప్పి కాకుండా మన బాడీలో ప్రతి జాయింట్లో నొప్పి ఎక్కువగా ఉన్నచ్చో అలాంటి టైంలో మీరు రుమటాలజిస్ట్ని సంప్రదిస్తే మంచిది. ఇంకోటి ఏంటంటే మనం చాలాసార్లు నొప్పులు ఎముకల డాక్టర్ దగ్గర చూపించుకున్నా తగ్గని నొప్పులు ఏవైనా ఉన్నా కూడా రుమటాలజిస్ట్ని సంప్రదించడం చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే పల్లెటూరులో చాలామంది నొప్పుల సూదులు నొప్పుల మాత్రలు వాడి అప్పటికప్పుడు టెంపరీగా రిలీఫ్ తీసుకొని లేదా స్టిరాయిడ్ ఇంజెక్షన్స్, డెకడ్రాన్, డెక్సామెసోన్ ట్యాబ్లెట్స్ వాడి కొద్ది రోజులు బాగుండడం మళ్ళీ నొప్పులు రావడం, ఇలాంటి వాళ్ళు కూడా రుమటాలజిస్ట్ని సంప్రదిస్తేనే మంచిది.
1: అదే డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మన జిల్లాలో మీరు అన్నట్లా ఈ నొప్పులు ఎక్కువ కావడము దీనివల్ల కూడా వాడడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయంటున్నారు, అది వాస్తవం అంటారా డాక్టర్ గారు? వాళ్ళ సొంత వైద్యంతో నొప్పుల మందులు వాడడం.
0: నేను చూస్తున్న వాడి విషయంలో కిడ్నీ నొప్పుల మాత్రలు వాడడం వల్ల కిడ్నీ దెబ్బతింటుంది 100% నిజమండి. అలాగని నొప్పుల మాత్రలు వాడేయాల్సిన అవసరం కూడా అంతకంటే ఏమీ లేదు. ఏదైనా సరే పరిమిత మోతాదులో పరిమిత టైం వాడుకుంటే ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా తక్కువ. దీనికి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం రోజు అన్నం వండుతూ ఉంటాం, అది ఎక్కువసేపు వండితే మాడిపోతుంది. కానీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అలవాటైన వాళ్లకు వండే అన్నం ఎన్నిసార్లు మాడిపోయే అవకాశం ఉంటుంది, చాలా చాలా తక్కువ. అలాగే ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేతిలో కూడా ఒక రోగానికి వచ్చే కాంప్లికేషన్స్, డ్రగ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించి మనం ఒక డాక్టర్ దగ్గర చూపించుకొని రెగ్యులర్గా మందులు వాడడం వల్ల దుష్ప్రభావాలు చాలా తక్కువగానే ఉంటాయి. రెండోది ఏంటంటే మేము రుమటాలజిస్ట్ ఏం చేస్తామంటే ఏదైనా మందులు వాడిని 2-3 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్ష, లివర్ పరీక్ష, హెచ్బి టెస్ట్ చేస్తూ ఉంటాం. ఇందులో ఏమైనా మార్పులు వస్తుంటే దానికి అనుగుణంగా మందులు మారుస్తూ ఉంటాం. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్కువ భయపడాల్సింది, బాధపడాల్సింది అవసరం లేదు.
1: బాగానే చెప్పారు డాక్టర్ గారు. అయితే మీరు ఇంతకుముందు అన్నారు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటని, అసలు దీన్ని రావడానికి కారణాలు ఏమైనా ప్రధాన కారణాలు ఉన్నాయంటారా?
0: సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది అనే దానికి మనకు కొంచెం దాని పెథాలజీ అర్థం చేసుకోవాలండి. మన బాడీలో ప్రతి జాయింట్లో గుజ్జు అంటాం, సైనోవియం. సో కార్టిలేజ్ విత్ సైనోవియల్ లైనింగ్ అని ఉంటాం, అంటే గుజ్జు అని తెలుగులో అంటుంటారు. సో ఇది ఎందుకు ఏమవుతుంది అంటే ఒక బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుందాం, మన బాడీ దానికి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. మన బాడీలో సైనోవియంలో కూడా కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ ఈ ప్రోటీన్స్ ఒకేలాగా ఉంటాయి. సో బాడీలో నుంచి మన బాడీలోకి వైరస్ వచ్చి వెళ్ళిపోయినా కూడా మన బాడీ ఏమనుకుంటుంది, సైనోవియంలో ఉన్న ప్రోటీన్ కూడా వైరసే అనుకొని చంపడం మొదలవుతుంది. అందువల్ల ఇది ఏమవుతుందంటే జాయింట్లో ఒక జాయింట్ అనే కాదు, బాడీలో చాలా జాయింట్స్ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మల్టీ సిస్టమ్ డిజార్డర్, అంటే చాలా జాయింట్స్ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్లనే మీకు పొద్దున్న లేచిన వెంటనే నొప్పులు రావడం, ఒకటి కంటే ఎక్కువ జాయింట్స్ నొప్పులు ఉండడం, 4 నుంచి 6 వారాలైనా నొప్పులు తగ్గకపోవడం జరుగుతుంది. కాబట్టి పైన చెప్పిన 3 లక్షణాల్లో ఏది ఉన్నా కూడా ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీని, మన జాయింట్ను డ్యామేజ్ చేయడం మొదలు పెడుతోంది. అందుకని ఇమ్యూనిటీని కొంచెం తగ్గించాలి. సో మన బాడీలో ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉన్న సమయాల్లో, అంటే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం వల్ల కావచ్చు, లేదా సడన్గా మందులు ఆపేయడం వల్ల కావచ్చు, లేదా క్లైమాటిక్ చేంజెస్ వల్ల కావచ్చు, మన బాడీలో ఇమ్యూనిటీ హెచ్చు తగ్గులు అయినప్పుడల్లా మనకు నొప్పుల్లో కూడా హెచ్చు తగ్గులు కనపడుతూ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మీరు మీకు ఏదైనా ఇబ్బంది అనిపించిన వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగినంగా మందులు వాడుకోవడం చాలా అవసరం.
1: బాగానే ఉంది. అయితే డాక్టర్ గారు, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఏమన్నా రకాలు ఉన్నాయా? ఒకటే ఉందా, ఇంకా ఏమన్నా రకాలుగా విభజించారా మీరు?
0: ఎస్, ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనకు చాలామందికి తెలియంది ఏంటంటే, ఈ మధ్య నేను చాలా విన్నపోయింది ఏంటంటే, వ్యాక్సిన్ వేసుకున్నాక మాకు చాలా నొప్పులు ఎక్కువవుతున్నాయని చాలామంది ఈ మధ్య ఈ కంప్లైంట్ వస్తున్నారు. సో మనకు పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అని ఒక ప్రాబ్లం ఉంటుంది, లేదా సీరం సిక్నెస్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. నేను ఇందాకే చెప్పినట్టు మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి, అవి పోయి జాయింట్లో డిపాజిట్ కావడం వల్ల మనకు పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ సీరం సిక్నెస్ కానీ వ్యాక్సిన్ వేసుకున్నాక నొప్పులు ఎక్కువ కావడానికి కారణం మెయిన్గా వాళ్ళకి ఆల్రెడీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య ఉండి, అలాంటి వాళ్ళు వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు నొప్పి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు నొప్పి ఎక్కువ అయినా, లేదా ఏదైనా ఫీవర్ వచ్చిన తర్వాత నొప్పులు ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళు రుమటాయిడ్ ఆర్థరైటిస్ బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొందరిలో ఏమవుతుందంటే కొన్ని రకాల వైరస్లు, చికెన్ గునియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, అవి వచ్చిపోయినాక ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు కొద్ది రోజులు ఉండే అవకాశం ఉంటుంది. అంటే 6 వారాలకంటే లోపలనే ఉంటుంది, 6 వారాలకు మించి ఉండదు. సో దాన్ని పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటాం. అలాంటి వాళ్ళు కూడా అది సపరేట్ ఎంటిటీ. పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అనేది టెంపరీ ఫినామినా, అంటే కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అలా కొద్ది రోజులు దాన్ని నెగ్లెక్ట్ చేసుకోవడం వల్ల, సరిగా మందులు వాడుకోకపోవడం వల్ల అది పర్మనెంట్ అయిపోయి రుమటాయిడ్ ఆర్థరైటిస్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి.

0: అదే అండి,
1: అదే మనం రకాల గురించి చెప్తున్నాం,
0: రకాలు. సో అది రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇవి ఒక స్పెక్ట్రమ్ అంటాం, ఇందులో కొన్ని రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీలవాతం, రెండోది యాంకలోజింగ్ స్పాండలైటిస్ అంటాం, అది మెయిన్గా వెన్నెముకను అఫెక్ట్ చేస్తుంది. మూడోది ఎస్ఎల్ఇ లూపస్ అంటాం, సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమైటోసిస్, ఇది మామూలుగా ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది. నాలుగోది గౌట్, గౌట్ అంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ కావడం వల్ల వస్తుంది.
1: అంటే ఈ నాలుగు గురించి కూడా తెలియజేస్తే మేలేమనుకుంటాను.
0: తప్పకుండా తెలియజేస్తానండి. ఇప్పుడు మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి ఇందాక చెప్పినట్టు మూడు పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్, ఆరు వారాలకు మించి నొప్పులు ఎక్కువగా ఉండడము, నాలుగు నుంచి ఆరు వారాలకు మించి నొప్పులుగా ఉండడము, తర్వాత ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జాయింట్స్ నొప్పి ఉండడము, మూడోది ఏంటంటే పొద్దున్న నిద్ర లేవగానే బాడీ అంతా స్టిఫ్గా అనిపించడం. ఈ మూడు లక్షణాల్లో ఏ ఉన్నా కూడా మీరు వెంటనే సంప్రదించాల్సిన. రెండోది యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, ఇది మెయిన్గా వెన్నెముకను అఫెక్ట్ చేస్తుందని చెప్పాను, ప్లస్ ఇది మగవాళ్ళలో కూడా ఎక్కువ అవకాశం వచ్చే అవకాశం ఎక్కువ. సో దీంట్లో లక్షణాలు వచ్చేసి వెన్నెముకలో నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ వంగి పని చేయలేరు వాళ్ళు. సో వంగి కింద మనము భూమిని టచ్ చేయడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. సో వెన్నెముక గట్టిగా అయిపోతుంది, సో వాళ్ళు వంగిలేరు. చాలా కాలం నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఉండే అవకాశం ఎక్కువ. ఇది ఒక జెనెటికల్ డిసీజ్ కూడా, అంటే HLA-B27 అని ఒక జీన్ ఉంటుంది. ఆ జీన్ అయితే ఎవరిలో ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుందో వాళ్ళకి ఈ రోగం వచ్చే అవకాశం ఎక్కువ. సో చాలా కాలం నుంచి నడుము నొప్పితో బాధపడే వాళ్ళకి మేము ఈ HLA-B27 జీన్ చెక్ చేసుకొని అది ఏమన్నా ప్రాబ్లం ఉంది అనుకుంటే కన్నా యాంకలోజింగ్ స్పాండలైటిస్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్క్రీనింగ్ కంపల్సరీగా చేస్తాం. సో యాంకలోజింగ్ స్పాండలైటిస్ అనేది మెయిన్గా వెన్నెముకకు వచ్చే జబ్బు. వీళ్ళు ఎక్కువ నడుము నొప్పి లేదంటే మెడ నొప్పి, చాలా తక్కువగా చేతులు, చిన్న చేతి వేళ్ళు అండ్ కాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా చాలా కాలం నుంచి నడుము నొప్పితో బాధపడుతూ ఆరు వారాలకు మించి నడుము నొప్పి ఉన్నట్లయితే దీనికోసం చెక్ చేసుకోవడం మంచిది. నంబర్ త్రీ ఎస్ఎల్ఈ, ఎస్ఎల్ఈ అనేది సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమైటోసిస్ అంటాం. సో ఇది వచ్చేసి ఆడవాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ, ఆడవాళ్ళలో కూడా యంగ్స్టర్స్కి వచ్చే అవకాశం ఎక్కువ, అంటే 15 నుంచి 40 ఏళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువ. ఇది కూడా చాలా మల్టీ సిస్టమ్ డిజార్డర్, అంటే ఒకటి కంటే ఎక్కువ ఆర్గాన్స్ ఎక్కువ అఫెక్ట్ అవుతాయి. సో దాని లక్షణాలు వచ్చేసి ఒంటి మీద, మొహం పైన, ముక్కు పైన ఒక బటర్ఫ్లై ర్యాష్ అంటాం అలాంటిది రావడము, ఎక్కువగా జుట్టు ఊడిపోతున్నట్టు ఉండము, గొంతు తడారిపోతున్నట్టు ఉండడం, డ్రైనెస్ ఆఫ్ ద మౌత్ అంటే గొంతు తడారిపోవడం, కళ్ళు పొడి బారిపోయినట్టు అనిపించడము. నెక్స్ట్ కీళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు కూడా ఎస్ఎల్ఈకి ఎక్కడ ఉంటాయంటే మెయిన్గా చిన్న జాయింట్స్, స్మాల్ జాయింట్స్ అంటాం, అంటే ఏంటివి, చేతులలో ఉండే జాయింట్స్, పాదాల్లో ఉండే జాయింట్స్. లార్జ్ జాయింట్స్ అంటే మోకాళ్ళు, మోచేతులు, తుంటి నేముకలు, ఇవి మెయిన్గా లార్జ్ జాయింట్స్. కానీ ఈ జబ్బు ఎక్కువ స్మాల్ జాయింట్స్ని అఫెక్ట్ చేస్తుంది. తర్వాత వీళ్ళకి ఇవే కాకుండా ఊపిరితిత్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్ఎల్ఈలో, కిడ్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది, గుండె కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ జబ్బు మొదట మెయిన్గా ఫస్ట్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ టైంలో మనం గుర్తించకపోతే కొంతమందికి కిడ్నీలు, ఊపిరితిత్తులు మరియు గుండె దెబ్బతినే అవకాశం ఉంటుంది, కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎస్ఎల్ఈ ఉన్న వాళ్ళకు పిల్లలు పుట్టడం కూడా కొద్దిగా కష్టం అవుతుంటుంది. సో చాలామంది, మేము చాలా రోజులైంది సార్ పెళ్లి చేసుకొని, ఇంతవరకు మాకు సంతానం లేదు, ఏదన్నా ప్రాబ్లం ఉందని నేను చాలా రోజుల నుంచి నొప్పులతో బాధపడుతున్నాను అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు కూడా ఒకసారి ఈ ఎస్ఎల్ఈ గురించి రూల్ అవుట్ చేసుకోవడం మంచిది. నాలుగోది గౌట్, ఇది మెయిన్గా మొదటి బొటనవేలుకు వచ్చే అవకాశం ఎక్కువ. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఉన్నట్లుండి బొటనవేలు బాగా వాపు రావడం, రాత్రికి రాత్రి నొప్పి, బొటనవేలులో బాగా నొప్పి వచ్చి వాపు వచ్చి రెడ్గా అయిపోవడం, భరించలేనంత నొప్పిగా ఉండడం ముఖ్య. నా బొటనవేలు ఒకటే కాకుండా కొంతమందికి కింద పాదాల్లో కూడా నొప్పి ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో ఎవరికి ఎక్కువ వస్తుంది గౌటు, ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళకు, నాన్ వెజ్ అంటే చికెను, మటను, ఫిష్ ఎక్కువ తీసుకునే వాళ్ళకు, మందు ఎక్కువ తాగే వాళ్ళకు, మెయిన్గా డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్. ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిపోయిన తర్వాత అందరు ఇమ్యూనిటీ కోసం డ్రై ఫ్రూట్స్, నట్స్ ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టారు. దీనివల్ల వాళ్ళ బాడీలో ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ పెరిగిపోతూ ఉంది. మన బాడీ అంత యూరిక్ యాసిడ్ని ఎక్స్క్రీట్ చేయలేదు, అంటే బయటికి పంపించలేదు. సో ఈ మిగిలిపోయిన యూరిక్ యాసిడ్ అంతా జాయింట్లు డిపాజిట్ అయిపోయి నొప్పులు రావడం జరుగుతూ ఉంది. సో ఇది గౌట్ గురించి.
1: బాగానే చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అసలు ఫస్ట్ ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నిటిని కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ని కానీ నిర్ధారించాలంటే మనం ఎలాంటి పరీక్షలు చేయాలి?
0: మెయిన్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఈ కీళ్ళవాతం కానీ, మిగతా జబ్బులకు కానీ క్లినికల్ అంటే పరీక్షించి చేసేదే ఎక్కువ ఉంటుంది. లక్షణాలను బట్టి పరీక్షించి చేసేదే ఎక్కువ ఉంటుంది. ఇందులో స్పెసిఫిక్ టెస్ట్లు అంటూ ఏముండవు. స్పెసిఫిక్ టెస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చింది అనుకోండి, అతనికి పాజిటివ్ ఉన్నట్టు, అలా నెగిటివ్ వచ్చినంత మాత్రం లేదని అయితే నిర్ధారించలేము. అలాగే ఇట్లా కూడా కీళ్ళవాతం అనేది మెయిన్గా క్లినికల్ అంటే చెప్పే లక్షణాలను బట్టి డాక్టర్ గారు ఉందా లేదా అని డిసైడ్ చేస్తారు. ఇందులో టెస్టింగ్ ఎలా హెల్ప్ అవుతుందంటే, ఒకవేళ కొన్ని టెస్ట్

0: కొన్ని పరీక్షలు చేస్తాం, అందులో పాజిటివ్ వస్తేనే ఉన్నట్టు, నెగిటివ్ వచ్చినంత మాత్రాన లేదు అని అయితే తీసుకోకూడదు. సో ఏమేమి టెస్ట్ చేస్తారు దీనికి మెయిన్గా? ఆర్ఏ ఫ్యాక్టర్, కీళ్ళవాతానికి వచ్చేసి ఆర్ఏ ఫ్యాక్టర్ అని ఒకటి చేస్తామండి.
1: ఆర్ఏ టెస్టే,
0: బ్లడ్ టెస్టే.
1: ఓకే, ఇవన్నీ
0: ఆర్ఏ ఫ్యాక్టర్ అని చెప్తాను. ఆర్ఏ ఫ్యాక్టర్ అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ కింద ఎక్కువ ఉంటే కింద దీన్ని రెండు రకాలుగా చేస్తాం పరీక్ష, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. క్వాలిటేటివ్ అంటే కింద ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ ఉందా లేదా బాడీలో అనేది చూస్తాం
1: ఫస్ట్.
0: ఓకే, సో అది తక్కువ కాస్ట్తో అయిపోతుంది, అది కొంచెం స్పెసిఫిక్ టెస్ట్ కాదు. తర్వాత ఆర్ఏ ఫ్యాక్టర్ క్వాంటిటేటివ్ అని చేస్తాం, అంటే అసలు ఎంత టైటర్స్లో ఉంది బాడీలో, 20 ml, 30 ఇంటర్నేషనల్ యూనిట్సా, 40 ఇంటర్నేషనల్ యూనిట్సా. ఇది కొంచెం ఖచ్చితమైన పరీక్ష, ఇందులో వాల్యూని బట్టి మనకి ఎంత డిసీజ్ ఉందనేది మాత్రం అర్థం అవుతూ ఉంటుంది. సేమ్ అలాగే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాం, సిఆర్పి అండ్ ఈఎస్ఆర్. సో ఇవి కూడా ఉండే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే ఆర్ఏ ఫ్యాక్టర్కు 10 పాయింట్ స్కోరింగ్ సిస్టమ్ ఉంటుందండి, అది మీకు అంత అవసరం లేదు, జస్ట్ అవసరం వచ్చింది కాబట్టి మీలో ఎన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఈఎస్ఆర్ సిఆర్పి ఎంత ఉంది, యాంటీసీసీపీ యాంటీబాడీస్ అని ఇంకోట్ చేస్తాం, అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, ఇలా కొన్ని పాయింట్స్ని బేస్ చేసుకొని మేము ఒక స్కోరింగ్ సిస్టమ్ డిజైన్ చేసాం. ఆ స్కోర్లో 6 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అందరికీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే అవకాశం ఎక్కువ
1: ఈ పరీక్షలు.
0: ఇది ఫర్ కీళ్ళవాతం. నెక్స్ట్ వచ్చేసి మనకు యాంకలోజింగ్ స్పాండలైటిస్ అని చెప్పాను, ఇది మెయిన్గా సాక్రో ఇలియాటిస్, పెల్విస్ అంటాం. పెల్విస్ ఎక్స్రే తీసినప్పుడు అందులో సాక్రో ఇలియాక్ జాయింట్స్ దగ్గర వాపు ఉంటే మనకు కనిపిస్తుంది, సాక్రో ఇలియాటిస్, దాని ద్వారా గుర్తించవచ్చు. ఇది వరకు చెప్పుకున్నట్టు HLA-B27 అని ఒక జీన్ ఉంటుందండి, దాన్ని అది ఉన్న వాళ్ళకు ఇది వచ్చే ప్రాబ్లం ఎక్కువ. మూడోది వచ్చేసి అంటే MRI స్కాన్ ఈజ్ మేరీ సెన్సిటివ్ అనమాట. MRI స్కాన్ పెల్విస్కు చేసినప్పుడు అందులో సాక్రో ఇలియాక్ జాయింట్స్లో వాపు ఉన్నా లేకపోతే ఆ ఎడిమా ఉన్నా కనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకు మనం దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. మూడోది వచ్చేసి SLE. SLE అనేది మీకు ఇంతవరకు చెప్పినట్టు ఒక సిస్టమ్, మల్టీ సిస్టమ్ డిజార్డర్. దీనికి సంబంధించినట్టు లూపస్ ప్రొఫైల్ అని ఒకటి చేస్తాం, SLE ప్రొఫైల్ కానీ లూపస్ ప్రొఫైల్ కానీ అంటారు. ఇందులో ఒక 10-15 యాంటీబాడీస్ని చెక్ చేస్తామండి, ఇందులో ఉన్న ఆ టైటర్స్ని బట్టి ఏదయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. SLEలో కూడా చాలా టైప్స్ ఉంటాయి, SLE కావచ్చు, మిక్స్డ్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ కావచ్చు, లేదంటే కినా స్క్లీరోడర్మా అని చెప్తాము, ఎస్జాగ్రన్ సిండ్రోమ్ అని చెప్తాము. సో ఇలా చాలా రకాలు ఉంటాయి, అందులో ఉన్న యాంటీబాడీ ప్రొఫైల్స్ని బట్టి ఏ దానికి ఫిట్ అవుతుందో చూసుకొని దాన్ని డీటెయిల్డ్గా ఎవాల్యుయేట్ చేస్తాం. నాలుగోది గౌట్. ఇది ఉన్న వాటిలో ఇది చాలా సింప్లెస్ట్ థింగ్, మనం జస్ట్ యూరిక్ యాసిడ్ చేసుకుంటే సింపుల్గా మనకు గౌట్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. కానీ ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి గౌట్ విషయంలో. గౌట్ విషయానికి మీకు ఇంకో రెండు పాయింట్స్ చెప్తాను నేను.
1: చెప్పండి.
0: గౌట్ అంటే ఏంటంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంటే గౌట్ అంటాం బాడీలో. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే ఏ సిమ్టమాటిక్ హైపర్ యూరిసీమియా అంటాం, అండ్ సిమ్టమాటిక్ వచ్చేసరికి గౌట్ అంటాం. ఏ సిమ్టమాటిక్ అంటే కొంతమందికి యూరిక్ యాసిడ్ 10 పైనే ఉండొచ్చు, ఎలాంటి లక్షణాలు ఉండవు. సో వాటిని ఏ సిమ్టమాటిక్ హైపర్ యూరిసీమియా అంటాం. ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్లకు ట్రీట్మెంట్ అవసరం ఉండదు, 99% ట్రీట్మెంట్ అవసరం ఉండదు. కొంతమందికి ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ 6 mg/dL కంటే ఎక్కువ ఉన్న వాటిలో వాళ్ళకు సింటమ్స్ కనబడతాయి. నేను ఇందాక చెప్పినట్టు బొటనవేలు వాపు రావడం కానీ, కింద పాదాల నొప్పులు కాదు కానీ, చాలా జాయింట్స్ నొప్పులుగా ఉండడం, అలాంటి వాళ్ళకు ట్రీట్మెంట్ అవసరం, గౌట్ అంటాం కాబట్టి. గౌట్ గురించి ఇంకో పాయింట్ ఏంటంటే చాలామంది గౌట్కు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు, కానీ రీసెంట్ స్టడీస్ వచ్చింది ఏంటంటే గౌట్ను అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అంటే కదా, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు పేరుకోబోవడం, అథెరోస్క్లెరోసిస్ రావడము, హార్ట్ అటాక్ రిస్క్ కూడా పెరుగుతూ ఉందని వస్తుంది. ఈ మధ్య కాలంలో మనము గౌట్ యూరిక్ యాసిడ్ని సరిగా కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల కూడా హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుందని రీసెంట్ స్టడీస్లో తెలియడం జరిగింది. అందుకనే ఓన్లీ యూరిక్ యాసిడే కదా దాన్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందని మాత్రం అనుకోకూడదు. సో దానికి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి సిస్టమిక్గా, అది ఇంపార్టెంట్ ఒకటి. హార్ట్ కూడా ప్రభావం ఉంటుందని రీసెంట్ జర్నల్స్లో తెలిసింది, కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే వెంటనే మీరు సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు మీరు అన్నట్లు ఆ పరీక్షలన్నీ చేసి ఈ రుమటైట్ ఆర్థరైటిస్ను నిర్ధారిస్తామన్నారు, నిర్ధారించిన తర్వాత మనం దానికి చికిత్సా విధానం ఎలా ఉంటుంది?
0: ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకు ఏ రోగమైనా సరే సింగిల్ అజెండా అనేది ఉంది, అంటే ఈ టాబ్లెట్, ఇప్పుడు మనం జ్వరానికి వస్తే పారాసిటమల్ వేసుకుంటాం. సో అది ఎవరికైనా అంతే, ఎవరికి జ్వరం వచ్చినా పారాసిటమల్ వేసుకోవచ్చు. కానీ కీళ్ళవాతం అలాంటిది అలా ఉండదు. మనం చాలా పాయింట్స్, ఇందాక స్కోరింగ్ సిస్టమ్ అని చెప్పాను కదా, ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ వైద్యాన్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి మైల్డ్ ఉండొచ్చు, కొంతమందికి మోడరేట్ ఉండొచ్చు, కొంతమందికి సివియర్ అంటే చాలా ఎక్కువ ఉండొచ్చు,
1: చాలా ఎక్కువ ఉండొచ్చు.
0: వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టేసి మనం చికిత్సా విధానాన్ని మూడు రకాలుగా డివైడ్ చేసుకుంటాం. సో ఫస్ట్ వచ్చేసి నొప్పులకు చికిత్స, రెండోది వచ్చేసి DMRDs అంటాం, డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్, థర్డ్ వచ్చేసి బయాలజికల్స్ అంటాం. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్, ఈ జబ్బు అనేది 1900 ముందుగా ఎక్కువ కనిపించలేదు, అంటే కనిపించలేదంటే మనం ఎక్కువ కనుక్కోలేదు, దాని మీద ఎక్కువ రీసెర్చ్ జరగలేదు. ఆ తర్వాతనే రీసెర్చ్ జరిగి ఇలాంటిది ఒక ప్రాబ్లం

0: ఉందని గుర్తించడం స్టార్ట్ అయింది. సో అలాంటప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని మందులు డిజైన్ చేసుకుంటూ వచ్చారు. ఈ కాలక్రమంలో వచ్చే ఒక్కొక్క డ్రగ్స్ని బట్టి మనం దానికి ఈ పేర్లు ఇచ్చుకుంటూ వచ్చినాం. సో డిఎంఆర్డీస్ మామూలుగా పెయిన్ కిల్లర్స్, ఫస్ట్ నొప్పుల మాత్రల గురించి. మనలో చాలామంది నెలల తరబడి పల్లెటూరులలో ఏమవుతుందంటే నొప్పులు ఉన్నాయి నాకు, పని పోతే నొప్పులు వస్తాయి సార్, దానికోసం నొప్పులు మాత్రం వేసుకోకపోతే నాకు నిద్ర పట్టదు, నేను కార్పెంటర్ పని చేస్తాను, నేను పెయింటింగ్ పని చేస్తాను, నాకు నొప్పులు మాత్రం వేసుకోకపోతే రాత్రికి నిద్ర రాదని సంవత్సరాల తరబడి మందులు నొప్పుల మాత్రలు వాడుతుంటారు. సో ఈ సంవత్సరాల తరబడి నొప్పుల మాత్రలు వాడిన వాళ్ళకు కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6 నుంచి 8 వారాల పాటు నొప్పుల మాత్రలు వాడిన వాళ్ళకు కంపల్సరిగా కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. 1 సంవత్సరం దాటిన తర్వాత అయితే 99% జరిగిపోతుంది అది. సో నొప్పుల మాత్రలు లిమిటెడ్గా వాడుకోవాలి, అవసరానికి తగ్గట్టుగా వాడుకోవాలి. అలాగని అసలు వాడాల్సిన అవసరం లేదు అని కూడా నేను చెప్పను. ఎందుకంటే మనకు నొప్పి ఉన్నప్పుడు అది మనకు కారణం తెలిసిన తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి బెస్ట్ మార్గం వచ్చేసి నొప్పుల మాత్రలు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చెప్తారంటే, సార్ నేను నాకు చాలా నొప్పులు ఉన్నాయి సార్, నొప్పులు మాత్రం వేసుకుంటే ఒకరోజు బాగుంటుంది, మరుసటి రోజు నుంచి ఇలాగే అయిపోతుంది, ఇలా నేను ఒకరోజు కూడా నొప్పు మాత్రం వేసుకోకపోతే ఉండలేకున్నాను సార్ అంటే, అలాంటి వాళ్ళు పర్టికులర్గా కీళ్ళవాతంతో ఇబ్బంది పడుతున్నట్టు గ్రహించాలి మనం. ఎందుకంటే నొప్పి మాత్రం వేసుకున్నప్పుడు మనకు నొప్పి మాత్రమే తెలియదు, కానీ లోపల డిసీజ్ ప్రాబ్లం ఉంటుంది కదా, అదంతా అలాగే ఉంటుంది. అందువల్ల దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఆ డిసీజ్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మీకు ఇదివరకే చెప్పాను, జాయింట్ లోపల సైనోవియన్కి మన బాడీ డ్యామేజ్ చేస్తుంది, దానివల్ల వాపు వస్తుంది. ఈ వాపును తగ్గించడానికి డిఎంఆర్డీస్ అంటాం, డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీట్రీట్. ఇవి వచ్చేసి పాత జనరేషను కొత్త జనరేషన్. కొత్త జనరేషన్లో వచ్చిన వాటిని బయలాజికల్స్ అంటాము. పాత జనరేషన్లో మనకు కొన్ని డ్రగ్స్ ఉంటాయి, మెథోట్రెక్సేట్ అని, లెఫ్లునమైడ్ అని, సల్ఫాసాలజిల్ అని, హెచ్సిక్యూఎస్ అని ఉంటుంది. సో ఈ నాలుగింటిని వాడుకుంటూ తగ్గిస్తాం. ఈ నాలుగింటిని వాడినా తగ్గకపోతే బయలాజికల్స్ ఎంత. సార్ బయలాజికల్స్ ఏంటి, దానివల్ల ఉన్న అనర్థాలు ఏంటి? బయలాజికల్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మన బాడీలో తయారైన ఇమ్యునోగ్లాబులిన్స్ని మనం బయటికి తీసుకొని పర్టికులర్ యాంటీబాడీస్ని తయారు చేసి దాన్ని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. సో ఇది చాలా కష్టమైన ప్రక్రియ, అందుకనే చాలా కాస్ట్లీ ఉంటుంది. బయలాజికల్ అనేది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్,
1: ఖర్చుతో కూడుకుంది.
0: కానీ మనకి ఇక్కడ చెప్పాల్సిన అడ్వాంటేజ్ ఏంటంటే, రీసెంట్గా ఒక బయలాజికల్ ట్యాబ్లెట్ రూపంలో వదిలారు. ఇంజెక్షన్స్తో పోల్చుకుంటే ట్యాబ్లెట్ ఖర్చు తక్కువ అయినా కూడా బట్ రిలేటివ్గా కాస్ట్లీ, బట్ ఎఫెక్ట్స్ అయితే బాగున్నాయి. సో అది గుర్తుంచుకోవాలి మనం. ఇలా ముందుకు వెళ్తూ ఉంటుంది, ట్యాబ్లెట్లు కరెక్ట్గా వాడుకుంటూ ఉంటే కన్నా సరిపోతుంది. ఇంకోటి ఈ బయలాజికల్స్ గురించి చెప్పాను, ఇవి కాస్ట్లీ మెడిసిన్, ఇవి కొంచెం జాగ్రత్తగా పర్యవేక్షణలో మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఈ స్టేజ్కి పోకముందు మైల్డ్ టు మోడరేట్ డిసీజ్లో 90% డిఎంఆర్డీస్తోనే నయమయ్యే అవకాశం ఉంటుంది.
1: ఆ మందులతో. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఒకసారి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కన్ఫర్మ్ అయింది అనుకోండి, వచ్చింది అని నిర్ధారణ అయింది, వాళ్ళు ఎంతకాలం మందులు వాడాలి?
0: ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. మనం చాలామంది అడుగుతుంటారు, సార్ మీకు ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే ఎన్ని రోజుల్లో తగ్గిపోతుంది? దానికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, ఇది ఆటోఇమ్యూన్ డబ్బు, అంటే మన బాడీలో ఇమ్యూనిటీనే మన దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో మనం ఎన్ని రోజులు మందులు వాడాలా? మన బాడీలో ఇమ్యూనిటీ ఉన్న రోజులు మందులు వాడుకోవాలి. సో అలా నేను జీవితాంతం వాడాలా సార్ అంటే అవసరం లేకపోవచ్చు. కొంతమందికి ఏమవుతుందంటే, మన బాడీలో ఇమ్యూనిటీ మెమరీ ఉంటుంది, కొందరికి షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది, కొంచెం లాంగ్ టర్మ్ మెమరీ ఉంటుంది. సో షార్ట్ టర్మ్ మెమరీ తర్వాత డిసీజ్ యాక్టివిటీ ఎక్కువ లేనప్పుడు కొద్ది రోజులు, అంటే 6 నెలల వరకు వాడుకున్నా సరిపోతుంది. కొంతమందికి ఏమవుతుందంటే 2 సంవత్సరాల వరకు వాడాల్సి వస్తుంది. కొంతమంది సరిగా మందులు వాడకుండా ఆ డిసీజ్ కాస్త సివియారిటీ ఎక్కువైన తర్వాత వచ్చినప్పుడు జీవితాంతం కూడా వాడుకోవాల్సి రావచ్చు. నా దగ్గర ఉన్న కొంతమంది పేషెంట్స్కి 6 నెలల నుంచి సంవత్సరం లోపల క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 15 నుంచి వాడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది పర్టికులర్గా ఇన్ని రోజుల్లో తగ్గుతుందని చెప్పలేదు. మనం మొదట డిసీజ్ కనుక్కున్నప్పుడు అది ఏ స్టేజ్లో ఉంది, ఎంత సివియారిటీ ఉన్న దాన్ని బట్టి మనం ఎన్ని రోజులు ట్రీట్మెంట్ వాడుకోవాలనేది డిసైడ్ అవుతుంది. మైల్డ్ డిసీజెస్ అయితే కన్నా చాలామందికి 5-6 నెలల్లోనే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎంత మంచి రెస్పాన్స్ అంటే కన్నా వాళ్ళు అసలు ఫ్రీగా నడవగలుగుతున్నారు, ఏ ఇబ్బంది లేకుండా ఉన్నాడు. రీసెంట్గా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒక అతను మా దగ్గరికి వచ్చాడు. అతను నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ వాకింగ్ స్టిక్ పట్టుకొని, 4 వీల్స్ వాకర్ అంటాం కదా దాన్ని, అది పట్టుకొని ఈడ్చుకుంటూ రాగలిగినాడు. అంటే అతను అదికే అతను రాలేకపోయాడు, సార్ నేను ఇలా అవార్డు తీసుకోవాలా, నాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఏదైనా చేస్తే నేను మళ్ళీ వెళ్ళి తీసుకోవాలి. అతను నేను చెప్పిన, అతను ఎంత మంచి పేషెంట్ అంటే, నేను చెప్పిన ట్రీట్మెంట్ కానీ, డయాగ్నోసిస్ కానీ, మందులు కానీ ఏది తూచా మిస్ కాకుండా అన్నీ కరెక్ట్గా వాడాడు. 4 మంత్స్ తర్వాత అతను ఇప్పుడు ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా ఆయనకే ఆయనే వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ నా క్లినిక్లోకి వచ్చి వెళ్ళిపోగలుగుతున్నాడు. మొన్న ఒకరోజు అతన్ని పలకరించినప్పుడు ఈ విషయాలు చెప్పాడు, చాలా సంతోషం సార్, 4 నెలలు మీరు చెప్పినట్టు వాడాను, సో కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. సో అట్లా మనకు మనం కనుక్కున్న స్టేజ్ ఆఫ్ డిసీజు, మనం వాడిన ట్రీట్మెంటు, తర్వాత డిసీజ్ యాక్టివిటీ ఎంత ఉంది అనేది డిపెండ్ అవుతుంది. రెండోది, కొంతమందికి ఏమవుతుందంటే కొద్ది రోజులు వాడిన తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ ఏదన్నా కారణాల వల్ల ఇన్ఫ్లమేషన్ కావచ్చు, మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు.

0: ఇలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా లక్షణాలు ఏమన్నా కనిపిస్తే మళ్ళీ ట్రీట్మెంట్ వాడుకోవడం మంచిది.
1: అయితే డాక్టర్ గారు, మీరు అన్నట్లు వచ్చిన తర్వాత ఇంకా ట్రీట్మెంట్ తప్పదు, అవన్నీ రాకుండా ఏమన్నా ఇవి ఈ రిమటైట్ ఆర్థరైటిస్ కానీ ఇతర అతర మీరు చెప్పినవన్నీ జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
0: ఇది ఆటోఇమ్యూన్ జబ్బు కాబట్టి ప్లస్ జెనెటిక్ డిసీజ్ ప్రీడిస్పోజిషన్ కాబట్టి జాగ్రత్తలు అంటూ ఏమి ఉండవండి. దీనికి స్పెసిఫిక్గా ఇందులో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఒకటే, ఒక గౌట్కి. గౌట్ అని చెప్పాను కదా, గౌట్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ. సో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నందుకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే సబ్స్టెన్సెస్ అంటే చికెను, చికెన్ వల్ల ఎక్కువ యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. మటను, మటన్ వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. చికెను, మటను, ఫిష్, తర్వాత డ్రై ఫ్రూట్స్, నట్స్, ఆల్కహాల్, వీటన్నిటిలో మనకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి అలాంటివి అవాయిడ్ చేసుకోగలిగితే మంచిది.
1: అలాంటివి అవాయిడ్ చేసుకుంటే ఫుడ్లో మామూలు సాధారణ ఫుడ్ తీసుకోవచ్చు అంటారు.
0: సాధారణ ఫుడ్ అయితే అందరు తీసుకోవచ్చు. కొంతమందికి షుగర్, బీపీ ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన బీపీ, షుగర్కి సంబంధించిన ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. కీళ్ళ వాతానికి స్పెసిఫిక్గా ఇలాంటి ఇలాంటి ఫుడ్ అనేది ఏమి ఉండదు. కానీ మేము చెప్పేది ఏంటంటే కొద్ది రోజులు నాన్ వెజ్ ఒకటి తగ్గించమని చెప్తాం. నాన్ వెజ్ ఉన్నప్పుడు ఈ గౌట్ కూడా ప్రీడిస్పోజింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇవి ఆటోఇమ్యూన్ డిసీజ్లో మనకి ఇంకోటి కామన్గా, దీనికంటే కామన్గా చూస్తే థైరాయిడ్. చాలామందికి థైరాయిడ్ జబ్బు ఉంటుంది. థైరాయిడ్ జబ్బు ఉండి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కంపల్సరీగా కీళ్ళవాతం పరీక్ష చేసుకోవడం మంచిది. ఎందుకంటే రెండిటికి పెథాలజీ సేమ్, అంటే అది ఆటోఇమ్యూన్ డిసీజే, ఇది ఆటోఇమ్యూన్ డిసీజే. సో థైరాయిడ్ మనకు ఈ మధ్య కాలంలో మనకు అవగాహన పెరిగిపోవడం వల్ల థైరాయిడ్ గురించి ఏమాత్రం డౌట్ ఉన్నా వెంట వెంటనే చెక్ చేసుకొని ఎలా మందులు వాడుతున్నామో, థైరాయిడ్ ఉండి ప్లస్ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కీళ్ళవాతం గురించి చెక్ చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది.
1: అయితే ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మీరు ఒకసారి వచ్చి నయం అయిన తర్వాత వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయా?
0: మైల్డ్ డిసీజ్ ఉన్నప్పుడు, అంటే మైల్డ్ అంటే తక్కువ డిసీజ్ ఉన్నప్పుడు 6 నెలల తర్వాత వచ్చే అవకాశం చాలా తక్కువ. సో మేము డ్రగ్స్ కూడా చిన్న చిన్న చిన్నగా తగ్గించుకుంటూ పోతాం. చాలా మంది డిసీజ్ ఫ్రీ ఇంటర్వెల్ ఉండే అవకాశమే ఎక్కువ. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఈ డిసీజ్ మీద అవగాహన లేకపోవడం కావచ్చు, తర్వాత ఈ స్పెషాలిటీ కొత్తగా కనుక్కోవడం వల్ల కావచ్చు, జనాలు దీన్ని ఇంకా మామూలు నొప్పులుగానే పరిగణించి నొప్పులు మాత్రలు వాడి వాడి వాడి జాయింట్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత రావడం వల్ల కావచ్చు, ఇలా పల రకాల వల్ల మన దగ్గరికి వచ్చేసరికి సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాలం వాడాల్సిన అవసరం వస్తుంది. ఎవరైతే మన దగ్గరికి ఎర్లీగా రాగలుగుతారో అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం వాడుకోకుండానే మనకు రోగం తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
1: మీరు ఇంతకుముందు అన్నారు అదే నొప్పుల మందులు ఎక్కువ వాడితే ఇట్లా కిడ్నీస్ ఎఫెక్ట్ అన్నారు, ఇప్పుడు మరి ఈ డిఎంఆర్డి కానీ బయోలాజికల్ కానీ ఈ డ్రగ్స్ వాడితే ఏం ప్రాబ్లం లేదంటారు డాక్టర్ గారు?
0: మనం ఇందాకనే మనం ఒక మాట అనుకున్నాం కదండి, అన్నం వండుతుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్తో మాడే అవకాశం ఎంత తక్కువగా ఉంటుందో, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ చేతిలో మీకు ఈ డ్రగ్స్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. సో మనం ఈ డిఎంఆర్డీస్ అనేటివి కొంచెం టాక్సిక్ సబ్స్టెన్సెస్, అంటే కొంచెం దుష్ప్రభావాలు కలగజేస్తాయి. అందుకని ఇవి స్టార్ట్ చేసే ముందు మనం రక్తం, బాడీలో రక్తం ఎంత ఉందో చెక్ చేసుకుంటాం. రక్తం 10 గ్రాముల కంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ డిసీజ్ ఈ మందులు మొదలు పెట్టాం. రెండోది ప్లేట్లెట్స్, ప్లేట్లెట్స్ కూడా 100,000 కంటే పైన ఉన్నప్పుడే ఇది స్టార్ట్ చేస్తాం, 100,000 లోపల ఉన్నప్పుడు ఇది పెట్టకూడదు. ఒకవేళ మనం ఏదన్నా ఈ మందులు వాడుతున్నప్పుడు ప్లేట్లెట్స్ తగ్గడం కానీ హెచ్బీగా తగ్గడం కానీ జరిగితే వెంటనే మందులు ఆపేసి డాక్టర్ గారిని సంప్రదించాల్సింది ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ మందులు ఎక్కడైతే ర్యాపిడ్లీ గ్రోయింగ్ సెల్స్ అంటాయి, అంటే లివర్లో కావచ్చు, బోన్ మ్యారోలో కావచ్చు, కిడ్నీలో కావచ్చు, ఈ ర్యాపిడ్లీ గ్రోయింగ్ సెల్స్ అన్ని అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇమ్యూనిటీ తగ్గించడం కోసం
1: తగ్గిస్తున్నారు కాబట్టి,
0: స్పా సెల్ గ్రోత్ను తగ్గిస్తాం. సో కాబట్టి ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఉన్న సెల్స్ ఉన్నటువంటి అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి అందుకోసమని మనం ఏం చేస్తామంటే 2 నుంచి 3 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్ష, లివర్ పరీక్ష చేస్తాం. సో ఇవన్నీ నార్మల్గా ఉంటేనే డ్రగ్స్ కంటిన్యూ చేస్తాం. ఇందులో ఏమాత్రం తేడా అనిపించినా
2: డాక్టర్ గారి సలహాల్లో మీరు ఇంతవరకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించిన వివరాలు విన్నారు. డాక్టర్ కేవీ నరసింహారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం అది. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి గారు.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I'm Abhishek Mukhopadhyay. The headlines. BJP Central Observer for West Bengal Amit Shah to meet newly elected party MLAs in Kolkata to elect legislative leader today. Deadlock continues.

0: దేశంలో వీటి ప్రాముఖ్యత మరింత ఎక్కువ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేలకు ప్రపంచస్థాయి ప్రమాణాలను కల్పించడానికి గత దశాబ్దకాలంగా భారీ సంస్కరణలు, ప్రాజెక్టులను చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే రంగానికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రైల్వేలను అభివృద్ధి చెందిన దేశాల రైల్వే వ్యవస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతోంది. ఆంధ్రప్రదేశ్లో రైల్వేశాఖ పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనంగా ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఇటీవల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది 4 దశాబ్దాల కళ. రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్తో ఎట్టకేలకు అది సాకారమైంది. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కలుపుతూ పరిపాలనా పరంగా స్వతంత్రంగా పనిచేస్తుందని గెజెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది భారతదేశపు 18వ రైల్వే జోన్గా అవతరించింది. దక్షిణ కోస్తా జోన్ పేరుతో ఏర్పాటైన ఈ రైల్వే జోన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేశారు. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్రంలో రైల్వే పురోగతి, రైల్వే జోన్పై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం 2026-27 రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించిందని చెప్పారు. జూన్ 1న ఈ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ జోన్ ఏర్పాటులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే డివిజన్లను పునర్వ్యవస్థీకరించారు. ఈ 3 డివిజన్లు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి విడిపోయి కొత్త జోన్లో చేరాయి. పాత వాల్తేరు డివిజన్ను రద్దు చేసి దానిని విభజించారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న భాగాన్ని విశాఖపట్నం డివిజన్గా మార్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలిపారు. ఒడిశా పరిధిలోని భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్గా చేసి తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఉంచారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు విశాఖలోని విఎంఆర్డీఏ భవనంలో తాత్కాలికంగా జోనల్ కార్యాలయం పనిచేస్తుంది. సుమారు 700 మంది సిబ్బంది, 30 మందికి పైగా సీనియర్ అధికారులతో ఈ జోన్ కార్యకలాపాలు సాగనున్నాయి. కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలో చేర్చిన కొత్త వలస, కిరణ్డూల్, కొరాపుట్, రాయగడ లైన్ నిర్వహణ పనులను విశాఖపట్నం డివిజన్ అధికారులే పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్లో కొత్త వలస, కిరణ్డూల్ లైన్, కేకే లైన్ 442 కిలోమీటర్లు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కొత్త వలస, అరకు సెక్షన్ను విశాఖపట్నం డివిజన్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రైల్వేశాఖ దీన్ని రాయగడ డివిజన్కు కేటాయించింది. కుర్దా రోడ్ డివిజన్లో ఉన్న పలాస, ఇచ్చాపురం సెక్షన్ విశాఖపట్నం డివిజన్లోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా రైల్వేశాఖ సమ్మతించింది. గుంతకల్లు డివిజన్కు చెందిన రాయచూరు, వాడి, గుంటూరు డివిజన్లో కొనసాగిన విష్ణుపురం, పగిడిపల్లి లైన్లను సికింద్రాబాద్ డివిజన్లోకి మార్చారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుంది. విశాఖ రైల్వే జోన్ కేవలం ఒక పరిపాలనా విభాగం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఒక ఇంజిన్ వంటిది. దీని ద్వారా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రైల్వే అనుసంధానం, ఆదాయం, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం ఎం శాంతి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా ఇందువదన చిత్రం నుంచి జస్ప్రీత్ జాష్, దివ్య ఐశ్వర్య ఆలపించిన పాట ఇది. సాహిత్యం తిరుపతి జావాన, సంగీతం శివకాకాని.

0: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో ప్రసారమవుతుంది. పద్మరాగాలు తప్పక వినండి త్వరలో 101.7 MHz పై.
4: కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. నాసామి రంగా చిత్రం నుంచి.

0: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టి బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టి బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టి జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.

మీరు విన్నా పాట గీతాంజలి మళ్ళీ వచ్చింది. చిత్రం కోసం రమ్యా బెహర్, ఆదిత్య అయ్యంగారు ఆలపించిన పాటది. సాహిత్యం శ్రీజో, సంగీతం ప్రవీణ్ లక్కరాజు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

విన్న ఆ పాట స్వయం కృషి చిత్రంలోది. గానం ఎస్పి శైలజ, సాహిత్యం శ్రీవణ్ణెల, సంగీతం రమేష్ నాయుడు. ఇప్పుడు విందాం స్వాతి చినుకులు చిత్రం నుంచి సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం శ్రీవణ్ణెల, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వేమన విశ్వదృష్టి, యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార మొదటి భాగం. ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఈ కార్యక్రమం.

తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నాయి. అందులో శతకం ఒకటి. దీనిది 1000 ఏళ్ల చరిత్ర. శతకాల గురించి ప్రస్తావించవలసి వచ్చినప్పుడు పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకం ప్రాచీనమైందిగా పేర్కొంటారు. అలా ప్రాచీనకాలం నుంచి ఈనాటి ఆధునిక కాలం వరకు కూడా నిరంతర ప్రవాహంలా సాగుతూనే ఉన్నది ఈ శతక ప్రక్రియ. ఇదొక ప్రభంజనం, ఎడతెరిపి లేని పెనుగాలి వీస్తూనే ఉంది. శతక రచనలో పాటించవలసిన మొదటి లక్షణం మకుటం, అంటే పద్యానికి కిరీటం లాంటిది. ప్రతి పద్యం

పద్యంలో చివరి పాదంలో నిలపాలి. తరువాత 100 పద్యాలుండాలన్నది నిబంధన. 100కి మించి ఎన్ని పద్యాలైనా ఉండవచ్చు, కానీ తక్కువ మాత్రం ఉండకూడదన్నది సిద్ధాంతం. ఇక శతకంలో కథకు తావుండదు, కవిత్వానికి కూడా పెద్ద ప్రాధాన్యం ఉండదు. పలు విషయాలను, రకరకాల భావాలను స్వేచ్ఛగా వెల్లడించుకునే హక్కు కవికి ఉంటుంది. ఫలానా అంశం మీద రచన సాగాలన్న నియమం కానీ నిబంధన కానీ ఏమీ లేదు. ఇందుకు అనర్హమైన అంశం అంటూ లేదు. కవి అనిపించుకున్న వాళ్లంతా కావ్యం వ్రాయలేకపోవచ్చు, కానీ కాస్త కవిత్వం తెలిసిన వాళ్లంతా శతకం మాత్రం వ్రాయగలరు. అందుకే వర్ధమాన కవులు ముందుగా శతకాన్నే ఎంచుకుంటారు. అందువల్లనే వేలకు వేలు శతకాలు తెలుగు వాంగ్మయంలో చోటు చేసుకున్నాయి. అంతమాత్రాన శతకరచన అంటే మరీ తేలికైందేమీ కాదు. అది చిన్న కవులకే పరిమితం కాలేదు, మహాకవులు కూడా శతకాలు రచించారు. పోతన నారాయణ శతకం, అన్నమయ్య వెంకటేశ్వర శతకం, ధుర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రచించారు. ఇలాంటివే గొప్ప కవుల ద్వారా ఎన్నో శతకాలు వచ్చాయి. ఇప్పటి వరకు ఎన్ని శతకాలు వచ్చినా వాటిలో గొప్పగా ప్రచారం పొందినది 4 మాత్రమే. 1 వేమన శతకం, 2 సుమతీ శతకం, 3 భాస్కర శతకం, 4వది నరసింహ శతకం. సుమతీ శతకం కందపద్యాలతో నడుస్తుంది.

0: ಗ್ರಕ್ಕುನ ವಿಡುವಂಗ ವಲೆಯೂ ಕದರ ಸುಮತಿ.
1: అవసరానికి ఉపయోగపడని చుట్టాన్ని, ఎంత మ్రొక్కినా వరమీయని దేవుణ్ణి, యుద్ధరంగంలో పరిగెత్తలేని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టాలి అంటాడు సుమతీ శతకారుడు. ఆ విధంగా కందపద్యాలతో అందంగా సాగుతుంది సుమతీ శతకం. అలాగే భాస్కర శతకం.
0: పండితులైన వారు దిగువందగనుండగా అల్పుడొక్కడు దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి ఎగ్గగున్ కొండక కోతి చెట్టు కొన కొమ్మలనుండగా క్రింద గండభేరుండ మదేభ సింహను కురుంభములు.

అంటూ ఉత్పలమాల, చంపకమాలా వృత్తాలతో, చక్కని ఉపమానాలతో సాగుతుంది భాస్కర శతకం. పెద్దవాళ్ళైన వాళ్ళు, పండితులు దిగువ భాగంలో కూర్చొని ఉన్నప్పుడు ఒక అల్పుడు ఉన్నత స్థానములో ఉన్నంత మాత్రాన ఆ గొప్పవాళ్లకు చిన్నతనమేమీ కాదు కదా. ఎలాగంటే ఒక కోతి చెట్టు కొనకొమ్మల్లో ఉన్నప్పటికీ అదే చెట్టు కింద ఏనుగు, సింహము లాంటి మొదలైన బలిష్టమైనటువంటి మృగాలు కూడా ఉంటాయి కదా అన్నది భాస్కర శతకంలో చక్కని ఉపమానంతో చెప్పినటువంటి పద్యం. అలాగే నరసింహ శతకం

కూడబెట్టిన సొమ్ము కూడరాదు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములే కదాచిదాచి తుదకు దొంగ

ಭೂಷಣ ವಿಕಾಸ ಶ್ರೀಧರ್ಮಪುರ ನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತ ದೂರ తల్లి గర్భంలోంచి మానవుడు వచ్చినప్పుడు వెంట ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు తీసుకు

పోయేదంటూ ఏమీ ఉండదు. ఎంత గొప్ప ధనవంతుడైనా అన్నమే తింటాడు తప్ప బంగారాన్ని తినడు. అలాగే ఈ కూడబెట్టిన ధనమంతా కూడా దొంగల పాలు దొరల పాలు అయిపోతుందే తప్ప ఆ కూడబెట్టిన మొత్తాన్ని తాను తినడు. అలాగే దీనికి ఉపమానం ఏంటంటే, తేనెటీగలు ఎన్నో పూలల్లో ఉన్నటువంటి మధువును సేకరించి వచ్చి తేనె పెట్టను తయారు చేస్తాయి, కానీ ఆ ఈగలు ఆ తేనె పట్టను తాగవు. అలాగే మానవుడు తన పారమార్థికమైనటువంటి చింతన తెలుసుకొని జీవించాలి అంటూ ఈ సీసపద్యాలతో చక్కని భావాలతో ఈ నరసింహ శతకం సాగుతుంది. ఈ మూడింటికంటే అత్యంత ప్రజాదరణ పొందిన శతకం వేమనదే. వీటి తరువాత ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం, కంచర్ల గోపన్న దాశరథీ శతకం కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. వేమన పద్యం అక్షరాలు రాని ఆలకాపరి అంటే పశుల కాపరిని కూడా ఆకర్షిస్తుంది. అలాంటి వాళ్ళు కూడా పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. దానికి కారణం ఆ పద్యం మృదువుగా సరళంగా సులభ శైలిలో ఉండటమే.

ఇంత సున్నితంగా అందమైన పదాలతో అల్లిన పద్యం పాడుకోవడానికి ఎవరికి మాత్రం ఇష్టముండదు. అందుకే వేమన పద్యం ఆబాల గోపాలాన్ని అలరించింది. సమాజానికి మేలు చేయడమే సాహిత్యం యొక్క ప్రయోజనం. కవి ఎంత పాండిత్యం ప్రదర్శించాడు అన్నది ముఖ్యం కాదు, కవిత్వం ఏ స్థాయిలో ప్రజల్లోకి దూసుకు వెళ్ళగలిగింది అన్నది ముఖ్యం. అలా దూసుకు వెళ్ళిన వాటిలో వేమన కవిత్వమే ముందుంటుంది. వేమనకు ఎవరికీ లేని ప్రజాకర్షణ శక్తి ఉంది. ఇంత ప్రజాదరణ శతక కవుల్లో ఏ కవికి దక్కలేదు. అందుకే ఈయన ప్రజాకవి అని పేరుగాంచాడు. వేమన 15వ శతాబ్దం చివరి నుండి 16వ శతాబ్దం మధ్య వరకు ఉన్నవాడని కొందరు చెబితే, మరికొందరు 17వ శతాబ్దానికి చెందినవాడని అంటారు. సరే, ఆ విషయం ప్రక్కన పెడితే వేమన పద్యం ఎంత సంచలనమైందో, వేమన ప్రభావం ప్రజల మీద ఎంతగా ఉందో చాటి చెప్పిన ఈ పద్యం చూడండి. వేమనకు 100 ఏళ్ల తర్వాత వచ్చిన కవిచౌడప్ప అనే శతకంలోనిది ఈ పద్యం.

వానకు తడవనివాడు ఎవడైనా ఉంటాడా? అలాగే వేమన పద్యం కూడా తెలియనివాడు ఈ భూమి మీద, అంటే అన్ని దిక్కుల్లో ఎక్కడా లేడు అంటున్నాడు ఈయన. ఈ చౌడప్ప కవి సిద్ధవటం పాలించిన మట్లరాజు అనంతుని కొలువులో ఆస్థాన కవిగా ఉండేవాడని పరిశోధకుల ద్వారా తెలుస్తున్నది. ఈ పద్యాన్ని బట్టి వేమన ప్రభావం ఆ తరువాత శతాబ్దంలో కూడా ప్రజలపై ఎంతగా ఉందో అర్థమవుతుంది. మరి ఇంత ప్రచారం ఎలా సాధ్యమైంది? ఆనాడు అచ్చు పుస్తకాలు లేవు కదా, ప్రసార మాధ్యమాలు, ప్రచార సాధనాలు ఏవీ లేవు కదా అని ఆ విషయంపై ఆలోచిస్తే మనకు దొరికే సమాధానం ఒకటే. కవిత్వంలో గొప్పదనం ఉన్నట్లయితే దాన్ని మరుగున దాచినా వెలుగులోకి రాక మానదు అని. నీటిని మూట కడితే నిలుస్తుందా? ప్రవహిస్తుంది గాని నివురుగప్పి ఉన్నంత మాత్రాన నిప్పులు ఆరిపోతాయా? ప్రజ్వలిస్తాయి గాని. వేమన పద్యాలు కూడా అలాంటివే. ప్రజల నాలుకలపై నాట్యం చేశాయి, ఇప్పటికీ చేస్తున్నాయి, ఎప్పటికీ చేస్తూనే ఉంటాయి. నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు, తళ్ళుకు బెళ్ళుకు.

ఇలాంటి నీలాల వంటి పద్యాలను ప్రజలు ఎవరికి కావలసినవి వాళ్ళు ఏరుకొన్నారు, పాడుకొన్నారు, పరవశించుకున్నారు, ప్రభావితులయ్యారు. వేమన గురించి, ఆయన జీవిత విశేషాల గురించి కొన్ని విషయాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. వేమన మొదట భోగలాలసుడని, వేశ్యాలోలుడని, తరువాత విరక్తి చెందాడని, ఆ విరక్తిలో యోగిగా మారాడని, యోగిగా మారిన తరువాతనే పద్యాలు చెప్పాడని అంటారు. అందరూ ఒప్పుకుంటున్నది ఇదే, లోకమంతా అంగీకరించింది ఇదే. కొందరు మాత్రమే ఇదంతా కల్పితం అని కొట్టిపారేస్తున్నారు. సరే, ఏది ఏమైనా పదుగురాడు మాట పాటియై ధరజల్లు అన్నట్లు జరిగిపోయింది ఇదంతా. వేమన పద్యాల్లో ఎక్కువ శాతం ఈసడింపు కనపడుతుంది. సమాజంలోని వ్యక్తుల స్వభావాల పట్ల, మూఢాచార వ్యవహారాల పట్ల, సామాజికమైన లోపాల పట్ల ఈసడింపునే ప్రదర్శించాడు. అందులో విరాగి అయిన కవి కాబట్టి, తాను కవిని కావాలనో ఎవరి మెప్పో పొందాలనో కవిత్వం చెప్పలేదు. ఆయనకు కావలసింది సామాజిక ప్రయోజనం. కళ్లకు కనిపించిన ప్రతి అనాచారం పట్ల గళమెత్తాడు. కనిపించే ప్రతి దౌష్ట్యాన్ని ప్రశ్నించాడు. నిజాయితీపరుడు నిలదీసి మాట్లాడినట్లయితే నిప్పులవాన కురిసినట్లే ఉంటుంది. కాబట్టి కలం పట్టకుండా గళమెత్తిన కవి వేమన. ప్రజల భాషలోనే చెప్పాడు కాబట్టి ఆయన భావాలన్నీ సామాన్య ప్రజలకు సైతం నచ్చాయి. కనుకనే అవి లోకంలో మౌఖికంగా ప్రచారమయ్యాయి. పద్యమనేది ప్రజల్ని ప్రభావితం చేసేదై ఉండాలి అన్నది వేమన అభిప్రాయం. అందుకే చదువ పద్యమరయ చాలదా ఒక్కటి అన్నాడు. ఆ ఒక్కటి కూడా ఎలా ఉండాలంటే నిక్కమైన మంచి నీలంలా ఉండాలి అంటాడు. తళతళ మెరిసే రాళ్లన్నీ రత్నాలైపోతాయా అని ధ్వనిప్రధానంగా అన్నాడు వేమన. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే శబ్ద సౌందర్యముతో మెరుగులద్దుకున్నంత మాత్రాన ప్రతి పద్యము అర్థగౌరవంతో ప్రకాశించదు కదా అని. కవిత్వానికి శబ్దాడంబరం కాదు, అర్థగౌరవం ముఖ్యం అన్నది వేమన అభిప్రాయం. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు

ఈ పద్యం సామాన్యుడి దగ్గర నుండి సామ్రాజ్యం పాలించే రాజును సైతం ఆకర్షిస్తుంది, ఆ ఇద్దరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఈ బాధలు అందరూ పడేవే కనుక. చెప్పులో రాయి పడితే సరిగ్గా అడుగు వేయలేం, చెవిలో ఈగ దొరితే భరించలేం, కంటిలో నలుసు పడితే కన్ను తెరవలేం, కాలిలో ముళ్ళుంటే అడుగు తీసి అడుగు వేయలేం. ఇవన్నీ ఎంత బాధ కలిగిస్తాయో ఇంట్లో జరిగే గొడవలు కూడా అలాంటివే. అవి ఒంటికి సంబంధించిన బాధలైతే ఇవి ఇంటికి సంబంధించిన బాధ. ఆ బాధల కన్నా అంతుంటుంది, కానీ ఈ బాధలకు అంతే లేదు. ఈ ఇంటి బాధలు అంతా ఇంత అని చెప్పడానికి సాధ్యం కావు అంటాడు. ఇంత తేట పదాలతో, చక్కని భావంతో, సహజ సౌందర్యంతో పద్యము శోభిస్తుంటే దీన్ని తప్పక కంఠస్థం చేయాలని, ఎక్కడైనా చెప్పాలని, ఎప్పుడైనా వినిపించాలని ఎవరికైనా అనిపిస్తుంది. శతకానికి మకుటం చాలా ప్రధానం అని చెప్పుకున్నాం. వేమన తన పద్యాన్ని అద్భుతమైన మకుటంతో అలంకరించాడు. విశ్వదాభిరామ వినురవేమ, ఇంత అందమైన మకుటం ఏ శతకానికి లేదు. విశ్వద అంటే సమస్తాన్ని ప్రసాదించే, అభిరామ అంటే ఆకర్షణీయమైనవాడా, సమస్తాన్ని ప్రసాదించే ఆకర్షణీయమైనవాడా, వినురవేమ వినరా ఓ వేమనా అని అర్థం. దీన్ని కూడా ధ్వని ప్రధానంగానే మలచాడు.

ప్రేమన. ఈ పద్యం సమస్తాన్ని ప్రసాదిస్తుంది. అంటే సాహిత్య ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు ప్రసాదించింది. తరువాత లోకాన్నంతా ఆకర్షించింది. అదొక విశ్వ సమ్మోహనం. దాన్ని విశ్వదాభిరామం అనవచ్చు. విశ్వాన్ని ఆకర్షించింది, సమస్తాన్ని ప్రసాదించింది. కాబట్టి ఇంత అద్భుతమైన మణికిరీటంతో పద్యాన్ని అలంకరించాడు వేమన. వేమన పద్యానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దీన్ని రాగంలో పాడుకోవడమే కాక తాళయుక్తంగా కూడా పాడుకోవడానికి అనుకూలమైంది. అంతేకాదు అన్ని రకాల తాళాలలో సైతం ఇమిడిపోయే ఛందస్సు ఇది. అనగ అనగర

పాడగానే పాట కుదరదు. అందులో ఎన్నో రకాల గమకాలుంటాయి. వాటిని బాగా సాధన చేస్తేనే పాట రమ్యంగా వస్తుంది, శ్రావ్యంగా ఉంటుంది. చేయగానే ఏ పని ఫలించదు, చేస్తూనే ఉండాలి, అప్పుడే సాధ్యం. వేపాకు చేదుగానే ఉండవచ్చు, కానీ రోజూ ఒక ఆకు చొప్పున తింటూ ఉంటే ఆ చేదు తీయగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ భూమి మీద మనుషులు ఏది సాధించాలన్నా దానికి సాధన ముఖ్యం, సాధనతోనే సాధ్యం అని సహజసిద్ధమైన సులభ శైలిలో చెప్పాడు వేమన. వేమన పద్యం కూడా అంతే. చదువుతూ చదువుతూ ఉన్నామనుకోండి, ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు అన్ని రకాలుగా అన్ని కోణాలలో ఆవిష్కృతం అవుతూనే ఉంటుంది.

0: శ్రోతలు, ఇంతవరకు వేమన విశ్వదృష్టి యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార మొదటి భాగం విన్నారు. ఇది ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో ప్రసారమవుతుంది. పద్మరాగాలు తప్పక వినండి త్వరలో 101.7 MHz పై.

తప్పుడు ఎంతలారురా శాస్త్రాల

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు ఇప్పుడు విందాం. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి. నరేంద్రనాథ్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అలానే పూజారి ధనంజయ వీరంతా కోరుతున్నారు. అఖండ చిత్రం నుంచి ఎస్పి చరణ్, ఎంఎల్ శృతి ఆలపించిన పాట ఇది. సాహిత్యం కళ్యాణ్ చక్రవర్తి, సంగీతం ఎస్ఎస్ థమన్.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: मुखान मोटी मला
3: सही बोल,
2: गज्जा बबला
3: सही बोल,
2: नडु बोलो तामरा
3: सही बोल,
2: बुरद पुल्ला
3: सही बोल।
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్।
5: తర్వాతి ఉత్తరం అనంతపురం మండలం కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి అరుణ, నాగేంద్రమ్మ, హైమావతి, వెంకటలక్ష్మి, పద్మావతి, శివమ్మ, భాగ్యమ్మ, కీర్తన, రామంజనమ్మ, శ్యామల, శివకాంత, భవాని, లావణ్య, జయశ్రీ వీరంతా కోరుతున్నారు. పవిత్ర బంధం చిత్రం నుంచి కేజే యేసుదాస్ ఆలపించిన పాట ఇది. సాహిత్యం శ్రీవణ్యల, సంగీతం MM కీరవాణి.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్.

0: అప్కే సాత్
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
3: తరువాతి ఉత్తరం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి. గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. మజా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాధనా సర్గం ఆలపించిన పాట ఇది. సాహిత్యం వెన్నెల కంటే సంగీతం విద్యాసాగర్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
3: తర్వాత ఉత్తరం. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎస్ పోలిరయ్య, సురేఖ, సంధ్యారిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ, ప్రసన్న, రేణుకా చౌదరి, వీరంతా కోరుతున్నారు అమ్ములు చిత్ర నుంచి వందే మాత్రం శ్రీనివాస హరికృష్ణ లీలావతి ఆలపించిన పాట ఇది. సాహిత్యం సాంబశివరావు, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

0: నిప్పు రోట్లో పెట్టుకొని తుప్పు తుప్పు నుంచి చుట్ట కంపుద్దని వచ్చేసానండి. పెళ్ళి ఎప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు.
1: ఇదిగో నువ్వు గుంటూరు ప్రకాశం జిల్లాలకు రావయ్యా, నీకు చక్కటి పిల్లలు చూపిస్తాను. పత్తి పొగాకు మిరప పండే జిల్లాలయ్యా, తండ్రిగా డబ్బుంది, మంచి కట్నం కూడా ఇప్పిస్తాను. రావయ్యా మా జిల్లాలకు వచ్చేయి.
0: గుంటూరు వెళ్ళొచ్చానండి.
1: ఏమైందయ్యా?

0: దూరమైకి ఏమైందయ్యా చెప్పు.
1: ఆమె అరుణరా అడుగునుంది బాబు, అయితే విలాపం బాబు. ఆమె అరుణరా అడుగునుంది బాబు, ముద్దు ముచ్చట అడుగును.
2: వెళ్ళయ్యాకండే.
1: అరే ముద్దు.

ఆమె భయం అంటే ఎరగనంది బాబు, అయితే మిలాపం బాబు. ఆమె భయం అంటే ఎరగనంది బాబు. నాటు బాబులెన్నో తెచ్చి, అరే నాటు బాబులెన్నో తెచ్చి మోటు సరసమాడమంది. ఇంతవరకు సీమ టపాకాయ కూడా చూడలేదండి నేను.

0: నమస్తే అన్న. కరీంనగర్ వచ్చాయి పచ్చి కుదేకే.
1: అక్కడ కూడా పోయానండి.
2: మళ్ళీ
1: కరీంనగర్.

0: పోరికేమైందా భాయ్?
1: ఆమె చేతిలో గన్ను ఉంది బాబు, అయితే మిలాపం బాబు. ఆమె చేతిలో గన్ను ఉంది బాబు, అన్నలతో కలిసి మనం,
0: అరే అన్నలతో కలిసి మనం అడవిలోకి పోదామంది. అంత ధైర్యం నాకెక్కడుందిరా భాయ్?

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో ప్రసారమవుతుంది పద్మరాగాలు. తప్పక వినండి త్వరలో 101.7 MHz పై.
2: తరువాతి ఉత్తరం సింగనమల నుంచి ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్నారు. మేఘ సందేశం చిత్రం నుంచి ఎస్పీ పి సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.

శ్రోతలు ఇంతవరకు అభిలాష ఉత్తరాల ద్వారా కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లో సామాజిక భద్రతా భీమా పింఛన్ల పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన ముఖ్యమైనవి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 మే 9న ఈ పథకాలను ప్రారంభించారు. దేశంలో సామాజిక భద్రత

0: వ్యవస్థను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పీఎంజేజేబీవై, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పీఎంఎస్బీవై, అటల్ పెన్షన్ యోజన ఏపీవై పథకాలు 2026తో 11 విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుని కోట్లాది భారతీయుల జీవితాల్లో ఆర్థిక భద్రతకు బలమైన ఆధారంగా నిలిచాయి. భారతదేశంలో సామాజిక భద్రత రంగంలో గత 11 సంవత్సరాల్లో ఒక విశేషమైన మార్పు చోటు చేసుకుంది. ఒకప్పుడు బీమా, పింఛన్ వంటి ఆర్థిక రక్షణ వ్యవస్థలు చాలా మందికి అందుబాటులో లేకపోయేవి. కానీ 2015 మే 9 ప్రారంభమైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పీఎంజేజేబీవై, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పీఎంఎస్బీవై, అటల్ పెన్షన్ యోజన ఏపీవై పథకాలు ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఈ 3 పథకాలు ప్రారంభమైన 11 సంవత్సరాల్లోనే 92 కోట్లకు పైగా నమోదులు సాధించడం సామాజిక భద్రత విస్తరణలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ 3 జనసురక్ష పథకాలు దేశంలోని పేదలు, అసంఘటిత రంగ కార్మికులు, తక్కువ ఆదాయ వర్గాలకు సులభంగా అందుబాటులో ఉండేలా రూపొందించబడ్డాయి. అప్పటి నుంచి ఇవి కేవలం పథకాలుగానే కాకుండా కోట్లాది కుటుంబాలకు అనూహ్య పరిస్థితుల్లో ఆర్థిక రక్షణగా మారాయి.
1: जिनको कोई इंश्योरेंस नहीं, जिनको कोई पेंशन की संभावना नहीं, गरीबों को सहारा नहीं चाहिए. हमें हमारी सोच बदलनी होगी, हमारे कार्यकलाप बदलने होंगे, हमारे तौर तरीके बदलने होंगे. गरीबों को सहारा नहीं चाहिए, गरीबों को शक्ति चाहिए.
0: ప్రమాదాలు, ఆకస్మిక మరణాలు, వృద్ధాప్యంలో ఆదాయ లోటు వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ పథకాలు ఒక సమగ్ర భద్రతా వ్యవస్థగా పనిచేస్తున్నాయి. సామాజిక భద్రత వల్ల వ్యక్తి అనిశ్చితి తగ్గుతుంది. ప్రమాదం, మరణం లేదా వృద్ధాప్యంలో ఆదాయం లేకపోయినా కనీస జీవన ప్రమాణాలను కొనసాగించేందుకు ఇది సహాయపడుతుంది. ఇది కేవలం వ్యక్తిగత రక్షణ మాత్రమే కాకుండా దేశ ఆర్థిక స్థిరత్వానికి కూడా దోహదం చేస్తుంది. ప్రజలకు భద్రత ఉంటే వారు ధైర్యంగా పనిచేస్తారు, పొదుపు పెంచుతారు, తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ 3 పథకాలపై మాట్లాడుతూ, భారతదేశంలో సామాజిక భద్రతను ప్రతి ఇంటికి తీసుకువెళ్లే దిశగా కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. 2014లో ప్రారంభమైన జాతీయ ఆర్థిక సార్వజనీనత కార్యక్రమంలో భాగంగా ఈ పథకాలు ప్రవేశపెట్టబడ్డాయని ఆమె గుర్తు చేస్తూ, ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సేవలు, బీమా, పింఛన్ వంటి ప్రాథమిక ఆర్థిక సదుపాయాలను అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనూహ్య ముప్పులు, నష్టాలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో ఈ పథకాలు ప్రజలకు భరోసా కల్పిస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలకు ఆర్థిక సేవల ప్రాప్యత పెంచడం ద్వారా వారి జీవితాల్లో స్థిరత్వం తీసుకురావడమే ఈ పథకాల లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ 3 జనసురక్ష పథకాల గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన భారతదేశంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో జీవ బీమా రక్షణను అందించేందుకు రూపొందించబడిన ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకం. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసేవారు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు మరియు బ్యాంకింగ్ సౌకర్యాలు ఉన్న ప్రతి పౌరుడికి ఆర్థిక రక్షణ కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ పథకం ప్రకారం 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఇందులో చేరవచ్చు. ఒకసారి చేరిన తర్వాత వార్షిక ప్రీమియం చాలా తక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. ఈ ప్రీమియం నేరుగా బ్యాంకు ఖాతా నుండి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. పథకంలో చేరిన వ్యక్తి ఏ కారణంతోనైనా మరణిస్తే వారి నామినీకి 2 లక్షల రూపాయల బీమా మొత్తం అందుతుంది. ఈ పథకం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, ఇది తక్కువ ఆదాయం గల కుటుంబాలకు కూడా జీవన బీమాను అందుబాటులోకి తీసుకురావడం, అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను కాపాడుతుంది. అదనంగా బ్యాంకు ఖాతాతో అనుసంధానం ఉండటం వల్ల పారదర్శకత సౌలభ్యం పెరుగుతుంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 21,500 కోట్ల రూపాయలకు పైగా క్లెయిమ్స్ చెల్లించబడ్డాయి. ఇది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత కీలకమైన ఆర్థిక రక్షణగా నిలుస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన భారతదేశంలో సాధారణ ప్రజలకు తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా రక్షణను అందించేందుకు రూపొందించబడిన ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకం. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రజలు, ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న వర్గాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ పథకంలో 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులు చేరవచ్చు. సంవత్సరానికి చాలా తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రమాద బీమా రక్షణ పొందవచ్చు. ప్రీమియం మొత్తం నేరుగా బ్యాంకు ఖాతా నుండి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది, కాబట్టి చెల్లింపులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పథకం కింద ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తి శాశ్వత వికలాంగత కలిగితే 2 లక్షల వరకు బీమా పరిహారం అందుతుంది. ఇది ఒక వ్యక్తి మాత్రమే కాకుండా అతని కుటుంబానికి కూడా

0: ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యొక్క ముఖ్య లక్ష్యం ప్రమాదాల వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని తగ్గించడం. గ్రామీణ ప్రాంతాలు, చిన్నపాటి ఉద్యోగాలు చేసేవారు, కూలీలు వంటి వర్గాలకు ఇది ఎంతో సహాయకరంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో అధిక రక్షణ అందించడం దీని ప్రధాన ప్రత్యేకత. ఈ పథకం కేవలం ప్రమాదాలకు మాత్రమే వర్తిస్తుంది. సహజ మరణం లేదా అనారోగ్య కారణాలతో జరిగే మరణాలకు ఈ బీమా వర్తించదు. అయినప్పటికీ రోజువారీ జీవితంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే పరిస్థితుల్లో ఈ పథకం ఒక ముఖ్యమైన భద్రతా కవచంగా ఉంటుంది. ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 2016-17లో 3277 క్లెయిమ్స్ నమోదయ్యాయి. కానీ 2025-26 నాటికి ఈ సంఖ్య 176,859కి పెరిగింది. మొత్తం క్లెయిమ్ చెల్లింపులు 3,537 కోట్ల రూపాయలకు చేరాయి. గత 5 సంవత్సరాల్లో ఈ పథకం నమోదు 2.5 రెట్లు పెరగడం గమనార్హం. అటల్ పెన్షన్ యోజన దేశంలో వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను కల్పించేందుకు రూపొందించబడిన ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకం. దీని ద్వారా ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారు వృద్ధాప్యంలో ఆదాయం లేక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇది ఒక భరోసా కల్పించే పథకం. ఈ పథకంలో 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు చేరవచ్చు. ఇందులో చేరిన తర్వాత వ్యక్తి ప్రతి నెల లేదా త్రైమాసికం, అర్ధవార్షికంగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించాలి. ఈ చందా వ్యక్తి వయసు, అతను కోరుకునే పింఛన్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. 60 సంవత్సరాల వయసు పూర్తి అయిన తర్వాత సభ్యుడికి నెలకు 1,000 నుండి 5,000 రూపాయల వరకు స్థిరమైన పింఛన్ అందుతుంది. ఈ పథకంలో ప్రత్యేకమైన అంశం ఏమిటంటే సభ్యుడు మరణించిన తర్వాత కూడా అతని జీవిత భాగస్వామికి పెన్షన్ కొనసాగుతుంది. ఇద్దరూ మరణించిన తర్వాత చందా మొత్తాన్ని నామినీకి తిరిగి చెల్లిస్తారు. ఈ విధంగా అటల్ పెన్షన్ యోజన కుటుంబానికి దీర్ఘకాలిక ఆర్థిక రక్షణను అందిస్తుందని, బ్యాంకు ఖాతాతో అనుసంధానం ఉండటం వల్ల చందా చెల్లింపులు సులభంగా జరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు.
1: आपने कभी कल्पना की थी कि हमारे देश का किसान 60 साल के बाद उसको पेंशन मिल सकती है? घर काम करने वाली महिला 60 साल के बाद उसको पेंशन मिल सकती है? भाइयों बहनों, अगर आप 20 साल की उम्र के हैं, 25 साल की उम्र के हैं, 30 साल की उम्र के हैं और अभी से आप पैसा जमा कराना चालू करोगे, जितना जमा कराओगे उसके अनुपात में 60 साल की उम्र होने के बाद आपको पेंशन मिलना शुरू हो जाएगा. सरकार उसमें पैसे डालेगी और आपको कभी बुढ़ापे में किसी के पास हाथ फहराने की नौबत नहीं आएगी. आपका बुढ़ापा भी सीख जाए और आप जो पैसा जमा कराएंगे आपके स्वर्गवास के बाद वो पेंशन आपकी पत्नी को मिलेगा. आपकी पत्नी के स्वर्गवास के बाद वो पैसा जितना है करीब करीब 8 लाख रुपया आपके बच्चों को वापस दिया जाएगा. आप कल्पना कर सकते हैं एक एक जीवन सुरक्षित बनाने के लिए किस प्रकार से काम किया जाता है. इन काम को लेकर के हम चले हैं.
0: ఈ 3 పథకాలు దేశవ్యాప్తంగా విశేష స్పందనను పొందాయి. గణాంకాలు ఈ పథకాల విజయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 57.11 కోట్ల మంది నమోదు కాగా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 26.31 కోట్ల మంది చేరారు. అలాగే అటల్ పెన్షన్ యోజన కింద 8.71 కోట్ల మంది నమోదయ్యారు. ఈ సంఖ్యలు చూసినప్పుడు ఇవి ప్రపంచంలోని అనేక పెద్ద దేశాల జనాభా కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇవి కేవలం సంఖ్యలుగానే కాకుండా దేశవ్యాప్తంగా ఆర్థిక భద్రతపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనను కూడా సూచిస్తున్నాయి. బీమా క్లెయిమ్ల పరిష్కారంలో కూడా ఈ పథకాలు గణనీయమైన ప్రగతి సాధించాయి. క్లెయిమ్ ప్రక్రియను సరళీకరించడం వల్ల లబ్ధిదారులకు త్వరితగతిన సహాయం అందుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకాలలో మహిళలు మరియు గ్రామీణ ప్రజల భాగస్వామ్యం కూడా గణనీయంగా ఉంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో 72% మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా 50% మహిళలు ఉన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 74% గ్రామీణ ప్రజలు, 53% మహిళలు ఉన్నారు. అటల్ పెన్షన్ యోజనలో 48.76% లబ్ధిదారులు మహిళలు, అంటే 4.25 కోట్ల మంది మహిళలు ఈ పథకంలో చేరారు. ఈ పథకాల అమలులో గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడుతోంది. పంచాయతీ స్థాయిలో నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి అర్హుడికి ఈ పథకాల ప్రయోజనాలు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయి సిబ్బంది, బ్యాంకులు ఈ పథకాల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ పథకాల పరిధిని మరింత విస్తరించి ఇంకా ఎక్కువ మంది ప్రజలను ఆర్థిక భద్రతా వలయంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది.

0: ఈ మూడు సామాజిక భద్రత పథకాలు భారతదేశంలో ఆర్థిక సమగ్రతను పెంపొందించడంలో, పేద మధ్యతరగతి ప్రజలకు రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ ప్రీమియంతో అధిక ప్రయోజనాలు అందించే ఈ పథకాలు భవిష్యత్తులో కూడా కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడనున్నాయి. దేశంలో సామాజిక భద్రత వ్యవస్థను బలపరచడంలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి తక్కువ వ్యయంతో సాధారణ ప్రజలకు జీవన బీమా, ప్రమాద బీమా మరియు వృద్ధాప్య పింఛన్ వంటి మౌలిక రక్షణను అందిస్తున్నాయి. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు ఇవి ఒక భరోసా కలిగించే భద్రతా కవచంగా నిలుస్తున్నాయి. ఈ పథకాల ద్వారా వ్యక్తిగత స్థాయిలో ఆర్థిక భద్రత పెరగడం మాత్రమే కాకుండా సమాజంలో సమానత్వం మరియు స్థిరత్వం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి పౌరుడు ఈ పథకాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుని వాటిలో భాగస్వామి కావడం ద్వారా తన కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడం అవసరం. సామాజిక భద్రత బీమా పింఛన్ల పథకాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: వచ్చిన తర్వాత కొన్నే ఉన్నాయి అని అప్పుడు పేరెంట్స్ రియాక్షన్ ఉంటుంది, అమ్మయ్య అయిపోవచ్చుని, రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోతారు. ఇది పేరెంట్స్ రియాక్షన్. సో ఒక్క నెలలోనే మిక్స్డ్ రియాక్షన్స్ అండ్ ఆపోజిట్ రియాక్షన్స్ చూడాలి అని అంటే ఈ 1 మంత్లో మాత్రమే సాధ్యం అవుతుంది అదన్నమాట. సో ఇంట్లో ఆవకాయ సీజన్ నడుస్తూ ఉంటుంది అండ్ అలానే పిల్లలు సమ్మర్ వెకేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, అటు ఇటు టూర్స్ వెళ్ళొచ్చే వాళ్ళు ఉంటారు అండ్ కొత్త స్కిల్ని లెర్న్ చేయాలి అనుకునే పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది. సో వాటి గురించి మనం మాట్లాడుకుందాము. ఎలాంటి స్కిల్స్ అండ్ పిల్లలు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ పిల్లలకి పేరెంట్స్ అనేవాళ్ళు ఎలా గైడెన్స్ ఇవ్వచ్చు అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అండ్ 10:13 అయిపోయింది కాబట్టి వండర్ఫుల్ సాంగ్కి టైం వచ్చేసింది. అండ్ ఉన్నది ఒకటే జిందగీ మూవీ నుంచి, ఉన్నది ఒకటే జిందగీ ఈ పాట నేను వినిపించేస్తున్నాను, నా గొంతులో కాదు. సో ఈ పాటని ఒరిజినల్గా మనకి వినిపించారు సాగర్ పాడి వినిపించారు డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో. శ్రీమణి గారి సాహిత్యంతో దేవి శ్రీప్రసాద్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ పాట మీ అందరి కోసం, ఉన్నది ఒకటే జిందగీ. సో జస్ట్ స్టే ట్యూన్డ్.

0: ज्योति एफएम 101.3
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

యా, ఇప్పుడు నేను చెప్పబోయే సిచ్యుయేషన్కి ఈ టూ సాంగ్స్ కరెక్ట్గా యాప్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఆ టూ సాంగ్స్ని ప్లే చేశాను. సో ఉన్నది ఒకటే జిందగీ మూవీలో విన్నాం ఇందాక, ఇప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీ నుంచి వండర్ఫుల్ బీట్ విన్నాం. సో ఈ సమ్మర్ వెకేషన్స్కి పిల్లలు ఈ ఎంజాయ్ మూడ్లోనే ఉంటారు. సో వాళ్ళని ఎప్పుడు మార్నింగ్ ప్రొద్దుటే 9 o'clock కల్లా స్కూల్కి వెళ్ళాలి అని అంటే ఒక చిన్న టైం టేబుల్ ఇంట్లో నడుస్తూ ఉంటుంది. సో 8 కల్లా రెడీ అవుతూ ఉండాలి, అండ్ ఏ టైంకి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, ఏ టైంకి స్నానం చేయాలి, ఏ టైంకి అండ్ యోగా అండ్ సంథింగ్ ఇలాంటి చిన్న చిన్న సైక్లింగ్స్ అని, లేకపోతే ఏదైనా ఒక విద్యను నేర్చుకోవడానికి బయటికి వెళ్ళి రావటం, ఇట్లా ఏదో ఒక టైం టేబుల్ ఉంటుంది కదా. సో హాలిడే అనగానే వాళ్ళకి ఏంటంటే వీటన్నిటికీ ముఖ్యంగా స్కూల్కి హాలిడే అనగానే ఆహా డే మొత్తం నాకు ఖాళీనే అని ఒక థాట్లో ఉంటారు. సో ఫస్ట్లీ మనం బ్రెయిన్ని సెట్ చేయగలగాలి, లైక్ రేపటి నుంచి మనకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి యా నువ్వు చక్కగా ఎంజాయ్ చేసే టైం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మనము ఏదైతే స్కూల్లో ఒక 8 hours ఉంటామా, ఈ 8 hours మనకి ఇంట్లో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఎంజాయ్ అంటే ఏంటి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో, లైక్ టీవీ చూడడము, లేదంటే రేడియో వినటము, లేదంటే ఫోన్ని స్క్రాల్ చేయడము, ఇట్లాంటివన్నీ ఒక ఎంజాయ్మెంట్ ఆఫ్ ప్యాటర్న్లోకి వస్తాయన్నమాట. సో పిల్లలు వీటిని ముందుగా విజువల్గా మనం ఏదైతే చూస్తామో వాటికి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి, నాట్ ఈవెన్ స్క్రీన్స్ అండ్ పిల్లలు పెద్దవాళ్ళైనా ఏదైనా ఒక హ్యూమన్ మైండ్ అనేది విజువలైజేషన్కి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో విన్నదానికంటే చూసిన దాన్ని ఎక్కువగా నమ్ముతుందన్నమాట, అండ్ దాన్ని ఎంజాయ్ చేయగలుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఫోన్స్కి అడిక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనేది పేరెంట్ ముందు అవగాహన పెంచుకోవాలి. సో పిల్లలతో మాట్లాడే విధానంలో కొన్ని మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్న విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్లీ మీ బ్రెయిన్ని సెట్ చేసుకొని ఆ తర్వాత కిడ్స్ బ్రెయిన్ని సెట్ చేయండి. సో ఇంత ఎంజాయ్మెంట్ టైంలో మనం ఒక్క 1 hour ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేద్దాం, లైక్ ఆడుకుందాం. ఇది ఈవినింగ్ టైంలో. సో మీ వాళ్ళతో పాటు మీరు కూడా కాస్త టైంని, మీ వాలీబుల్ టైంని పిల్లలతో ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. లైక్ మీరు చిన్నప్పుడు ఆడుకొని మర్చిపోయి ఉన్న ఆటలు అయి ఉండొచ్చు, లైక్ నాట్ ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీ. మనం గ్రౌండ్లో మేము ఎక్కడ పరిగెత్తగలమండి అంతసేపు అని అంటే, లేదు బోర్డ్ గేమ్స్ ఆడండి, ఒక వాల్యుబుల్ టైంని స్పెండ్ చేయండి. చాలా రకాల కార్డ్ గేమ్స్ ఉంటాయి, బోర్డ్ గేమ్స్ ఉంటాయి, మైండ్ గేమ్స్ ఉంటాయి. చిన్న ఒక లాజికల్ క్వశ్చన్ అడగండి, దీన్ని సాల్వ్ చేయగలవా అని అడగండి. అది సాల్వ్ చేస్తే నీకు గిఫ్ట్ వస్తుంది, లేదా నేను ఇంత ఇస్తాను. ఆ సమ్మర్ వెకేషన్ 30 డేస్లో నువ్వు చేసిన దానికి నేను కనుక ఇంప్రెస్ అయితే నీ కిట్టి బ్యాంక్లోకి డైలీ ఇంత అమౌంట్ నేను వేస్తాను. సో ఆ అమౌంట్తో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక న్యూ బ్యాగ్ని వాళ్ళ ఓన్ మనీతో వాళ్ళు కొనుక్కున్నారు అనే ఒక సాటిస్ఫాక్షన్, నాట్ ఈవెన్ అ బ్యాగ్, ఏదైనా ఒక థింగ్ని మనం కొనిచ్చేలాగా, వాళ్ళు సంపాదించుకున్న డబ్బులతో వాళ్ళే క్రియేట్ చేసుకునేలాగా మనం కనుక చేస్తే అక్కడ సెల్ఫ్

డిసిప్లిన్ వస్తుంది, టైం మేనేజ్మెంట్ వస్తుంది, అండ్ ఫిజికల్ థింకింగ్తో పాటు మెంటల్ థింకింగ్ పెరుగుతుంది, అండ్ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అరే నేను కూడా గెయిన్ చేయగలను, నా మనీతో కొనుక్కున్నాను ఇది అనే ఒక ఇన్నర్ ఫీల్ ఉంటుంది చూసారా, అది ఎంత ఇచ్చినా తక్కువే. ఇలాంటివి మనం అలవాటు చేయాలి అని అంటే ఖచ్చితంగా పిల్లలతో మోర్ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేయాలి. సో ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాము. 10:25 ఈజ్ ద టైం నౌ. ఇప్పుడైతే సూపర్ పాట వచ్చేస్తుంది, ఉయ్యాల జంపల మూవీ నుంచి ఉయ్యాలైనా జంపాలైనా అనే సాంగ్. వింటూ ఉండండి, జస్ట్ స్టే ట్యూన్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే

0: వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టి బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టి బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టి జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
0: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు, ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టి బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టి బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టి జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
0: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు, ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టి బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టి బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టి జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10:33. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

విండో వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ అండ్ వీకెండ్ కి దగ్గరలో ఉన్నాం. సో పిల్లలకైతే వీకెండ్ లేదు ఏం లేదు, అన్ని హాలిడేసే, శుభ్రంగా ఎంజాయ్ చేసుకునే టైం అని అనుకుని పిల్లలు ఫిక్స్ అవుతూ ఉంటారండి. సో పేరెంట్స్ ఏంటంటే లేదు మార్నింగ్ ఏ లెగాలి, హాలిడే అయితే ఏంటి పొద్దుట లెగ్గుడుదా లెగాలి అంతే, అదే టైం టేబుల్ మెయింటైన్ చేయాల్సిందే అని చెప్పేసి చాలామంది స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. సో ఎందుకంటే అదే టైం టేబుల్ని ఫాలో అయితేనే కదా నెక్స్ట్ వెళ్ళబోయే నెలలు, అంటే నెక్స్ట్ నెక్స్ట్ క్లాసెస్కి వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది, ఆ ప్యాటర్న్ మిస్ అయితే మళ్ళీ అప్పుడు ఇబ్బంది పడతారు అని ఒక ఆలోచన, అది కూడా కరెక్టే. కాకపోతే కొంచెం సడలింపు ఇవ్వండి, సేమ్ అదే టిపికల్ రూల్స్, సేమ్ అదే కంటిన్యూ రీడింగ్, కంటిన్యూ లిజనింగ్, కంటిన్యూ షౌటింగ్, ఇవన్నీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఒక హెల్దీ అవేర్నెస్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఖచ్చితంగా పిల్లలు ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నప్పుడు ఆ మెంటల్ స్ట్రెస్ అయితే ఉంటుంది, నిమిషానికి ఒకసారి నాకు ఇది కావాలి అంటూ ఉంటారు, లేదు అంటే ఇది నేను ఇది చేస్తాను నాకు ఇది కొనిపెట్టు అని అడుగుతూ ఉంటారు, సో నేను ఇది చైనా అని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు క్యూరియాసిటీగా ఏదైనా ఒకటి చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనల్ని లక్ష్య అడుగుతారు. ఓకే, సో పేరెంట్స్గా మరి పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఇప్పుడు వద్దులే తర్వాత చూద్దాంలే అని కాకుండా మనవంతుగా మనం ఏమి ఇవ్వగలము ఆ చిన్నపిల్లలకి అనేది యాజ్ ఎ పేరెంట్గా ఆలోచించాలన్నమాట. అంటే సపోజ్ ఏదైనా ఒక క్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, సో దానికి ఒక ప్లాస్టిక్ గ్లాసెస్ కావాలి, లేదంటే ఒక ఏదైనా ఒక డిస్పోజబుల్ ఐటమ్స్ కావాల్సి వస్తాయి, లేదంటే ఒక షీట్స్, కలర్ షీట్స్ కావాల్సి వస్తాయి, వెళ్ళి తెచ్చుకోలే ఇప్పుడు వద్దులే, లేదంటే ఇప్పుడు అవసరమా అది, ఇలాంటివన్నీ కాకుండా చిన్న చిన్న ఐటమ్స్ని వాళ్ళు అడిగినప్పుడు ఇస్తూ ఉంటే వాళ్ళకి చేయాలి అనే ఒక యాంగ్జైటీ కలుగుతుందన్నమాట. సో పేరెంట్స్ అందరూ ఖచ్చితంగా విసుక్కోకుండా వాళ్ళు చేయాలి అనుకున్నవి చేయనిస్తే ఆ నెక్స్ట్ 1 అవర్ మీరు చెయ్యొద్దు అన్నా కూడా అవి చేస్తూ ఉంటారు, నెక్స్ట్ డేకి ఏం చేయాలి అనే ఆలోచన కూడా వాళ్ళలో వస్తుంది. అండ్ మొబైల్లో ఏదైతే స్క్రోల్ చేస్తూ ఉంటామో అనవసరమైనటువంటి కంటెంట్ కాకుండా వాళ్ళకి అవసరమైన కంటెంట్ని వాళ్ళు వెతుక్కోగలిగే నేచర్ని వాళ్ళకి ఓన్గా బిల్డ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో ఫస్ట్లీ మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ స్టోరీస్ గురించి మనం మాట్లాడుకుందాము అండ్ బుక్ రీడింగ్ ఎలా అలవాటు చేసుకోవాలి పిల్లలకి అనే విషయాల గురించి నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ టాపిక్ని కంటిన్యూ చేస్తూ ఉంటాను. 10:40 అయిపోయింది కాబట్టి సో 11 o'clock వరకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు యాజ్ ఏ పేరెంట్గా అండ్ యాజ్ ఏ కిడ్గా వాళ్ళు ఎలా ఊహిస్తారు, వీళ్ళు ఎలా సూచిస్తారు అనే విషయాల గురించి నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో వింటూ ఉండండి, బ్యూటిఫుల్ సాంగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ వాన మూవీ నుంచి ఎదుట నిలిచింది చూడు అనే పాట వినిపిస్తున్నాను. కార్తీక్ గారి బ్యూటిఫుల్ వాయిస్లో వచ్చిన ఈ పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో వచ్చింది అండ్ వినయ్ ఇంకా మీరా చోప్రా నటించారు మనందరికీ తెలుసు వాన మూవీ నుంచి ఈ వండర్ఫుల్ వెయిట్.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈఐడిని ఎన్యూమరేటరీకి అందించండి.

0: ఒకవేళ ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు అంటే, మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మనకి చాలా మంది మెసేజెస్ అయితే పంపిస్తున్నారు, గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు, అని విజయవాడ శ్రోతలు కోరిన పాటలు వినిపిస్తున్నారు అంటూ మనకి అశోక్ నగర్ అంబిక సుబ్బారావు గారు మనకు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు. రాఘవ గుడ్ మార్నింగ్ అంటున్నారు, ఎంత చక్కగా ఇమిటేషన్ చేశారు పేరెంట్స్ లాగా అంటూ. రాజేష్ హిందూపూర్ నుంచి, సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి మనకు మెసేజ్ పంపించారండి. ఆల్సో గ్రేట్ ఎయిర్షిప్ గురించి ఏఐఆర్లో చెప్పడం బాగుంది అంటూ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ అండ్ ఆల్. ఓకే, మనం మాట్లాడుకుంటూ ఉన్నాం హరివిల్లులో అండ్ పేరెంటింగ్ టాపిక్ గురించి, లైక్ ముఖ్యంగా వెకేషన్ టైంలో, సమ్మర్ వెకేషన్స్లో. సో సమ్మర్ వెకేషన్ అంటే పిల్లలకి ఫ్రీడమ్ మాత్రమే కాదు కదా, పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. అంటే పిల్లలు వర్డ్స్ కంటే పేరెంట్స్ బిహేవియర్ నుంచి ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. లైక్ రష్లో ఉండి, కోపంలో ఉండి అరిచేస్తే వాళ్ళు కోపం వచ్చినప్పుడు అలానే రియాక్ట్ అవ్వాలేమో అని చెప్పేసి అదే తీసుకుంటారు. సో బిజీ పేరెంట్స్ కన్నా ఎమోషనల్లీ అవైలబుల్ పేరెంట్స్ పిల్లలకి ఎక్కువ అవసరం అనేది చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉన్న విషయం. సో సమ్మర్ వెకేషన్స్లో మెమరీస్ని క్రియేట్ చేయాలండి, ఓన్లీ షెడ్యూల్స్ కాదు. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా ఉండాలి, ఈ టైం నుంచి ఇలా ఉండాలి, ఇలాంటి వాటికంటే పిల్లలు ఎక్కువగా కనెక్ట్ అయ్యేది ఎమోషనల్ బాండింగ్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. సో మీరు చెప్పండి అసలు. సో వినే లిజనర్స్ అందరికీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, మీరు మీ ఆన్సర్స్, అది మీ యొక్క క్రియేటివ్ ఆన్సర్స్ని నాకు పంపించండి, నేను మిగతా శ్రోతలందరితో షేర్ చేసుకుంటాను. సమ్మర్ హాలిడేస్ అంటే మీకు మీ చిన్నప్పుడు ఏం గుర్తొస్తుంది, అంటే మీ చిన్నప్పటి సమ్మర్ వెకేషన్స్ గుర్తున్నాయా మీకు? ఓకే, గుర్తుండే అప్పట్లో ఎక్కువగా ఏం చేసేవాళ్ళు అండ్ మీకు ఫస్ట్ మెమరీలోకి వచ్చేది ఏంటి? సో ఇప్పటి పిల్లల వెకేషన్స్ బెటర్ అంటారా లేదా అప్పటి జనరేషన్స్, లైక్ మీ జనరేషన్స్ వెకేషన్స్ బెటర్గా ఉన్నాయా? ఈ టూ క్వశ్చన్స్కి నాకు ఎస్ఎంఎస్ పంపించండి. వెకేషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎవరైనా అమ్మమ్మల ఊళ్ళకి, లేదంటే అత్తయ్యల ఊళ్ళకి, లేదంటే కొత్త కొత్త ప్రదేశాలకి ఇలాంటివి వెళ్తూ ఉంటాయి కదా, వాటిని మనం వెకేషన్స్ అంటాం. సో అప్పటివి బాగున్నాయా లేదంటే ఇప్పటివి బెటర్ అంటారా? సో ఫస్ట్లీ వెకేషన్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది ఫస్ట్ రూల్, ఇది నా క్వశ్చన్స్ అనమాట. సో వీటిలో మీకు ఏదనిపిస్తే అది చక్కగా ఆన్సర్ రాసి నాకు ఎస్ఎంఎస్ పంపించండి. 0866-24-888-14 అనే నెంబర్కి నాకు ఎస్ఎంఎస్ పంపించండి. మిగతా శ్రోతలందరికీ మీ మనసులో ఉండే భావాల్ని వ్యక్తీకరించడానికి ఇదొక మంచి సమయం అండ్ మంచి అంశం కూడా దొరికింది కాబట్టి మీ భావాల్ని కమాన్ టైప్ చేసి నాకు పంపించండి. సమ్మర్ వెకేషన్ ఇస్ ద బెస్ట్ టాపిక్ యా, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు సాంగ్ వచ్చేసింది, సాంగ్ తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని మీట్ అవుతాను అండ్ ఇంకా చాలా మంచి విషయాలు మాట్లాడుకుందాము. సో యజ్ఞ మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ ఏం చేసావో నా మనసు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఎస్ విండో వినిపిస్తూ అని చేస్తూ ఉన్నాం. 10:56 ఈజ్ ద టైమ్ నౌ. అండ్ నేను మీ ఆర్జే ప్రజ్ఞ. మనం మాట్లాడుకుంటూ ఉన్నాము హరివిల్లలో ఒక బ్యూటిఫుల్ టాపిక్ గురించి, అండ్ సమ్మర్ వెకేషన్స్ గురించి. నేను అడిగాను ఇందాక మీ ఏజ్ ఆఫ్ సమ్మర్ వెకేషన్స్ ఎలా ఉండేవి అప్పట్లో, అండ్ ఇప్పుడు ఉన్నటువంటి వెకేషన్స్ని ఎలా ఫీల్ అవుతున్నారు అని. సో గుడ్ మార్నింగ్ చెప్తూ మనకి మెసేజ్ పంపించారు. ఇన్ సమ్మర్ హాలిడేస్ ఫస్ట్ అమ్మ హౌస్ అండ్ కెనాల్ స్విమ్మింగ్ అంటూ మెసేజ్ పెట్టారు దుర్గా, సునీత, ప్రీతి అండ్ బళ్ళారి నుంచి, కర్ణాటక నుంచి మెసేజ్ పంపించారు. ఎగ్జాక్ట్లీ అండి. సో అప్పట్లో చక్కగా స్విమ్మింగ్ క్లాసెస్ ఎక్కువ అటెండ్ అయ్యేవాళ్ళు. ఏ చిన్న పిల్లకాలో కనిపించినా అక్కడి నుంచి దూకేయడం, ఆ తర్వాత బయటకు వచ్చాక చెట్ల నుంచి ఆ దగ్గరలో ఉన్న నేచర్ని ఎంజాయ్ చేస్తూ, చెట్లకు ఉన్నటువంటి ఐ మీన్ మ్యాంగోస్ కానీ ఉసిరికాయలు కానీ ఏవైనా కానీ చక్కగా ఆ రిలేషన్స్, ఆ బాండింగ్, ఆ నేచర్తో కనెక్టివిటీ అన్నీ అట్లున్నాయి మరి. మరి ఇప్పుడు చెప్పలేం. నెక్స్ట్ మనకి మెసేజ్ వచ్చింది, ఐ గో టు మై గ్రాండ్ మదర్స్ విలేజ్, ఫుల్లీ ఎంజాయ్డ్ స్విమ్మింగ్ అండ్ గేమ్స్. ఓకే, ఫ్రమ్ చెల్లపందిరి రామర్ అంటూ మెసేజ్ పంపించారు మోనిషా. మధురై తమిళనాడు నుంచి మనకు మెసేజ్ చేశారు. సో నైస్ ఆఫ్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. అండ్ నెక్స్ట్, గుడ్ మార్నింగ్, నా పేరు పూజారి ధనుంజయ, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి మెసేజ్. సమ్మర్ హాలిడేస్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ మెసేజ్ పంపించారు. ఓకే, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నాకు చాలా ఇష్టం అంటూ మెసేజ్ పంపించారు. ఓకే, నెక్స్ట్ అలానే రాజా రవీంద్ర గారు మనకు మెసేజ్ పంపించారనమాట, సమ్మర్ వెకేషన్స్ అప్పట్లోనే బాగుండేవి, ఇప్పుడేమీ అనిపించట్లేదు అంటూ. ఓకే, ఎనీవే, సో మరి మంచి మంచి థాట్స్ అన్ని షేర్ చేసుకున్నారు మన లిజినెస్ అందరూ. అయితే ఇంకా ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, పిల్లలు పెద్దవాళ్ళు అవడానికి సంవత్సరాలు పట్టేస్తుందండి, కానీ చైల్డ్హుడ్ మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది నాకు. అందుకే ఈ సమ్మర్లో వాళ్ళతో మాట్లాడండి, ఆడండి, వాళ్ళని వినండి, జడ్జ్ చేయకుండా అండర్స్టాండ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు గుర్తుపెట్టుకునేది మీరు కొనిచ్చిన థింగ్సో టాయ్సో కాదనమాట, మీరు ఇచ్చిన టైం. సో ఆ వాల్యుబుల్ టైంని వాళ్ళు మెమరైజ్ చేసుకుంటూనే ఉంటారు లైఫ్ లాంగ్. సో నా టైంలో వెకేషన్స్ని ఇప్పుడు నేను ఎలా మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఒక 40 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ మీ సమ్మర్ వెకేషన్స్ ఎలా ఉండయి అని. సో మీకంటూ గుర్తు చేసుకోవడానికి కొన్ని మెమరీస్ ఎలా అయితే ఉన్నాయో వాళ్ళకు కూడా మెమరీస్ని క్రియేట్ చేసి ఇస్తే, ఆ నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి నా సమ్మర్లో అలా ఉండేది అని చెప్పుకోనొచ్చు. సో అదనమాట. ఐ హోప్ మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ మిమ్మల్ని మళ్ళీ వచ్చి మీట్ అయ్యే వరకు ఈ సమ్మర్ వెకేషన్స్ని బాగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఆర్జే కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఫుల్లీ ఎంటర్టైన్ చేయడానికి, అండ్ గ్రేట్ వీకెండ్ కూడా ముందుంది కాబట్టి హాయిగా ఎంజాయ్ చేయండి. సో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్. ప్రజ్ఞా సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಕನಪಡ್ತ ರಾಣಿ. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. అమరావతి సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతిలో భూసేకరణకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అదనపు అధికారులను నియమించిందని సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు తెలిపారు. గుంటూరు జిల్లా రాయపూడి గ్రామంలో 43.82 ఎకరాల భూసేకరణ అంశంపై నిర్వహించిన గ్రామసభలో రైతులతో ఆయన సమావేశమై చర్చించారు. రాష్ట విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాల కోసం సమగ్ర డాష్ బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యకు సంబంధించిన కీలక పనితీరు సూచికలతో డాష్ బోర్డును రూపొందించినట్లు వెల్లడించారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి నిన్న ప్రారంభించారు. పెదకళ్లేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన 3 సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే 91 లక్షల రూపాయల వ్యయంతో మోపిదేవి నుంచి వెంకటాపురం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్కు వెలుగొండ ప్రాజెక్టు అత్యంత కీలకమని, దీన్ని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు సొరంగాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గుంటూరు నగరానికి చెందిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం ప్రాజెక్టుకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భూసారాన్ని పెంపొందించేందుకు, పంటల దిగుబడులను పెంచేందుకు పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీ ధరలపై రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో ఉంచామని ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

బాసుబట్టి రఘుమ రచించగా చక్రి మ్యూజిక్ కంపోజ్ చేయగా మరి చక్రియ పాడిన అద్భుతమైన పాట నిరంతి మూవీలించున్నారు. మీరు చూం చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:35 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి నేనైతే మీ ఆర్జే నగేష్ మాట్లాడుతున్నాను. మరి మనమైతే ఎంచక్క సినిమా కబుర్లకి వచ్చేసాం. సినిమా కబుర్లో మీకు తెలుసు కదండి, సో అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మీతో ముచ్చటానికి సాయంత్రం 5 గంటల ధూమ్ ధామ్గా మీతో ఎంజాయ్ చేయించడానికి, కేరీతలు కొట్టించడానికి, ఆడించడానికి, పాడించడానికి వచ్చేసాను. సో మీకోసం అయితే మంచి పాటలతో పాటు మిమ్మల్ని అలరించే కొత్త కొత్త విషయాలు కూడా మీతో పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనమైతే సినిమా కబుర్లో ఉన్నాం. సినిమా కబుర్లో మంచి విషయాలు తెలుసుకునే ముందు ఒక పాట నేద్దాం. సో సినిమా కబుర్లో ఈరోజు చాలా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సినిమాలన్నీ రాబోతున్నాయి. సో పెండింగ్ పడ్డ సినిమాలన్నీ కూడా మేము ఫలానా రోజు సినిమా రిలీజ్ చేసేస్తాము, మరి ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నాము, దీంట్లో ఎలిమెంట్స్ ఇవి ఉంటాయి, సో హీరో ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, హీరోయిన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇలా సినిమాకి కావాల్సిన అన్ని స్టఫ్ నేనైతే మీకు అందించబోతున్నాను. సో మీకోసం ఒక పాట వచ్చింది, ఆ పాట తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతున్నాం. మరి ఇంటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఎస్, ఠాగూర్ మూవీలో చూసినప్పుడు సాంగేతం చేశారు చంద్రబోస్ లిరిక్స్ అందించగా శంకర్ మహాదేవన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా. మరి శంకర్ మహాదేవన్ పాడిన అద్భుతమైన పాట ఏదైనా వేశారు. మీరు చూసి చేస్తుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:19:36 అవుతుంది. మనమైతే సినిమా కవర్లో మంచి పాటలతో పాటు మంచి విషయాలు కూడా తెలుసుకున్నాం. సో సినిమా హిట్ అవ్వాలంటే ఏం కావాలి? సో ఆ హీరో పర్ఫార్మెన్స్ కానీ, నిర్మాత ఎలా నిర్మిస్తున్నారు, తర్వాత ఆ కంటెంట్, ఆ ఎలిమెంట్స్, లోపల ఉన్న గ్రాఫిక్స్, ఫైట్స్, కథ, ఇవన్నీ కదా, ఇవన్నీ సమకూర్తేనే దీనికి అంతా కూడా అవుతుంది. కాబట్టి ఇంకో కోణంలో చూస్తే కనుక ఆ సినిమా ప్రేక్షకులు ఆదరిస్తేనే అది హిట్టా ఫట్టా అనేది తెలుస్తుంది. సో అలాంటి విషయాలు ఈరోజు చెప్తున్నాను. సో ఎందుకు ఈ విషయాలు చెప్తున్నావు నగేష్ అంటే కనుక, మరి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నాం, అసలు ఇప్పటికే ఒకసారి మళ్ళొకసారి అట్లా వాయిదాలు పడుతూ వస్తుంటే మేము ఎప్పుడని టికెట్ బుక్ చేసుకోవాలి, ఆ రోజు వీక్ ఆఫ్లు పెట్టుకోవాలా, లీవ్లు తీసుకోవాలా, బెనిఫిషియల్ చూడాలా అని ఎదురు చూస్తున్నారు. ఇంతకీ స్ట్రైట్గా చెప్పేయమంటారా, పెద్ద సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అది మరో లగన్లా ఉంటుందా, లేకపోతే ఇంకా డిఫరెంట్గా సుకుమార్ అని ప్లాన్ చేశారా అనేది తెలియదైతే కానీ, కానీ ఈ మధ్య జరిగిన నిన్న అంటే జరిగినటువంటి ఒక ఫంక్షన్లో అంటే చెప్పడం జరిగింది అనమాట. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఫ్యాన్స్కి పెద్ద రిలీజ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, మేము డేట్ని పక్కాగా ఇచ్చేస్తున్నామని చెప్పి అన్నారు. అది ఎప్పుడో కాదు, జూన్4 రిలీజ్ అవుతుందని క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు మార్చిలోనే అనుకున్న ఈ సినిమా 30 దాకా వాయిదా పడుతూ వచ్చిందనమాట. అలా ఒకసారి 2 జరిగింది. సో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన

ఈ పాటలో ఇప్పటికే ఆల్రెడీ చాలా మందిలో హైప్ లేపినాయి, రెండు మూడు పాటలు అయితే గ్లిమ్స్ కూడా వచ్చాయన్నమాట. సో చాలా మంది అనుకుంటున్నారు, మొన్న జరిగిన శుక్రవారం జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో, పోయిన వారం జరిగిన ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఏమంటే 30వ తారీఖు దాకా చాలా వాయిదాలు వేసామండి ఇప్పటిదాకా, కానీ 4వ తారీఖున జూన్ 4వ తారీఖున పక్కాగా మిమ్మల్ని అలరిస్తుంది థియేటర్లో అని చెప్పి చెప్పారన్నమాట. సో అప్పటికి కొంత షూటింగ్ అనేది కొంచెం కావాల్సి ఉంది, అంటే ప్రత్యేకంగా అంటే ఒక హీరోకి ఆ సెట్స్ ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఒక సెట్ని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుని వేసుకోవటం ఇదంతా కొంచెం డిలే అయిందంట. సో దానివల్ల కూడా అనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగిందంట మిగిలి ఉండటం వల్ల, దానివల్ల కూడా కొంచెం డిలే అయిందని కొంచెం ఏదో చెప్పుకొచ్చారు. తప్పదు కదా, ఇవన్నీ ఆగితేనే కదండి సినిమా ఆగేది, మనమైనా ఆలోచించాలిగా. సో కాకపోతే మన ఆసక్తి ఏంటంటే మన హీరో సినిమా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో, సో మనం ఎప్పుడు చూసేద్దామా అని చెప్పి ఆలోచనలో ఉంటాం కదా. సో తప్పదు వెయిట్ చేద్దాం, జూన్ 4 గంటలు కదా, ఇట్టే గడిచిపోతాయి అనుకుంటున్నాను, వెయిట్ చేయండి. ఓకేనా? రైట్, రేపటి మీకు సూపర్ సాంగ్ వస్తుంది, ఆ తర్వాత మిగతా విషయాలని మానేస్తాను. సో ఆల్రెడీ సమంత సూపర్ డూపర్ హిట్స్ చేస్తుందని తెలుసు, కానీ తనే ఒక మెయిన్ రోల్లో చేసిన సినిమా గురించి మరికొద్ది క్షణాలు చెప్పేస్తాను. ఇప్పుడు మీకోసం మగధీర మూవీ నుంచి ఒక అద్భుతమైన రిమిక్స్ సాంగ్ వచ్చేసింది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
6: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
6: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
6: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

ఎస్, భాస్కర్ రఘుమ రచించగా రవివర్మ అండ్ కౌశల్య పడిన అద్భుతమైన పాట విన్నారు, అమ్మ నాన్న ఓ తమిళమ్మ ఈ చిత్రం నుంచి. సో మీరు చూసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:35 అవుతుంది. మనమైతే సినిమా కవర్లో మంచి పాటలతో పాటు మంచి విషయాలు అప్డేట్స్, సినిమా అప్డేట్స్ తెలుసుకుంటున్నాం కదండి. సో ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక విషయం ప్రస్తావించాను, ఏమంటే ఆల్రెడీ మన సినిమాల్లో చాలా ఇంతకుముందు సినిమాలో మరి ఓ బేబీ అనే సినిమాలో లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లు, అసలు ఒక మన సమంతానే కాదండి, మరి అనుష్క అరుంధతి కానీ ఇలా రకరకాల సినిమాలన్నీ కూడా లేడీ ఓరియంటెడ్, అంటే లేడీ ఒక హీరోగా యాక్ట్ చేస్తూ కథను నడిపిస్తూ ఉన్న సినిమాలు చాలా వచ్చినాయి. అలాంటివి ఆడడం అనేది చాలా చాలా అరుదు, అయినా కానీ ఈ కాలంలో వాళ్ళంటే ఏంటో నిరూపించుకునే టైం వచ్చింది, నిరూపించుకుంటున్నారు, సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. సో ఆ కోవకు చెందిన సినిమానే సమంత ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా పేరే మా ఇంటి బంగారం. సో ఇది కూడా మరి లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్తో వస్తున్న మెయిన్ రోల్, సమంత గారు చేసినట్టు ఒక సినిమా చెప్పారు.

చెప్పొచ్చు. ఈ నెల 15 తారీఖున రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆల్రెడీ డేట్ ప్రకటించేసి మరి ఇప్పుడే రిలీజ్ చేస్తాము 15 తారీఖునే అని చెప్పి మరి కొద్ది రోజుల్లో రిలీజ్ చేసేస్తామని చెప్పిన వాళ్ళు కొంచెం అంటే మనకి ఐపీఎల్ లేకపోతే ఈ క్రికెట్ కొంచెం హడావిడి ఎక్కువగా ఉంది కదా, కొంచెం ఫైనల్ స్టేజ్కి వస్తుంది కదా, ఆ హడావిడి ఎక్కువగా ఉండటం వల్ల మరి థియేటర్లకి సినిమా చూడడానికి జనాలను రప్పించాలి లేదా సినిమా అందరికీ నచ్చాలి అందరూ చూడాలి అనుకుంటే కనుక ఆ టైము మరి ఎస్పెషల్లీ ఆ టైంలోనే క్రికెట్ కూడా మనకు వస్తుంది కాబట్టి సో వీళ్ళు ప్లాన్ చేసింది ఏంటంటే కనుక ఇప్పుడు కాదండి 15 తారీఖున కాదు జూన్ 19 తారీఖున అని చెప్పి అంటున్నారు. చెప్పాను కదండి అప్డేట్లు మారుతున్నాయి అన్నీ మీకు చెప్తా అని చెప్పి ఖచ్చితంగా జూన్ 19 తారీఖున మన ముందుకు రాబోతుంది ఈ సినిమా. ఓబీబీ తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి ఒక సూపర్ హిట్ సినిమా అనొచ్చు. సో ఇంతకీ ఈ సినిమాకి దర్శకులు ఎవరంటే ఆవిడ కూడా లేడీ ఓరియంటెడే, అయితే నందిని రెడ్డి గారు ఈ సినిమాని దర్శకత్వం ద్వారా తెరకెక్కిస్తున్నారనమాట. సమంత మునుపన్నాడు ఇంతకుముందు ఏ సినిమాలోనూ కనిపించని ఒక డిఫరెంట్ లుక్లో డిఫరెంట్ క్యారెక్టర్లో లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లో ఆవిడ కనిపించబోతున్నారు కొత్తగా. మరి చూద్దాం ఎలా ఉంటుందో, ఓబీబీ లాగా ఉంటుందో, దాన్ని మించి ఉంటుంది అనేది ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆల్రెడీ ట్రైలర్ అవి చూస్తున్నాం కదండి, సో కొన్ని పాటలు కూడా రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఎలా ఉండబోతుంది అనేది మనమైతే చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. మరి పెద్ది తర్వాత దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే అది 4న రిలీజ్ అవుతుంది, ఇది 19న రిలీజ్ అవుతుంది కాబట్టి సో జూన్లో మనల్ని ఆలోచించడానికి సినిమాలు వరుస దాడి చేస్తాయని చెప్పి చూస్తున్నాను. సో ఎందుకే మరి నచ్చినాయి కదా, ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి మీకోసం. అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత మిగతా విషయాలు మారుస్తున్నాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: అది
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే

0: పరిమితి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేము మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
0: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేము మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
0: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేము మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:48. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

ఎస్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, మరి ఏఆర్ రెహమాన్ అండ్ శివ గణేష్ లిరిక్స్ అందించగా, మరి కార్తిక్కే అండ్ కృష్ణ సింహారావు అని పాడిన సూపర్ సాంగ్ అందిస్తారు. వాయిస్ మూడు నుంచి మీరు చూసి ఉంటున్నారు ఏదో భారతీయ 100.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోలో. సమయం 11:49 దాటుతుంది. అలా అలా అలా పరిగెత్తుంది. మనమైతే సినిమా కబుర్లో మంచి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం, మంచి విషయాలు మీకు చెప్తూ ఉన్నాం కదండి. సో సినిమా కబుర్లు అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలా ఉంటుంది అనేది. సో ఎప్పుడు కూడా కొన్ని ఒక ల్యాండ్ మార్క్ కింద కొన్ని సినిమాలు ఉండిపోతూ ఉంటాయన్నమాట. ఈ హీరో ఈ క్యారెక్టర్ చేస్తేనే బాగుంటుంది, మరి ఈ హీరో ఈ కథకి న్యాయం చేస్తారని నమ్మకం ఉంటుంది, ఈ హీరో స్టైలిష్గా లుక్లో బాగుంటారు సినిమాకి న్యాయం చేస్తారు, ఇలా రకరకాలుగా అనిపించే సమయంలో నందమూరి బాలకృష్ణ గారు అయితే 112వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి మూవీ తీసేసారు. మరి ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ గారికి మరి కొరటాల శివ గారికి క్రేజీ కాంబో అనేది ఫిక్స్ అయింది. సో దీనికంటే ముందు అంతకుముందు చాలామంది కూడా ఏమన్నారంటే కొరటాల శివ గారికి మరి నందమూరి బాలకృష్ణ గారికి సినిమా ఉంది ఉండే ఉంటుంది ప్లాన్ చేస్తుంది ఉన్నారేమో అనే ఉద్దేశంతో అనుకున్నారు, కానీ అవి నిజమే అని చెప్పి ఈ మధ్యకాలంలోనే ప్రూవ్ అయింది. మరి అఫీషియల్గా కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. సో నిన్నే ఎగ్జాక్ట్గా నిన్ననే ఈ ప్రాజెక్టు అఫీషియల్గా ప్రకటించారు. మరి కొరటాల శివ గారి మార్క్ అయితే ఏమంటుంది, సామాజిక అంశంతో ఏదైనా మంచికి సమాజానికి చేయాలనే ఉద్దేశంతో చేసే సినిమాలు కొన్ని ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మాస్ ఎంటర్టైనర్గా మరి నందమూరి బాలకృష్ణ గారికి అయితే చక్కగా పేరైతే ఉంది. మరి ఆ లెజెండరీని ఆయనైతే ఆ సినిమాలో చూపిస్తారని చెప్పి ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నారు అందరూ కూడా. సో దీనికి మరి సామాజిక సందేశంతో ఉన్న పక్కా మాస్ ఎంటర్టైనర్గా అవుతుందని నమ్మకంతో పాటు దీనికి ఒక ఒక చిన్న లైన్ కూడా ఒక యాడ్ చేయడం జరిగింది. దాన్ని అధికార

దానికి ఉద్దేశం తోడైతే అనే ఒక ట్యాగ్ లైన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది ఒక సమాజం కోసం ఒక లెజెండరీ డైరెక్టర్ లెజెండరీ హీరో చేస్తున్నటువంటి ఒక మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఆటోమేటిక్గా మనం అనుకోవచ్చు. ఈ కొటేషన్తో వచ్చేసి మన అధికారానికి ఉద్దేశం తోడైతే అనే ఉద్దేశంతో వచ్చినటువంటి పవర్ఫుల్ కొటేషన్తో మరి ఈ టీమ్ ఈ సినిమాపై మంచి హైప్ని క్రియేట్ చేసింది, మంచి అంచనాలని జనరేట్ చేసింది అనమాట. సో ఎలా ఉండబోతుందో ఏంటి అనేది మనకైతే తెలియదు కానీ బట్ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రజలకైతే అంటే ఆడియన్స్కి అయితే మంచి లుక్తో మరి బాలయ్య గారు కనపడబోతున్నారేమో, మరి సినిమా మీద అంచనా పెంచేస్తున్నారేమో అనిపిస్తుంది, చాలా ఉంది. సో మరి ఇంకా విషయాలు మాట్లాడుకుందాం, ఇప్పుడు మీకోసం సూపర్ సాంగ్ రాబోతుంది, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకీ తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్లాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్ర వాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి. మంచినీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట నూతన మోహన్ పాడిన ఓ బేబీ చిత్రం నుంచి.

0: మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: సమయం 12:30 దాటి 6 సెకండ్లైంది. ఇక తెలుగులో జాతీయ స్థాయిలో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభ పక్ష నేతలు ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చంద్రన్ మాంఝీ సహపరిశీలకుడుగా ఉంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి నిన్న శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అయిన రేపు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఎన్నిక కోసం జరిగే సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో రాష్ట రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. మెజారిటీ నిరూపించుకోవడానికి అవసరమైన 118 చేరుకోవడానికి ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో డిఎంకే, అన్నాడీఎంకే నిన్న శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించాయి. పుదుచ్చేరిలో జరిగిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇడప్పడి పళనిస్వామిని నేతగా ఎన్నుకున్నారు. ఇక అత్యంత భారీ మెజారిటీ కలిగిన ఏకైక పెద్ద పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో వీసీకే, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన నూతన ఎమ్మెల్యేల కీలక సమావేశం ఈరోజు జరిగింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ డాక్టర్ ఎంజే ఖాన్తో సమావేశం జరిపారు. సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ పీయూష్ గోయల్ మన రైతుల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తాము చర్చించినట్లు చెప్పారు. ప్రపంచ వ్యవసాయ రంగంలో భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయడం, ఆఫ్రికా ప్రాంతంతో సహకారాన్ని మరింత విస్తృతం చేయడం, వ్యవసాయ రంగంలో భారతదేశానికున్న నైపుణ్యాన్ని పంచుకోవడం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. అంతర్జాతీయ శ్రేయస్సులో దేశం పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు. సురీనామ్ పర్యటనలో ఉన్న

0: డాక్టర్ జయశంకర్ అక్కడ వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభావం ఎంతలా ఉందో వివరిస్తూ, ఈ ఏడాది అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారతదేశం వాటా 17% ఉందని జయశంకర్ గణాంకాలతో సహా పేర్కొన్నారు.
1: India contributes to the 17% of the total global growth. We help to de-risk the international economy. We help to give more possibilities. We are creating more options. We are today negotiating and concluding more free trade agreements for countries to avail of it. And along with that, we are trying to create a global footprint so that our impact on the international economy and the de-risking of the world is as impactful, as far-reaching as possible.
0: వలసల విషయంలో భారతదేశం విధానం ప్రధానంగా వలసకు వచ్చిన వారి రక్షణ, వలస జీవన చక్రం అంతటా సమగ్రమైన పాలన అందించడం, బలమైన అంతర్జాతీయ సహకారం అనే ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ భారత శాశ్వత మిషన్లో జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్షా వేదిక ప్రతినిధి బృందాల అధిపతులనుద్దేశించి ఆయన ఈ రోజు ప్రసంగించారు. భారతదేశం వలసలకు సంబంధించి ఇప్పటికే 23 దేశాలతో సమగ్ర ద్వైపాక్షిక మొబిలిటీ ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని, మరిన్ని దేశాలతో ఈ ప్రక్రియ కొనసాగుతుందని కీర్తివర్ధన్ సింగ్ వివరించారు.
2: Our approach to migration governance is anchored in a holistic and pragmatic framework guided by the core operational principles of protection of migrants, comprehensive governance across the migration life cycle, and strong international cooperation. India has concluded comprehensive bilateral mobility agreements and MOUs with 23 countries and is pursuing several more to create sustainable pathways for fair and ethical mobility. This is the key to ensure migrant welfare through safe and regular migration pathways.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి గోధుమలు, బియ్యం పటిష్టమైన స్థాయిలో నిల్వ ఉన్నాయని సోషల్ మీడియాలో ఆయన తెలియజేశారు. పంట దిగుబడులు పెరగడం, రైతులకు నిరంతర మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం మొదలైన వాటి పట్ల భారత్ నిబద్ధతను బలోపేతం చేస్తున్నాయని జోషి చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహించారు. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైన సంస్థకి గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్రం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ శ్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 520 స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 47కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 178 మండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 647 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ భారత వైమానిక దళం కలిసి నిన్న ఒడిషా తీరంలో టాక్టికల్ అడ్వాన్స్డ్ రేజ్ ఆగ్మెంటేషన్ తార ఆయుధ వ్యవస్థ తొలి వైమానిక పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. తార అనేది ఒక మాడ్యులర్ రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్ అని, ఇది నిర్దేశిత లక్ష్యాలపై ప్రయోగించని ఆయుధాలను ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రిసెషన్ గైడెడ్ ఆయుధాలుగా మార్చే మొట్టమొదటి స్వదేశీ గైడెడ్ వెపన్ సిస్టమ్ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇతర డిఆర్డీఓ ప్రయోగశాలలతో కలిసి తారాను రూపకల్పన చేసి అభివృద్ధి చేసినట్లు రక్షణ మంత్రి.

పుష్పశాఖ పేర్కొంది. చైనాలోని హున్నాన్ ప్రావిన్స్లో ఒక బాణసంచ కర్మాగారంలో జరిగిన పేలుల్లో మరణించిన వారి సంఖ్య 37కి చేరుకుంది. ఒక వ్యక్తి ఆచూకీ తెలియరలేదు. రాష్ట్ర రాజధాని చాంగ్షక్ సమీపంలోని లియూయాంగ్ నగరంలో ఒక బాణసంచ కర్మాగారంలో సోమవారం నాడు ఈ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 51 మంది గాయపడ్డారు. వారిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జైంట్స్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 9 తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో కలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూలస్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో ముందుగా శ్రీమతి అరుంధతి సర్కార్, కుమారి మండపాక శారద, శ్రీ ఎంఎల్ నరసింహం గారు గానం చేసిన జయదేవ అష్టపదులు వింటారు.

మీరింతవరకు శ్రీమతి అరుంధతి సర్కార్, కుమారి మండపాక శారద, శ్రీ ఎంఎల్ నరసింహం గారు గానం చేసిన జయదేవ అష్టపదులు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మల్లిక్ గారు గానం చేసిన అన్నమయ్య కీర్తనలు వింటారు.

కాయో ఎండొకటే ఉడమి శునకము మీద బలయో నెండొకటే కడగి ఏనుగు మీద కాయో ఎండొకటే ఉడమి శునకము మీద బలయో నెండొకటే కడుగు

మీరింతవరకు మల్లిక్ గారు గానం చేసిన అన్నమయ్య కీర్తనలు విన్నారు. ఈనాటి లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా ఎంఎం కీరవాణి బృందం పాడిన అల్లుడు గారు వచ్చారు చిత్రం నుంచి. ఈ పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 1:20 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సేవలను అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ప్రపంచ తలసేమియా వ్యాధి అవగాహనా దినాన్ని ఈరోజు పాటిస్తున్నారు. వార్తల వివరాలు. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న 2వ రోజు కలెక్టర్ల సదస్సులో ఫైళ్ల క్లియరెన్స్, డేటా లేక్ అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి వరకు ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలని, ఈ ఫైలింగ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలెక్టర్లు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: we are monitoring, everybody should have a clarity. ee clarity lo files disposal is one, their government decision making delay kaakunda undadaniki adi enta faster ga manam cheyagaligithe anta faster meer ede speed of governance antunnamo or speed of doing business ki add chestundi. ఆల్ కలెక్టర్స్ మేము ఈ జిల్లాలో ఉండే అడ్మినిస్ట్రేషన్ ని మీరు గ్యారప్ చేయడం, మీకు యాక్సెస్ ఉంది కాబట్టి ఎవరైతే ఇది ఉన్నారో ఒకసారి యూ కెన్ కాల్ దెమ్, హ్యావ్ ఎ డిస్కషన్ అండ్ స్ట్రీమ్ లైన్.
0: తిరుపతిలో జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు పాల్గొన్నారు. గంగమ్మ ఆలయంకు చేరుకున్న మంత్రి జాతర సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తోందని తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా తిరుపతి గంగమ్మ జాతర నిలుస్తుంది.

0: నడుస్తోందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదయ శాఖ అన్ని సౌకర్యాలు కల్పించిందని మంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమం హామీలను ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం శివనాథ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ నగరంలో డ్రైనేజీ ఇబ్బందులు, కొండ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వాటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని శివనాథ్ తెలిపారు. రాష్ట రవాణా రంగానికి కీలకమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రైల్వే జోన్కు గెజిట్ నోటిఫికేషన్ రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. రైల్వే జోన్తో పాటు విశాఖ డివిజన్ ఏర్పాటు కూడా రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో మౌలిక వస్తువుల అభివృద్ధి కొనసాగుతోందని శ్రీభరత్ తెలియజేస్తూ,
1: జోన్ విభజన అనేది చాలా టెక్నికల్ మ్యాటరు. ఒక జోన్ ఎండ్ అయి ఇంకో జోన్ స్టార్ట్ అయినప్పుడు రైల్వే కంట్రోల్స్, సేఫ్టీ ఫీచర్స్, కమ్యూనికేషన్, హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ ఇదంతా చాలా జాగ్రత్తగా జరగకపోతే రేపు ఏ రైలు ప్రమాదం జరిగినా మళ్ళీ ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ జీఎంని అపాయింట్ చేశారు, దాని తర్వాత పిహెచ్ఓడీస్ ని అపాయింట్ చేశారు, దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అవడానికి అపాయింట్ అవడానికి అప్లికేషన్స్ కోసం పిలిచారు. ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఇది ఒక ప్రాసెస్.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం నిర్వహించిన అభిషేక సేవలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహ, రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వేర్వేరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్ని ప్రమాదాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రమౌళి సూచించారు. ప్రకాశం జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాల వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం చంద్రమౌళి మాట్లాడుతూ వేసవికాలంలో జనసమ్మర్ద ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తలసేమియా వ్యాధి అవగాహన దినాన్ని ఈరోజు పాటిస్తున్నారు. తల్లిదండ్రుల్లోని జన్యుపరమైన లోపాల వల్ల పిల్లల్లో కలిగే రక్తహీనత వ్యాధిని తలసేమియా అంటారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల్లో రక్తహీనతను ఎదుర్కోవడం ప్రధాన సమస్య. తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం, బాధితులకు మద్దతు ఇవ్వడం, ఈ జన్యుపరమైన రుగ్మతకు నివారణ చర్యలను ప్రోత్సహించడం వంటి అంశాల పట్ల అవగాహన కల్పించేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈరోజు తలసేమియా నివారణ దినంగా పాటిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రెడ్క్రాస్ సంస్థ వైద్య సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తోందని అల్లూరు సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం జి ముంచింగిపుట్టు గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. రెడ్క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యునాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు మీ ఇంటికి మీ డాక్టర్ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: రెడ్ క్రాస్ డేని పురస్కరించుకుని హెన్రీ డ్యునాంట్ గారి జన్మదిన రోజు మనం చేసుకుంటున్నాము. దానిలో భాగంగా మనం ఇక్కడ ముంచింపుట్టు గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీ ఇంటికి మీ డాక్టర్ ప్రోగ్రామ్ గురించి అవగాహన కల్పించి ఇక్కడ టీమ్ తో సహా ఇక్కడ అటెండ్ అయ్యారు. అనీమియా మనకి ఏజెన్సీలో క్రానిక్ కాబట్టి, అలానే అది మెటర్నల్ మార్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ కాబట్టి దానికోసం కూడా అవగాహన కల్పించాము. అలానే రెడ్ క్రాస్ చేసిన గుడ్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పి బ్లడ్ డొనేషన్ కోసం కూడా అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది.

0: ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీ కోసం ప్రణాళిక సిద్ధం చేశామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వైవి మురళీకృష్ణ తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో 176,000 హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వరితో పాటు ఇతర పంటలను మరో 25,000 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కొనుగోలుకు 4,84,00,000 మంజూరైనట్లు వెల్లడించారు. అలాగే పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలోని గ్రామాల్లో రైతులకు యూరియా వినియోగం, ఆధునిక సాగు పద్ధతులు, అధిక దిగుబడులు ఇచ్చే పంటలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలసౌరి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నిన్న ప్రారంభించారు. పెదకళ్లేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన 3 CC రోడ్లను ప్రారంభించారు. అలాగే 91,00,000 రూపాయల వ్యయంతో మోపిదేవి నుంచి వెంకటాపురం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీ లాడ్స్ నిధుల నుంచి 1,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులను ప్రారంభించారు. అనంతరం బాలసౌరి మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కోల్కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ವನಿತಾವಾಣಿ.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమాల్లో పిల్లల్లో నైతిక విలువలు విశ్లేషణ శ్రీమతి గంటి రాజేశ్వరి గారి నుంచి వివరాలు వినండి.
5: పిల్లల్లో నైతిక విలువలు విశ్లేషణ. నిరంతరం ప్రవహించే నదిలాంటి కాల ప్రయాణంలో మనుషుల ప్రవర్తన, బాధ్యతలు, నైతికత కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఒకప్పటి విలువలు ఇప్పుడు పనికిరానివిగా, విలువలు లేనివిగా మారిపోవచ్చు. అయితే మానవత్వాన్ని నిలబెట్టే మూలస్తంభాలైన నైతిక విలువలు మాత్రం ఎప్పటికీ అజరామరమైనవి. మానవ జీవితానికి పునాది బాల్యమైతే ఆ బాల్యానికి వెన్నుముక లాంటివి నైతిక విలువలు. ముఖ్యంగా ఈ మాట నేటి బాలలకు అక్షర సత్యం. నైతికత అంటే కేవలం తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, సమాజంలో ఒక బాధ్యతాయుతమైన ఉత్తమ పౌరుడిగా ఎలా మెలగాలో తెలిపే ఒక ఉన్నత జీవన విధానం. మారుతున్న కాలంతో పాటు మనిషి యొక్క అలవాట్లు

వాటితో పాటు నైతిక విలువల యొక్క ప్రమాణాలు లేదా కొలతలు కూడా మారుతున్నాయి. నిజాయితీ, క్షమాగుణం, పెద్దల పట్ల గౌరవం, తోటివారితో స్నేహంగా మెలగడం, అసూయాద్వేషాలు లేకుండా ఉండడం, అవసరమైన వారికి సాయం అందించడం, కలిగిన దాన్ని నలుగురితో పంచుకోవడం, మృదు మధురంగా మాట్లాడడం, జాలి, దయా, కరుణ వంటి లక్షణాలు పెంపొందించుకోవడం, ఇవన్నీ ఉన్నతమైన విలువలే. ఇలాంటి విలువలతో పెరిగిన పిల్లలు ఎదిగిన తర్వాత మంచి సమాజానికి వెన్నెముకలవుతారు. ఇటువంటి సుగుణాలన్నీ నైతిక విలువల కిందకే వస్తాయి. ఏ మనిషి అయినా కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యతాయుతమైన ప్రవర్తనతో మెలిగినట్లయితే అటువంటి కుటుంబము, అలాంటి మనుషులు ఉన్న సమాజము ఉన్నతమైన విలువలతో అలరారుతాయి. అలాంటి నైతిక విలువలు బాల్యం నుండే అలవాటు కావాలి. పిల్లలలో చిన్నతనం నుంచే నైతిక విలువలను పెంచడము వారి సంపూర్ణ వికాసానికి, మంచి వ్యక్తిత్వ రూపకల్పనకు ఎంతో ముఖ్యం. ఈ విలువలు పిల్లలకు తప్పు ఒప్పుల మధ్య తేడాను అర్థం చేసుకోవడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మరియు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి సహాయపడతాయి. మనస్తత్వ నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లల వ్యక్తిత్వం రూపొందడంలో కొంత పాత్ర జన్యువులది కాగా, మిగిలినది తల్లిదండ్రుల పెంపకము, సమాజాన్ని వారు చూస్తున్న తీరుపై ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు పిల్లల పెంపకం ఒక కుటుంబానికో తల్లిదండ్రులకో మాత్రమే పరిమితం కాలేదు. అదొక సామాజిక బాధ్యతగా ఉండేది. కుటుంబంలోని పెద్దవారిని అనుసరిస్తూ కొంత, పాఠశాలలో ఉపాధ్యాయుల నుండి, పాఠ్యపుస్తకాల నుండి కొంత, చుట్టూ ఉండే సమాజం నుండి మరికొంత నేర్చుకోవడం ద్వారా వారికంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడేది. కాలక్రమంలో ఈ వాతావరణం పూర్తిగా మారిపోయింది. పిల్లలకు తొలిబడి వారి ఇల్లే. పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో తాతయ్యలు, నానమ్మలు పిల్లలకు రామాయణ, మహాభారతం, పంచతంత్ర కథలు ద్వారా పరోక్షంగా నైతికతను నూరిపోసేవారు. అలాంటి కథలు చెప్పడం రాని పెద్దవారు తన అనుభవసారాన్ని సందర్భానుసారంగా సామెతలుగానో, జాతీయాలుగానో, సూక్తులుగానో చెబుతూ ఉండేవారు. ఉదాహరణకు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది, కష్టే ఫలి, పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు, కలిమిలేములు కావడి కుండలు, రెక్కాడితే కాని డొక్కాడదు, అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, ఇలాంటి మాటలు పెద్దల ద్వారా వింటూ వారు పెద్దవారుగా మారే క్రమంలో వాటి అర్థాలను గ్రహించి మంచి చెడులను బేరీజు వేసుకోగలిగేవారు. ఇప్పుడు చిన్న కుటుంబాలు కారణంగా ఆ అవకాశం సన్నగిల్లింది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లడం ఉరుకుల పరుగుల జీవితం. దీనితో పిల్లలతో గడిపే సమయం తగ్గిపోయింది. వారికి ఇవ్వలేకపోతున్న సమయాన్ని డబ్బు రూపంలోనో, వస్తువుల రూపంలోనో ఇచ్చి సంతృప్తి చెందుతున్నారు. దీనివల్ల పిల్లలు అనారోగ్యకరమైన అలవాట్ల బారిన పడ్డము లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో సమయం గడుపుతూ ఒంటరితనానికి అలవాటు పడి మానవ సంబంధాల విలువను గ్రహించలేకపోతున్నారు. మరొక పక్క, మారిన సమాజ తీరు ప్రకారం పక్కవాడికి సహాయం చేయడం కంటే పక్కవాడిని తోసేసి అయినా సరే తాను ముందుకు వెళ్ళాలి అనే అనారోగ్యకరమైన పోటీతత్వాన్ని తల్లిదండ్రులు మొదలుకొని సమాజం మొత్తం పిల్లల నెత్తిన రుద్దుతోంది. ఇక్కడే నైతికతకు పెద్ద దెబ్బ తగులుతోంది. పిల్లలు ఇల్లు తర్వాత ఎక్కువ సమయం గడిపేది, నేర్చుకునేది పాఠశాలలోనే. కాబట్టి కొంతమేర నైతిక విలువలను నేర్పించే బాధ్యత బడిలోని ఉపాధ్యాయుల మీద కూడా ఉంది. పాఠశాలలో ఉదయం నిర్వహించే అసెంబ్లీ మొదలుకుని పాఠశాల సమయం పూర్తయ్యే వరకు పిల్లల ప్రవర్తనను దగ్గరగా పరిశీలించే వీలు ఉపాధ్యాయులకు ఉంటుంది. కాబట్టి వారిలో నైతిక విలువలను పెంపొందించడానికి విశేషమైన అవకాశం ఉపాధ్యాయులకు ఉంది. ఇదే సమయంలో మనం ఆలోచించాల్సిన మరొక తీవ్రమైన సమస్య ఏమిటంటే, పిల్లలు చదువుల యంత్రాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో వారిని కేవలం సబ్జెక్టులకే పరిమితం చేయడం, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మార్కులు, ర్యాంకులు, పాఠ్యపుస్తకాలు, ఇదే నేటి పిల్లల దినచర్య. ఆడుకోవడానికి సమయం లేదు, ఆలోచించడానికి అవకాశం లేదు, కేవలం సబ్జెక్టులకే పరిమితం కావడం వల్ల పిల్లలు యాంత్రికంగా తయారవుతున్నారు. వారిలో సృజనాత్మకత నశిస్తోంది. సమాజంలో ఎలా మెలగాలి, కష్టమొస్తే ఎలా ఎదుర్కోవాలి అనే జీవన నైపుణ్యాలు వారికి తెలియడం లేదు. చిన్న అపజయం ఎదురైనా మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు. తోటివారితో కలిసి పనిచేసే తత్వం లోపిస్తోంది. ప్రస్తుత రోజుల్లో సాంకేతికత, సోషల్ మీడియా మరియు డిజిటల్ మీడియా ప్రభావం అందరిపైన చాలా ఎక్కువగా ఉంది. నేటి పిల్లలు డిజిటల్ నేటివ్స్. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ లేకుండా వారికి ప్రపంచం గడవదు. ఇది వారిలో అపారమైన జ్ఞానాన్ని పెంచుతున్నప్పటికీ నైతిక విలువల పరంగా తీవ్రమైన

వాళ్ళని విసురుతోంది. ఒంటరిగా ఉండడం లేదా చాలా కొద్ది మందిని మాత్రమే తమ వారిగా భావించడం ఎదుటివారు చెప్పిన దానికంటే గూగుల్ లేదా స్మార్ట్ ఫోన్ చెప్పిన దానికే ఎక్కువ విలువ ఇవ్వడం నేటి పిల్లల తీరుగా మారింది. ఈ క్రమంలో వారు వర్చువల్ రియాలిటీలో బందీలు అయిపోతున్నారు. తోటి పిల్లలతో మైదానాల్లో ఆడుకుంటేనే ఓటమిని అంగీకరించడము, కలుపుగోలుతనము అలాంటివి అలవడతాయి. కానీ ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియా వల్ల పిల్లలు వాస్తవ ప్రపంచానికి దూరమవుతున్నారు. సోషల్ మీడియా మాయాజాలంలో చిక్కుకుని వాటిలో ఇతరుల కృత్రిమ జీవితాలను చూసి పిల్లలు ఆకర్షితులవుతున్నారు. లైక్లు, కామెంట్ల కోసం దేనికైనా తెగించే స్థాయికి వెళ్తున్నారు. దీనివల్ల వారిలో సహనం నశించి క్షణికానందం కోసం వెంపర్లాడుతున్నారు. ఆన్లైన్ వేదికలపై సైబర్ బుల్లియింగ్ విపరీతంగా పెరిగింది. దీనివల్ల పిల్లల్లో ఇతరుల పట్ల సానుభూతి నశించి క్రూరత్వం పెరుగుతోంది. ఇక నేటి సమాజంలో పిల్లల ప్రవర్తనను అత్యంత తీవ్రతంగా ప్రభావితం చేస్తున్న మరో అంశం సినిమాలు. ఒకప్పుడు సినిమాలు సమాజానికి అద్దం పట్టేవి, వినోదంతో పాటు విజ్ఞానాన్ని, సందేశాన్ని ఇచ్చేవి. కానీ నేటి సినిమాల్లో పరిస్థితులు మారిపోయాయి. హీరో అంటే 10 మందిని కొట్టేవాడు, రక్తం చిందించేవాడు అనే తప్పుడు సంకేతాలు పిల్లల మెదడులోకి బలంగా వెళ్తున్నాయి. తెరపై కత్తి పట్టుకుని నరికే సన్నివేశాలను కీర్తిస్తూ చూపించడం వల్ల పిల్లల లేత మనసులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతోంది. కోపం వస్తే దాడి చేయవచ్చు, సమస్యలను హింస ద్వారా పరిష్కరించుకోవచ్చు అనే తప్పుడు దృక్పథం వారిలో నాటుకుపోతోంది. హింసాత్మక కంటెంట్, అసభ్యకరమైన పదజాలం పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీస్తున్నాయి. వారిలో సహనం నశించిపోయి ఆవేశం, అగ్రెసివ్ ప్రవర్తన పెరుగుతోంది. అందుకే పిల్లలు స్క్రీన్ల ముందు ఎంత సమయం గడుపుతున్నారు, ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అనే విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మరి ఇటువంటి సమయంలో పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాల్సిన ముఖ్యమైన నైతిక విలువల్ని మనం మరవకూడదు. శాంతియుత సమాజం ఏర్పడాలంటే పిల్లలు సంతోషంగా, దయగల పెద్దలుగా ఎదిగేందుకు పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాల్సిన కొన్ని ముఖ్యమైన నైతిక విలువలు ఉన్నాయి. అవి నిజాయితీ, ఎల్లప్పుడూ నిజం చెప్పడం, నమ్మకంగా ఉండడం అనేది చిన్నతనం నుండే వారికి అలవాటు చేయాలి. సత్యం చెప్పడానికి ధైర్యం కావాలి. ఈ నిజాయితీ అనేది పిల్లలు పెద్దయ్యాక ఎదురయ్యే సవాళ్లను సులభంగా ఎదుర్కోవడానికి కవచంలా పనిచేస్తుంది. గౌరవం, పెద్దలను గౌరవించడం ఎంత ముఖ్యమో, భేదాలు లేకుండా తోటివారిని, ఇతరుల అభిప్రాయాలను సమానంగా గౌరవించడం కూడా అంతే ముఖ్యం. అదేవిధంగా కృతజ్ఞత, ఉన్నదానితో సంతృప్తి చెందడం, సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలపడం వంటివి పిల్లలను ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన మనుషులుగా తీర్చిదిద్దుతాయి. సహనభూతి మరియు దయ, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, ఇతరుల స్థానంలో నిలబడి తాను ఆలోచించడం వంటి గుణాలు పిల్లలను మరింత స్నేహపూర్వకంగా ఉండేలా చేస్తాయి. బాధ్యతలను పంచుకోవడం, తమ పనులను తామే చేసుకోవడం, తప్పులను ఒప్పుకోవడం, అలాగే తమ వస్తువులను, ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల అంతులేని ఆనందం కలుగుతుందని వారికి తెలియజెప్పాలి. సమానత్వం మరియు అంగీకారం, లింగ కుల మత విచక్షణ లేకుండా అందరినీ సమానంగా చూడడం, అలాగే విజయాలను పంచుకోవడంతో పాటు ఓటమిని కూడా హుందాగా అంగీకరించే మనస్తత్వాన్ని పెంచాలి. పర్యావరణ స్పృహ, మనుషుల పట్ల మాత్రమే కాక మనం జీవిస్తున్న ప్రకృతి పట్ల కూడా బాధ్యతగా ఉండడం నేర్పాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచడం, నీరు కరెంటు వృధా చేయకుండా ఉండడం, చెట్లను పెంచడం, మూగజీవాల పట్ల దయ చూపించడం కూడా ఒక గొప్ప నైతిక విలువే. మరి ఈ విలువలను ఎలా పెంపొందించాలి అంటే, సోషల్ మీడియాకు, టెక్నాలజీకి బానిసలవుతున్న ఈ పిల్లలకు కోపంతోనూ, శిక్షలతోనూ నైతికతను నేర్పలేము. దానికి ఎంతో ఓపిక, వ్యూహం కావాలి. పిల్లలు మనం చెప్పేది వినరు, మనం చేసేదే చూసి నేర్చుకుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు ఫోన్ పక్కన పెట్టి పుస్తకాలు చదవడం, ఇతరులతో మర్యాదగా మాట్లాడడం, ఉమ్మడి సమయాన్ని గడపడం చేస్తే పిల్లలు అదే అనుకరిస్తారు. ఇది చెయ్యొద్దు అని ఆజ్ఞాపించడం కంటే ఎందుకు చేయకూడదో విశ్లేషణాత్మకంగా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఉదాహరణకు, సోషల్ మీడియాలో ఒకరిని కించపరిస్తే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో పిల్లలకు వివరించాలి. ఎదుగుతున్న వయసులో పిల్లల మీద తల్లిదండ్రుల కంటే వాళ్ళ స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తప్పు అని తెలిసినప్పుడు తోటి పిల్లలు బలవంత పెట్టినా సరే ధైర్యంగా నో చెప్పగలిగే ఆత్మవిశ్వాసాన్ని పిల్లల్లో నింపాలి. ఫోన్ వాడద్దు అని చెప్పడం ఇప్పటి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాని విషయం. కాబట్టి ఇంటర్నెట్ ద్వారా మంచి స్ఫూర్తిదాయకమైన కథలు, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చూసేలా వారిని ప్రోత్సహించాలి. వారాంతాల్లో పిల్లలను
అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు లేదా పల్లెటూళ్లకు తీసుకువెళ్లి అక్కడ పరిస్థితులను చూపించడం వల్ల

0: వారిలో జాలి దయా కృతజ్ఞతాభావం దానంతర అవే మొలకెత్తుతాయి. మన తెలుగు నీతి పద్యాలు శతక పద్యాలు గొప్పవారి సూక్తులను పాఠ్యాంశాల భాగాలుగా చేయడం, పాఠశాలలో నైతిక విలువలు పెంపొందించే దిశగా పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరం. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు అందించే సాయం గురించి తరగతి గదిలో చర్చించాలి. పిల్లల్లో సునిశితత్వం సున్నితత్వం పెంచేవి యాంత్రిక జీవనానికి విరుగుడు లలిత కళలు, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నాటకం, వాద్య పరికరాలు వాయించడం ఇవన్నీ కేవలం వ్యాపకాలు కావు, మనిషిని మనిషిగా ఉంచే సాధనాలు. లలిత కళలు నేర్చుకోవడం వల్ల పిల్లల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చదువుల వల్ల వచ్చే ఒత్తిడిని సంగీతము లేదా చిత్రలేఖనం చిటికలో దూరం చేస్తాయి. ఒక నృత్య భంగిమపై పట్టు సాధించాలన్నా ఒక చిత్రం గీయాలన్నా ఎంతో ఓపిక ఏకాగ్రత అవసరం. ఈ లక్షణాలు వారి చదువుకు కూడా పరోక్షంగా ఎంతో సహాయపడతాయి. తమ మనసులోని భావాలను ఆనందాన్ని బాధను పదాల్లో చెప్పలేనప్పుడు కళల ద్వారా వ్యక్తపరుస్తారు. ఇది వారికి అద్భుతమైన భావోద్వేగ వ్యక్తీకరణ అవుతుంది. బడిలో చదివిన చదువు ఫార్ములాలు రేపు ఉద్యోగం వచ్చాక మర్చిపోవచ్చేమో, కానీ నేర్చుకున్న సంగీతము ప్రాణం పెట్టి గీసిన చిత్రలేఖనము జీవితాంతం వారితో ఉండిపోతాయి. ఏకాంతంలో వారికి అండగా నడిచే గొప్ప స్నేహితులవి. సమాజం ఎంత ఆధునికత వైపు పరుగులు తీసినా సాంకేతికత ఎంత పురోగతి సాధించినా మనిషి మనిషిగా నిలబెట్టేవి నైతిక విలువలు మాత్రమే. సోషల్ మీడియా మరియు డిజిటల్ యుగంలో పిల్లలు దారి తప్పకుండా ఉండాలంటే అది పాఠశాలల బాధ్యత మాత్రమే కాక ఇంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా అందులో అత్యంత కీలకం. నైతికత అనేది ఒక రోజులో నేర్పే పాఠం కాదు, అది ప్రతి క్షణం జీవితంలో ఆచరించి చూపించాల్సిన ఒక నిరంతర ప్రక్రియ. పిల్లలకు ఆశలు సంపాదించి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ సమాజాన్ని ప్రేమించే హృదయాన్ని, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసే గుణాన్ని, నిజాయితీగా బతికే వ్యక్తిత్వాన్ని ఇస్తే అవే వారికి జీవితాంతం రక్షిస్తాయి. రేపటి ఆశాకిరణాలైన పిల్లలను ఒక బలమైన ఉన్నతమైన నైతిక పునాదిపై నిలబెట్టడం మనందరి బాధ్యత. పిల్లల్ని పెంచడం అంటే కేవలం వారికి తిండి పెట్టడమో మంచి బట్టలు కొనిపెట్టడమో ఖరీదైన బడుల్లో చదివించడం మాత్రమే కాదు, వారి మనసు అనే సారవంతమైన నేలలో నైతిక విలువలు అనే విత్తనాలు నాటాలి, లలిత కళలు అనే నీరు పోసి పోషించాలి, సినిమాలు చెడు సహవాసాలు అనే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు ఏరివేయాలి. మన పిల్లలు కేవలం ర్యాంకులు సాధించే యంత్రాలుగా కాకుండా సహానుభూతి, నిజాయితీ, దయ ఉన్న గొప్ప మనుషులుగా ఎదిగినప్పుడే మనం వారికి ఇచ్చే నిజమైన ఆస్తి అది. మన కుటుంబాలు మన సమాజం రేపటి తరంలో ఉన్నతమైన విలువలతో కొనసాగాలంటే దానికి నాంది ఈరోజు పిల్లలకు మనం అందించే నైతిక విలువలేని గ్రహించి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి.
1: కార్యక్రమంలో మీరింతవరకు పిల్లల్లో నైతిక విలువలు విశ్లేషణ గంటి రాజేశ్వరి గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. గంటి రాజేశ్వరి గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సహజ వనరులలో ముఖ్యమైన నీటి వినియోగం గురించి కొన్ని విశేషాలు వింటారు. ప్రపంచంలో మానవ మనుగడకు అత్యంత ముఖ్యమైనది నీరు. ఈ నీటిని మనం సక్రమంగా అంటే కావలసినంత వరకు మాత్రమే ఉపయోగిస్తే భవిష్యత్తులో నీటి కొరత సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు. నీరు ఉంది కదా అని కొందరు ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తుంటే లేని వారు ఎన్నో కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికీ దేశంలోని మారుమూల ప్రాంతాలలో కనీసం తాగే నీటి కోసం కొన్ని మైళ్లు నడిచి ఒక బిందె నీళ్లు తెచ్చుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం నీటిలో కేవలం 3% మాత్రమే తాగటానికి పనికొస్తుంది. కాబట్టి నీటి పరిరక్షణ అనేది ఎంతో అవసరమైనది. నీటిని మనం కేవలం తాగటానికి మాత్రమే కాదు, నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అనేక రకాల అవసరాలకు, కార్యకలాపాలకు కూడా నీటిని ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి సహజ వనరులలో ఒకటైన నీటిని వృధా కాకుండా చూసుకోవటం అనేది మన ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలి. సురక్షితమైన నీటిని తాగటం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే మెరుగైన పారిశుద్ధ్యం, పరిశుభ్రతను సాధించవచ్చు. సరైన పారిశుద్ధ్యం లేకపోవటం, అపరిశుభ్రమైన నీరు తాగటం వల్ల ఏటా అనేక మంది అనేక రకాల వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారనేది గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో నీటి కొరత వేధిస్తోంది. దానివల్ల ఆయా దేశాలలో ఏటా వందలాది మంది పిల్లలు పలు వ్యాధులతో మరణిస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. పర్యావరణ విధ్వంసం, వాతావరణ మార్పుల కారణంగా మంచినీటి కొరత ఏర్పడుతోందని, అందువల్ల వీలైనంత వరకు మంచినీటిని సక్రమంగా వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీటి కొరతని అధిగమించటానికి కొత్తగా బోర్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. పశువుల కోసం నీటి గుంటలు ఏర్పాటు చేయాలి. అలాగే వాడుకలో ఉన్న నీటి టవర్లను మరమ్మతులు చేయించి పరిశుభ్రమైన నీరు ఉండేలా చూసుకోవాలి. నీటిని పొదుపుగా వాడటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఆచరిస్తూ పిల్లలకు నీటి పొదుపు గురించి వివరంగా చెప్పాలి. పరిశుభ్రతను

ప్రతి ఒక్కరూ ప్రాథమిక అవసరంగా గుర్తించాలి. ఇది ప్రజల జీవన పరిస్థితులను, ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది. ఈ విశ్వంలో ఉన్న సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరు, పరిశుభ్రత, పచ్చదనం ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెల్లు విరుస్తుంది. పల్లెకైనా నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు నీరే ప్రధానం. ప్రపంచవ్యాప్తంగా జనాభా రానురాను పెరుగుతోంది. ఈ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీరు ఎక్కువ కావలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో జలవనరులను ప్రత్యేకంగా కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మనకు తెలిసి తెలియకుండానే నీటిని వృధా చేస్తూ ఉంటాము. పాత్రలు శుభ్రం చేసేటప్పుడు, పళ్ళు తోముకునేటప్పుడు, మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు, ఇలా చాలామంది ట్యాప్లను అలాగే వదిలేస్తూ ఉంటారు. అలాగే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా కొన్ని చోట్ల పల్లెల్లోనూ పట్టణాల్లోనూ రోడ్డు మీద ఏర్పాటు

0: తెలిసి తెలియకుండానే నీటిని వృధా చేస్తూ ఉంటాము. పాత్రలు శుభ్రం చేసేటప్పుడు, పళ్ళు తోముకునేటప్పుడు, మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు, ఇలా చాలామంది ట్యాప్లను అలాగే వదిలేస్తూ ఉంటారు. అలాగే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా కొన్ని చోట్ల పల్లెల్లోనూ పట్టణాల్లోనూ రోడ్డు మీద ఏర్పాటు చేసిన ట్యాంకుల ద్వారా వచ్చే నీరు కూడా వృధాగా పోతుండటం మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాక మనిళ్లల్లో కానీ, వీధుల్లో కానీ, ఎక్కడైనా కానీ ట్యాపుల నుంచి నీటి బొట్లు లీక్ అవుతూ ఉంటాయి. ఇలా ట్యాపుల నుంచి లీక్ అయ్యే ప్రతి నీటి బొట్టు సుమారుగా 1 సెకండ్కు 3 లీటర్ల నీటితో సమానమని మనందరికీ తెలిసిందే. ఉపయోగించినప్పుడు ట్యాప్ను కట్టేయడం నేర్చుకోవాలి. వేసవిలో తగినంత నీరు లభించక పశుపక్షాదులు కూడా విలవిల్లాడిపోవటం, చివరకు అవి నీటి కోసం అలమటించటం మనం చూస్తూనే ఉంటాం. నీటిని జాగ్రత్తగా పొదుపు చేయకపోతే రేపు భవిష్యత్ తరాలు ఈ నీటి ఇబ్బందిని ఎంతగానో ఎదుర్కోవాల్సిన స్థితి ఎదురవుతుంది అనటంలో సందేహం లేదు. అంతేకాక నీరు అందక మానవ మనుగడే ప్రశ్నార్థకరంగా మారే పరిస్థితులు కూడా ఎదురవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా నిత్యవారి అవసరాలకు తగినంత నీటిని మాత్రమే ఉపయోగించాలి. నీటిని పొదుపుగా వాడకపోతే భవిష్యత్ తరాల్లో మానవ మనుగడే ప్రశ్నార్థకరంగా మారుతుందనేది సత్యం. మీరింతవరకు విశేషాలు విన్నారు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: పల్లవులు
1: వరుని వలపు తలుపు తట్టు ప్రణయ గీతి పల్లవులు
0: నెత్తి నింత ఒదిగొదిగి నడయాడే నిన్నెలలు
1: వరుని వలపు తలుపు

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఉదిత్ నారాయణ్, లతా మంగేష్కర్ పాడిన దిల్తో పాగల్ హై చిత్రం నుంచి

ಸ್ವರ ಸಂಧ್ಯಾ 90 ವಸಂತಾಲ ಆಕಾಶವಾಣಿ ಸಂಗೀತ ವಿಂದ್ಯ. ಸಂಗೀತ ಪ್ರಿಯುಲಂದರಿಕೀ ಇದೇ మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. మరి మొదలు పెట్టేద్దామా. మొదటి క్విజ్ ప్రశ్న, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం 8 అంటే ఈ రోజు నిర్వహిస్తారు, అది ఎవరి జయంతి రోజున నిర్వహిస్తారు? ఈ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఎవరి జయంతి రోజున జరుపుకుంటారు? ఇది ప్రశ్న. మరి పంపించేయండి 0866-248-8812 ఈ నెంబర్కు మీ సమాధానాన్ని పంపించేయండి. ప్రశ్న మరొక్కసారి, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఎవరి జయంతి రోజున జరుపుకుంటారు? ఇది ప్రశ్న. మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8 నిర్వహిస్తారు, ఇది ఎవరి జయంతి రోజున నిర్వహిస్తారు? మరి ప్రశ్న ఇదండి. అందరి సమాధానాలు వచ్చేసాయి, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే పంపించేశారు నెల్లూరు నుంచి శ్యామ్, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా వీరు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి పంపించారు, మీరు ఆన్సర్ పంపించలేదండి. తర్వాత విజయ, కైలాష్, సాయి, శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్, అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రామచంద్ర, సువర్ణ రైట్ ఆన్సర్ అండి. మానస, విజయలక్ష్మి, చీరాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. గాంధీ మార్కెట్ ఇంకోలు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్ కరీముల్లా, తయూబ్, వీరంతా ఇంకోలు నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా కడప నుంచి వినయ్ కుమార్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, తులసి, వీరు కూడా రైట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపారు. నాగేంద్రప్ప, ఉడేవు, మొలకలపూర్ తాలూకా కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. సుమతి, ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ పంపారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా, సిరి, గహనా, స్నిగ్ధ, వీరంతా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపారు. అలాగే ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, వీరు కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత దైదా భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి. విశాల నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత సహస్ర, సాత్విక, సువర్ణ, రామచంద్ర నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపారు. బత్తిని రవికుమార్, వజ్రప్పు కొత్తూరు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ అండి. మల్లికార్జున, అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. చంద్రశేఖర్, కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి, ఇంకా గగన్ పెరుమాళ్ళ, వీరు అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. సుబ్రమణి, పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చందలూరి విష్ణు, సాయి, మౌనిక, చరణ్య, కౌశిక్ పేర్నమిట్ట నుంచి రైట్ ఆన్సర్ అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి.

పంపించారు రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల అయాన్సీ, సియోన నాగటిప్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్ వీరంతా కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి గణేష్ రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా నల్గొండ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి వి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ అండి. నందకిషోర్ రెడ్డి, భారతి, ఓబుల్ రెడ్డి అనంతపూర్ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపారు. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి రాజు వీరు కూడా రైట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాలెం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. రాజేష్ బాబు, సత్య, జోషిత, జనిశ్రీ పాలకొల్లు నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. ఇంకా ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజీరామ్, దుర్గా బాచుపల్లి హైదరాబాద్ నుంచి వీరు రైట్ ఆన్సర్. వీరా కనకారావు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, నెల్లూరు నుంచి నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ భాయ్, మొహమ్మద్ రఫీ భాయ్, ఇస్మాయిల్ భాయ్, ఖాదర్ బాషా భాయ్ వీరంతా రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లి గూడెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. మీరు ఆన్సర్ పంపించలేదండి. విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి మీరు. రవిరెడ్డి, మహేష్, మధు, మోహన్ ఆంటోనీ వీరు కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్ పంపారు. కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. శివశంకర్, సుజాత, నందకిషోర్, భాను ప్రకాష్, ఆశ మీరు ఊరు పేరు పంపించలేదండి. మీరు ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ పంపించారు.
ప్రశ్న మరొక్కసారి అని అడుగుతున్నారు. ప్రశ్న ఏంటంటే, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఈరోజు, అది

ఎవరి జయంతి రోజున జరుపుకుంటారు? ఇదండి ప్రశ్న. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీగారు, నరేంద్రరెడ్డి రామకృష్ణయ్య గారు, మస్తాన్ భాష బుచిరెడ్డిపాలెం నుంచి, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, గురుగుంట్ల ముంత నుంచి ముంతా పెద్దన్న, డోకుపర్తి శివప్రసాద్, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, తుమ్మలచెర్ల గోపినాథ్, బండారు శంకరయ్య, వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదెన్న రైట్ ఆన్సర్ పంపారు. అనంతపురం సాయినగర్ నుంచి బాబు రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8 నిర్వహిస్తారు. ఇది నోబెల్ పురస్కార గ్రహీత అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు అయిన జాన్ హెన్రీ డూన్ హంట్ జయంతి రోజున జరుపుకుంటారు. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తర్వాత క్విజ్ ప్రశ్న ఏంటంటే, ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు అని ఎవరిని అంటారు? ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు అని ఎవరిని అంటారు? మరి పంపించేయండి మీ సమాధానాలు 0866 248 8812. ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు అని ఎవరిని అంటారు? మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు అని ఎవరిని అంటారు? దీనికి అందరూ సమాధానాలు పంపించేశారు. ముందుగా పంపించారు గాంధీ మార్కెట్ ఇంకోల నుంచి హుస్సేన్ దాదా అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్ కరీముల్లా, తయూబ్, వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. అలాగే విశాల నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నంద్యాల నుంచి రామచంద్ర సువర్ణ రైట్ ఆన్సర్ అండి. త్రిలోకు సహస్ర సాత్విక నంద్యాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ అండి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ అండి. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఇంకా నెల్లూరు నుంచి గణేష్, అలాగే సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఇంకా ఖమ్మం నుంచి రాధ, ఆ తర్వాత నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ శ్రీవైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి, నాగేంద్రప్ప ఉడెవు మొలకల్పూర్ తాలూకా కర్ణాటక నుంచి, పిసినారిపేట గ్రామం నుంచి వీరమ్మ లత మహేశ్వరి, ఇంకా బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ వేటపాలెం నుంచి, వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం, వీరు తాడేపల్లిగూడెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదెన్న రైట్ ఆన్సర్. ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహనా స్నిగ్ధ, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి, రామకృష్ణయ్య గారు నరేంద్ర రెడ్డి, మస్తాన్ బాషా కార్పెంటర్ బుచిరెడ్డిపాలెం నుంచి, ముంతా పెద్దన్న గురుగుంట్ల ముంత నుంచి, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, ఇంకా సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గో

గోపీనాథ్, బండారు శంకరయ్య వీరంతా సూర్యపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపారండి. అందరూ రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. రమేష్ దొంతి ఇంకా గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి వీరు రైట్ ఆన్సర్. వీరు బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి వీరంతా రైట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా రైట్ ఆన్సర్. నందకిషోర్ రెడ్డి, భారతి, ఓబుల్ రెడ్డి కడప జిల్లా ఇల్లూరు గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు. కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ అండి. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వలీ, ఫాతిమా రైట్ ఆన్సర్ అండి. ఇంకా విజయ్ శేఖర్, ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. విడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ అండి. రాజేష్ బాబు, సత్య, జోషిత, జనిశ్రీ, పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్రామ్, దుర్గ, బాచుపల్లి హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష వారి కుటుంబ సభ్యులు, ఆళ్లగడ్డ పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, ఎస్ఎంఎస్ సర్దార్ భాయ్, జాకీర్ భాయ్, మొహమ్మద్ రఫీ భాయ్, ఇస్మాయిల్ భాయ్, కాదర్ భాషా భాయ్, వీరు మంగళంపూరి ప్రకాష్, వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. రఘువీర్ సింగ్, సుగుణాభాయి ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్నెపాలెం నుంచి రైట్ ఆన్సర్ అండి. వీర కనకారావు వీరభద్రపురం నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ అండి. అశోక్, రమ్య, దినకర్, దేవాన్షు, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్ అండి. వినయ్, శ్రీదేవి, శైలజ, సృజన, స్వరూప కడప నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత రైట్ ఆన్సర్ అండి. రేడియోలో ప్రసారం ఈరోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు రేడియో ప్రసారం.

వివరాలు రావండి. మీరు యాప్లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇంకా డిటిహెచ్ ఛానల్లో వినాలండి. శుక్రవారం, ప్రతి శుక్రవారం 3 గంటల నుంచి 5 గంటల వరకు. ఇంకా ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళపూరి ప్రకాష్, ఖాదర్ భాషా భాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శ్రీవత్స హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపూర్ సాయినగర్ నుంచి హరినాథ్ బాబు రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. సత్యనారాయణ, గంగాధర్, రాజేశ్వరి ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తాళ్ళూరి శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి ఎలమంచిల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకొక ప్రశ్న అడుగుతానండి. ఇంకా నందకిషోర్ రెడ్డి, భారతి, ఓబుల్రెడ్డి కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండి. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. దీనికి సరైన సమాధానం ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు అని సుశ్రుతుడిని అంటారు. వీరు ఆయుర్వేదానికి చెందిన శస్త్రచికిత్సకుడు. ప్రపంచంలోని ఇతర దేశాలేవి కళ్ళు తెరవకముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలను కాపాడిన అపర ధన్వంతరి అని వీరిని అంటారండి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తరువాత ప్రశ్న, ఆకాశం వైపు నేరుగా చూడలేని జంతువు ఏది? ఆకాశం వైపు నేరుగా చూడలేని జంతువు ఏది? మీ సమాధానాలు పంపించేయండి. 0866-248-8812 ప్రశ్న మరొక్కసారి, ఆకాశం వైపు నేరుగా చూడలేని జంతువు ఏది? మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

శ్రుతిలయ సంగమ సుఖజతిలు స్వరపదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రీరి గరిస సనిపని సనిపమ పని పమరి గరిస నిసరి గరి నిసరిమ సరిమ పని సరిమ పమరిమ పని పమ పన్ని సరిస నిసని పని సనిప ధరిప పవరి గరిస నిసరిమ నిసరిమ పరిమ పన్ని రిమ పని సమ పని సమ పని సరిస.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మూడవ క్విజ్ ప్రశ్న, ఆకాశం వైపు నేరుగా చూడలేని జంతువు ఏది? ఇది ప్రశ్న. సమాధానాలు పంపించేశారు అందరూ, వీరి పేర్లను చూసేద్దాం. మరి ముందుగా అయితే పంపించారు వీరు నెల్లూరు నుంచి శ్యామ్, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా గాంధీ మార్కెట్ ఇంకోల నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్, కరీముల్లా, తయూబ్, వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు హర్నాథ్పురం నుంచి రైట్ ఆన్సర్ అండి. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా, అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నెల్లూరు నుంచి గణేష్ రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నాగమణి, ఒంగోలు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ అండి. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండి. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట, భావన, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, వీరంతా తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండి. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎల్బండ విలేజ్ నుంచి వినయ్, వీరమ్మ రైట్ ఆన్సర్ పంపారండి. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదెన్న రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్, సుభాని రైట్ ఆన్సర్ పంపారండి. రాధా ఖమ్మం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఇంకా సుబ్రమణి, పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్. కె రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండి. రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ పంపారు.

ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. వీరా కనకారావు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత రైట్ ఆన్సర్ పంపారు. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీ గారు, రామకృష్ణయ్య గారు మస్తాన్ భాషా కార్పెంటర్ బుచిరెడ్డిపాలెం నుంచి, నరేంద్రరెడ్డి రాంపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెల్ల గోపీనాథ్, బండారు శంకరయ్య వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఆన్సర్ పంపించలేదండి మీరు, పంపించారు, సెంటెన్స్లో కలిపేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, సుయోన, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ అండి. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా లత సుహాస్ హోస్కోట నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. రమేష్ దొంతి ఇంకా గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. చిలుక నారాయణ, అనసూయ, యమున జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష వారి కుటుంబ సభ్యులు, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య, ఎఫ్ఎంఎస్ సర్దార్భాయ్ నెల్లూరు, ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ భాయ్, మొహమ్మద్ రఫీభాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ బాషాభాయ్ వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నందకిషోర్ రెడ్డి భారతి, ఓబుల్ రెడ్డి, యోగానంద్ రెడ్డి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయరామ్, దుర్గా బాచుపల్లి హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపించారు. నాగేంద్రప్ప ఉడేవు మొలకల్పూర్ నుంచి, ఇది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ పంపించారు. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రేణుక గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్. సత్యనారాయణ గంగాధర్ రాజేశ్వరి ప్రశాంత్ పార్థసారథి నగర్ నుంచి, ధర్మవరం వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా వైసీహెచ్ డేవిడ్ దొనగొండ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ పంపారు. త్రిలోక్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మీరు అనుకునేది రైట్ ఆన్సర్ అండి. ఇంకా యువలయ కార్యక్రమానికి సెలవు కాదండి, ఇంకో ప్రశ్న కూడా ఉంది. మరి సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత భూమేష్ కొత్తపల్లి చిత్తూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి శ్రీదేవి, శైలజ, మహేష్, రవి రైట్ ఆన్సర్ అండి. కుంచి రామమూర్తి ఆన్సర్ పంపించలేదండి మీరు, కుంచి రామమూర్తి కుంచువానిపేట నుంచి. తర్వాత తాళ్ళూరు శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి, యలమంచిలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపూర్ నుంచి సాయినగర్ నుంచి హరినాథ్ బాబు ఇంకా రైట్ ఆన్సర్.

ఆన్సర్ పంపించారు వీరు. తర్వాత ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ ఈశ్వర్ రైట్ ఆన్సర్ అండి. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, మంగళపూరి ప్రకాష్, కాదర్ బాషా బాయ్ నెల్లూరు నుంచి వీరంతా రైట్ ఆన్సర్ అండి. విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరి అయిన సమాధానం ఏంటంటే ఆకాశం వైపు నేరుగా చూడలేని జంతువు పంది అండి. పందుల మెడ కండరాలు ఇంకా వెన్నెముక్క నిర్మాణం వాటి తలను పైకి తిప్పడానికి వీలుగా ఉండదట. 45 డిగ్రీల కోణంలో మాత్రమే చూడగలవు. ఇంకా అయితే అవి పక్కకు పడుకుని చూడాలట ఆకాశాన్ని చూడాలంటే. మరి సరి అయిన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తర్వాత క్విజ్ ప్రశ్న. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో మొత్తం ఎన్ని క్రీడలు ఉంటాయి? మీ సమాధానాలు పంపించేసేయండి. 0866 248 8812. మరి ప్రశ్న మరొక్కసారి. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో మొత్తం ఎన్ని క్రీడలు ఉంటాయి? ఇది ప్రశ్న. మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఈ క్విజ్ ప్రశ్నలలో ఈరోజు ఆఖరి ప్రశ్న. ప్రతి నాలుగేళ్లకొకసారి నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో మొత్తం ఎన్ని క్రీడలు ఉంటాయి అని మరి అందరూ సమాధానాలు పంపించారు. చూసేద్దాం. ముందుగా అయితే విశాల నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు, రైట్ ఆన్సర్ పంపారు. నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు, రైట్ ఆన్సర్ పంపారు. వీరు సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నాగమణి ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్ అండి. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, రైట్ ఆన్సర్ పంపారు. విజయ్ శేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాలెం నుంచి, రైట్ ఆన్సర్ పంపారు. రాధా ఖమ్మం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి ఇది. తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, ఇది మీరు రెండు ఆన్సర్స్ పంపించారండి, ఏదో ఒక్కటే క్లియర్గా పంపించండి. తర్వాత చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి మీరు కూడా టూ ఆన్సర్స్ పంపించారండి, ఏదో ఒకటే కదా సరైన సమాధానం, మరి సరైన సమాధానాన్ని పంపించేయండి. నెల్లూరు నుంచి గణేష్, రైట్ ఆన్సర్ పంపారు. నాగేంద్రప్ప

మల్కల్పూర్ నుంచి రైట్. ఇది సారీ సారీ అండి, మీరు పంపింది రాంగ్ ఆన్సర్. విజయ కైలాష్ మారుతినగర్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇది ప్రశ్న ఏంటంటే, మీరు పంపింది మనకి అది ఒలింపిక్ సింబల్ ఉంటుంది కదా, 5 అని, అది పంపించారండి మీరు. ప్రశ్న ఏంటంటే, ఒలింపిక్ క్రీడల్లో మొత్తం ఎన్ని క్రీడలు ఉంటాయి అనేది ప్రశ్న. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రమేష్ దొంతి అనంతపురం నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. నందకిషోర్ రెడ్డి భారతి ఓబుల్ రెడ్డి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ వజ్రప్ కొత్తూరు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ అండి. ధర్మవరం బాలాజీనగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ ఈశ్వర్, మరి మీరు 2 ఆన్సర్స్ పంపించారండి. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి, రామకృష్ణయ్య గారు, నరేంద్ర రెడ్డి, మస్తాన్ బాషా కార్పెంటర్ బుచిరెడ్డి పాలెం నుంచి, గురుగుంట్ల ముంత నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూరేపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపినాథ్ బండారు శంకరయ్య, వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ అండి. దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుత్తి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం నుంచి మీరు 2 ఆన్సర్స్ పంపించారండి. మనకి ఏదో ఒకటే కరెక్ట్ ఆన్సర్ కదా. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. మిడతల రామమూర్తి ఉర్వకొండ నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదెన్న రైట్ ఆన్సర్ అండి. సహస్ర సాత్విక త్రిలోక్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచిరెడ్డి పాలెం నుంచి మస్తాన్ బాషా వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మొహమ్మద్ రఫీ బాయ్, వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. కందేరి గోపీనాథ్ సుధారాణి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. రాంబాబు సుశీల రాజా నర్సాపురం నుంచి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి.
అన్నీ ఉండవండి, అన్ని క్రీడలు

ఉండవు అందులో. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ పంపించారు. రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ ఈశ్వర్ రైట్ ఆన్సర్ పంపించారు. భూమేష్ ధనలక్ష్మి, పురుషోత్తం, వీరు చిత్తూరు నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. సత్యనారాయణ, గంగాధర్ రాజేశ్వరి, పార్థసారథి నగర్ ధర్మవరం నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. సుమతి, ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, సారీ అండి ఇది కూడా రాంగ్ ఆన్సర్ మీరు పంపింది. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే, ప్రతి 4 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో మొత్తం 32 క్రీడలు

సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. సారీ అండి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ మీరు పంపింది. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే, ప్రతి 4 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో మొత్తం 32 క్రీడలు ఉంటాయి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి క్విజ్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఈనాటి యువలయ కార్యక్రమం ఒక సినీ గీతంతో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

అని అనంతపురం కేంద్రం శ్రోతలు 101.7 మెగాహెచ్పై ఈనాటి ప్రసార వివరాలు ప్రసార కార్యక్రమాలు వింటారు. ముందుగా

ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట యుద్ధభూమి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట వింటారు.

0: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టి బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టి జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: ఈ ఉత్తరం సింగనమల నుండి కోరుతున్న శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట ఇది కథ కాదు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు, అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట కొడుకు కోడలు. ఈ చిత్రం నుంచి పాట వింటారు.

0: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: పి సుశీల పడిన పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం ఎస్పి కోదండపానే, చిత్రం మంచి కుటుంబం. ఈ చిత్రంలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ధర్మవరం కేతిరెడ్డి కాలనీ నుండి ఎం నరేష్ బాబు, కోమలాదేవి, కుసుమామృత, దీపక్ వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాత్.
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది, ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది, అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
3: శ్రోతలు, లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం అనంతపురం జిల్లా తాడిచెర్ల గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఉదయ్ శంకర్, వెంకటేషు, వెంకటలక్ష్మి, వెంకటరాముడు, పూజారప్ప, నాగరాజు వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట మదన కామరాజు. ఈ చిత్రం కోసం పివి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట వింటారు.

0: దోచి పోదువు.
1: ఈ ఉదరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి కోరుతున్న శ్రోతలు వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నర్సింగ్, వసుంధర, లావణ్య, గీతిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట కోడెనాగు. ఈ చిత్రం నుంచి పాట వింటారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. యువవాణి.

0: యువవాణి ఈనాటి యువజనుల కార్యక్రమంలో దూర విద్య ద్వారా విద్యా అవకాశాలు రీజనల్ డైరెక్టర్ డాక్టర్ బి రాజగోపాల్ గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ బి రాజగోపాల్ గారు
2: నమస్కారం అండి.
1: మీరు ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సంబంధించి రీజనల్ డైరెక్టర్గా ఉంటున్నారు కదండి.
2: అవునండి.
1: ఈరోజు మా యువవాణి శ్రోతలకు ప్రత్యేకంగా దూర విద్య అంటే ఏంటి, ఎలాంటి వారు మరి దూర విద్య ద్వారా డిగ్రీలను పొందవచ్చు, అలానే వీటి ద్వారా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అన్న విషయాల గురించి తెలియజేయండి. ముందుగా అంటే దూర విద్య అనగానే ఒక రకమైనటువంటి అపోహ ఉంది, ఏంటంటే నియత విద్య ద్వారా పొందినటువంటి సర్టిఫికెట్తో సమానం కాదు అన్నది, దీని గురించి కాస్త వివరణ ఇస్తారా?
2: తప్పనిసరిగా అండి హరిగారు. దూర విద్య అన్నది మామూలుగా రెగ్యులర్ కాలేజెస్కి వెళ్ళి రోజు పాఠాలు విని చదువుకొని పరీక్షలు రాసి డిగ్రీలు సంపాదించుకునేది ఈ కన్వెన్షనల్ సిస్టమ్ అంటారు. రెండోదేమో అంటే అందరూ కూడా కాలేజెస్కి వెళ్ళి చదువుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. కొంతమంది అంటే యంగేజ్లోనే చదువు ఆపేసి పెళ్ళిళ్ళు అయిన కారణంగానో లేకపోతే ఉద్యోగం రావు కారణంగా లేదో ట్రాన్స్ఫర్స్ వచ్చి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవటం వల్ల లేదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనో ఏ కారణం చేతనోనో విద్యను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్లకు కొంతకాలం తర్వాత అన్ని సౌకర్యాలు కుదిరినప్పుడు చదువుకోవాలి అని అనిపించినప్పుడు వయస్సు ఒక కారణం కావచ్చు కాక, కాలేజీకి వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం లేకపోవచ్చు కాక, వీళ్ళందరికీ కూడాను వాళ్ళు ఎక్కడుంటే ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలోనే ఉండి చదువుకునేటువంటి అవకాశాన్ని దూర విద్య అంటే ఎంత దూరంలో ఉన్నా కూడాను దూరం నుంచి కూడాను చదువుకునేటువంటి అవకాశం ఇవ్వటం ద్వారా దీన్ని దూర విద్య అన్నారు. అంటే దగ్గర విద్యలో ఏంటంటే టీచరు స్టూడెంట్ ఒకే చోట ఉంటారు, ఇక్కడ టీచరు స్టూడెంట్ దూర దూరంగా ఉంటారు. టీచర్ ఒక చోటు ఉంటాడు, స్టూడెంట్ ఒక చోటు, అయినా చదువుకునే దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకునేటువంటి అవకాశాలు కల్పించేటువంటి ఈ విద్యనే దూర విద్య అని చెప్పేసి అని అన్నారు.
1: అంటే మీరు మిస్డ్ ఆపర్చునిటీస్ అని అంటుంటారు. అంటే చదవాల్సిన వయసులో ఒకవేళ ఏదో ఒక మీరు అన్నట్టుగా జీవితంలో ఒత్తిడి వల్లనో ఇతరత్ర మరి ఆర్థిక పరిస్థితి వల్ల వదిలేసినటువంటి వారు తిరిగి అంటే చదవాలని కోరుకున్నట్టయితే ఈ దూర విద్య అవకాశాన్ని కల్పిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు.
2: అవును అవునండి, తప్పనిసరిగా. అదే కూడా కాకుండాను ఇప్పుడు అంటే పదో తరగతి చదువుతారు, ఏదో చిన్న ఉద్యోగంలో జాయిన్ అయిపోతారు, తర్వాత అరే డిగ్రీ చదువుకోవాలి, పీజీ చేయాలి, నేను కూడా మంచి స్థితికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇంకే అవకాశం ఉండదు ఈ దూర విద్య ద్వారానే. ఎందుకంటే రెగ్యులర్గా క్లాసులకు పోవాల్సినటువంటి అవసరం లేకుండా పుస్తకాలు తీసుకొని చదువుకునేసి ఆదివారాల్లో కౌన్సిలింగ్ క్లాసెస్ ఉన్నప్పుడు అటెండ్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ వీటిని క్లియర్ చేసుకుంటూ అంటే ఏమాత్రం క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి ఉద్యోగ ప్రమోషన్ అవకాశాలు కావచ్చు, కొత్త ఉద్యోగాలు కావచ్చు, వేరే ఉద్యోగాలు కావచ్చు, వాటన్నిటికీ వెళ్ళటానికి ఇది ఒక బూన్ లాగా ఈ దూర విద్య అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి అంటున్నామండి.
1: సరే అండి, ఇప్పుడు దూర విద్య విషయానికి తీసుకున్నప్పుడు గతంలో అంటే ఈ కరస్పాండెన్స్ కోర్స్ అనేవాళ్ళు,
2: అవునండి,
1: అంటే రాత మూలకంగా మరి విద్యార్థులు ఎవరైతే చేరారో వారికి కావాల్సినటువంటి విద్యాభిషేక పుస్తకాలను సరఫరా చేసి తిరిగి వారి నుంచి అంటే సమాధానాలు పొంది పరీక్షకు హాజరయ్యి మరి డిగ్రీ పొందేవారు.
2: అవునండి.
1: ఆ రకంగా చూసుకున్నప్పుడు నూతన అధునాతన ఈ సమాచార వ్యవస్థ మనకు వచ్చింది.
2: అవును.
1: ఈ సందర్భంగా ప్రస్తుతం

0: దూర విద్య లో ఎలాంటి మార్పులు వచ్చాయనంటారు?
1: మంచి ప్రశ్న అండి. ఒకప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటే గురువే అన్నిటికీ కారణం, గురువు ద్వారానే విద్య అందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మన పూర్వీకుల నుంచి కూడా ఉన్నటువంటి నానుడు ఉంది. అయితే ఇప్పుడు గురువు అన్నది ఒక ఫెసిలిటేటర్గా మారిపోయారు. అంటే గురువే కాకుండా టీవీ ద్వారా కావచ్చు, రేడియో ద్వారా కావచ్చు, ఆడియో క్యాసెట్స్ కావచ్చు, వీడియో క్యాసెట్స్ ద్వారా కావచ్చు, ఐటీ ఇంత డెవలప్ అయినటువంటి ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ ద్వారా కావచ్చు, డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడాను విద్యను పొందేటువంటి అవకాశం ఈ రోజుల్లో దొరుకుతుంది. అంటే గురువు యొక్క రోలు, గురువు ఒక్కరే చదువు చెప్పగలుగుతారనే స్టేజ్, గురువు ఒక ఫెసిలిటేటర్గా అంటే వివిధ రకాలైనటువంటి సాధనాల్లో గురువు కూడా ఒక సాధనంగా, ఒక లిమిటెడ్ అంటే లిమిటెడ్ అని అనటానికి కూడా లేదు ఒక అంశంగా తయారయ్యారండి.
0: ఇతరత్ర వనరులు కూడా వచ్చాయి విద్య గడపడానికి.
1: అవును, ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే రెవల్యూషన్ అనేది వచ్చిందో, ఎక్కడ కూర్చొని ఇప్పుడు మనము అమెరికాలో టీచర్ అక్కడ కూర్చొని పాఠాలు చెబుతుంటే ఇక్కడ మనం టీవీలో చూసేటువంటి అవకాశం, ఇంటర్నెట్ ద్వారా చూసేటువంటి అవకాశం ఎంతో బాగుందన్నమాట.
0: సరే అండి, సర్వసాధారణంగా నియత విద్యలో మౌఖిక విద్య అంటే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ లేకపోతే గ్రూప్ కమ్యూనికేషన్గా మరి విద్యా లక్ష్యాలను సాధించడం జరుగుతుంది.
1: అవును.
0: మరి దూర విద్య విషయానికి వచ్చినప్పుడు మరి ఎలా ఉంటాయి అంటారు?
1: అంటే ఇప్పుడు మనం ఒకప్పుడు వేదాలన్నీ కూడాను మౌఖికంగానే వ్యక్తుల నుంచి వ్యక్తులకు మారుతూ వచ్చింది, అలాగే అప్పుడు పుస్తకాలు రాసేదానికి అవకాశాలు లేకపోవడంతో వ్యక్తి నుంచి నేర్చుకొని మరొక వ్యక్తి ఇంకొకరికి నేర్పిస్తూ పోతూ వచ్చారు. ఇప్పుడేమో స్ట్రక్చర్డ్గా పుస్తకాలన్నీ తయారు చేసేసి, ఆడియో క్యాసెట్స్ కావచ్చు, వీడియో క్యాసెట్స్ కావచ్చు, ఇవన్నీ తయారు చేసి ఒక స్ట్రక్చర్డ్ సిస్టమేటిక్గా, వాళ్ళు ఎంత దూరంగా ఉన్న ఇప్పుడు ఆడియో క్యాసెట్ తయారు చేస్తారు, విద్యార్థి ఎక్కడ నుండి అక్కడ పోస్టులు పంపిస్తే తను రేడియోలో వేసుకునేసి ట్రాన్సిస్టర్లో వేసుకుని వినే అవకాశం ఉంది. అలాగే ఒక వీడియో లెసన్ డెవలప్ చేసి దాన్ని టీవీ ద్వారా అందించామనుకోండి, ఎక్కడున్నా అక్కడ భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్న వాళ్ళందరూ కూడా టీవీ ముందర కూర్చొని వినేటువంటి అవకాశం, ఈ యొక్క దూర విద్య ద్వారా ఈ అవకాశం ఎంతో ప్రాచుర్యం పొందుతుందని చెప్పచ్చండి.
0: సరే అండి, అంటే ఒక రకంగా చెప్పాలంటే విద్యను అందించేటువంటి రిసోర్స్ పర్సన్ దూరంగా ఉంటూ తద్వారా మరి విద్యను ఆర్జించాలన్నటువంటి విద్యార్థులకు విద్య గడపడం అవకాశం కల్పించడం.
1: అంటే ఇప్పుడు మునుపు ఏంటంటే కన్వెన్షనల్ సిస్టమ్, మామూలుగా రెగ్యులర్ కాలేజెస్లో ఏంటంటే గురువు స్కూల్కి కాలేజీకి రావాలి, విద్యార్థి కూడా కాలేజీకి రావాలి. అంటే వాళ్ళకు ఒక స్ట్రక్చర్డ్ బిల్డింగ్లోనో ఒక టైంలోనూ వాళ్ళు వచ్చే, అవును, వేదిక అన్నది ఫిక్స్ చేస్తుంటారు. దూర విద్య దగ్గరకు వచ్చేటప్పుడు అలాంటి ఆ లిమిటేషన్ ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చదువుకోవచ్చు, ఏ విధంగా చదువుకోవాలన్నా చదువుకోవచ్చు. వాళ్ళకి ఇచ్చేటువంటి పుస్తకాలు కూడాను సెల్ఫ్ ఇన్స్ట్రక్షనల్ కోర్సు మెటీరియల్ అంటారు. అంటే వాళ్ళంతటా వాళ్ళు పుస్తకాలు ఓపెన్ చేసి అర్థం చేసుకునే విధంగా తయారు చేసి, అంటే గురువు లేకపోయినా కూడాను వాళ్ళంతటా బుక్ చదువుకొని ఎలాంటి డౌట్స్ వస్తాయి ఆ డౌట్స్ని క్లియర్ చేసే విధంగా సెల్ఫ్ ఇన్స్ట్రక్షనల్ కోర్సు మెటీరియల్ అనే పదం కూడా వాడుతుంటారు. మామూలుగా మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాలకు ఈ పుస్తకాలకు చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క చోట కూడా ఒక రెండు పేజీలు చదివిన తర్వాత ఆ విద్యార్థి చదువుతున్నది అర్థం చేసుకుంటున్నాడా లేదని చెప్పేసి చెక్ యువర్ ప్రోగ్రెస్ అని చెప్పేసి, అంటే ఆ యొక్క ఎప్పుడైతే చెక్ యువర్ ప్రోగ్రెస్ అన్నారో అక్కడ కొన్ని ప్రశ్నలు ఇస్తారు. రెండు పేజీల్లో చదివినట్టు ఇన్ఫర్మేషన్కి ఆ ప్రశ్నలకు వాళ్ళు ఆన్సర్ రాయాలి. రాసిన తర్వాత మళ్ళాగా కంటిన్యూ చేయొచ్చు. మరొక రెండు పేజీలు చదివిన తర్వాత ఏ చెక్ యువర్ ప్రోగ్రెస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి అక్కడ ఆన్సర్ ఇచ్చి ఉంటారు. విద్యార్థి రాసినటువంటి ఆన్సరు అక్కడ ప్రాబబుల్ ఆన్సర్స్ను కంపేర్ చేసుకుని ఆ విద్యార్థి కరెక్ట్గా రాశాడా లేదా అనేటువంటి క్రాస్ చెక్ చేసుకున్నటువంటి వ్యవస్థ కూడా ఈ సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్ కోర్సు మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి.
0: సరే అండి, మరొకటి అంటే ఎవరైతే మరి దూర విద్య ద్వారా చదవాలనుకున్నారో కనీస ప్రమాణాల్లో మరి
1: మంచి ప్రశ్న అండి.
0: ఉండాల్సి
1: అవును. ఇప్పుడు ఏంటంటే మనం ఒకప్పుడు అనుకునే వాళ్ళము 1వ తరగతి నుంచి 10వ తరగతి చదవాలి, 10 పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో చదవాలి, ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీ చదవాలి అనేసి. అయితే ఎప్పుడైతే మనిషి 25 ఏళ్ళు 30 ఏళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాథమిక విద్య లేకపోయినా కూడాను నేరుగా మాధ్యమిక విద్య, అంటే ప్రాథమిక విద్య లేకపోయినా కూడా చదవటం రాయటం అనేది వచ్చుంటే నేరుగా బీఏలో కానీ బీకామ్లో కానీ అడ్మిషన్ ఇచ్చేటువంటి ఓపెన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ప్రాచుర్యం
0: పొందింది. అంబేద్కర్ ఓపెన్
1: అవునండి. సార్వత్రిక విద్యాలయాలు మామూలుగా మన స్టేట్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని, సెంట్రల్ లెవెల్ అంటే భారతదేశ అంతటికి కలిపి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసి సెంట్రల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇందిరాగాంధీ నేషనల్

0: 1985లో బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం, ప్రతి స్టేట్లోనూ కనీసం ఒక రీజనల్ ఆఫీసు ఎస్టాబ్లిష్ చేసి ఆ రీజనల్ ఆఫీస్ ద్వారా స్టడీ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఈ స్టడీ సెంటర్స్ ద్వారా విద్యార్థులకు కావాల్సినటువంటి విద్యా అవకాశాలు సంపూర్ణంగా అందించేటువంటి ఉద్దేశంతో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. ఈ భారతదేశంలోనే కాకుండా 43 దేశాల్లో కూడాను ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ పార్టర్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా అక్కడ దేశ ప్రజలకు కూడాను విద్యను అందిస్తూ దినదిన అభివృద్ధి చెందుతోందండి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ.
1: రాజగోపాల్ గారు, మరొక విషయం అంటే మనం దూరవిద్య అని చెప్పుకున్నప్పుడు మరి ఏదైతే విషయాన్ని మరి అవగాహన చేసుకోవాలో, మరి నేత విద్యకు వచ్చినప్పుడు ఖచ్చితమైనటువంటి పాఠ్య పుస్తకాలు ఉంటాయి. ఈ పాఠ్య పుస్తకాల రూపకల్పనలో మీరు అన్నారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచి, మీరు అన్నారు ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అని చెప్పారు. ఖచ్చితంగా ఆ పుస్తకాల రచనే వేరుగా ఉంటుంది.
0: అవును,
1: దీని గురించి కాస్త వివరంగా చెప్పండి.
0: అవునండి, ఇప్పుడు నేను టీచర్ని, నేను కామర్స్ టీచర్ను, కామర్స్ ఏరియాలో నేను ఒక పర్టికులర్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే ఏరియాలో నేను ఒక ఎక్స్పర్ట్ లాగా దాంట్లో ఏ ప్రశ్నలు అడిగినా ఎలాంటి డౌట్స్ అడిగినా నేను క్లియర్ చేయగలదు. బట్ ఎంటైర్ కామర్స్లో నేను ఎక్స్పర్ట్ని కాదు. సో ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే, ఇప్పుడు టీచర్కు ఎన్నో సబ్జెక్ట్స్ ఇచ్చి టీచ్ చేయమంటుంటారు. అందులో కొన్ని సబ్జెక్ట్స్లో ఆ టీచర్ ఎక్స్పర్ట్, లెక్చరర్ ఎక్స్పర్ట్గా ఉంటాడు, మిగతా సబ్జెక్ట్స్ టీచ్ చేయాలి కాబట్టి కొంత అర్థం చేసుకొని కొంతవరకు జాయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దూర విద్యలో సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్ కోర్స్ మెటీరియల్ తయారు చేసేటప్పుడు ఎవరైతే ఆయా ఫీల్డ్స్లో 20-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి పట్టభద్రులు, ఐ మీన్ దిట్టలుగా తయారైనటువంటి వాళ్లను పెట్టి ఈ యొక్క కోర్స్ మెటీరియల్ను సెల్ఫ్ ఇన్స్ట్రక్షనల్ ఫార్మాట్లో చాలా జాగ్రత్తగా, ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా ఆయనకు ఒక యూనిట్లో 2 యూనిట్లో రాసేటువంటి అవకాశం మటుకు ఇస్తారంటే, భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరినీ కూడాను ఒక దగ్గరికి చేర్చి వారి ద్వారా తయారు చేసినటువంటి కోర్స్ మెటీరియల్ కాబట్టి ఆ లిమిటేషన్స్ అన్నిటిని కూడాను అవాయిడ్ చేసేటువంటి అవకాశం ఈ సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్ కోర్స్ మెటీరియల్ తయారు చేయడంలో ఉంటుందండి.
1: సరే అండి, ఇక్కడే అంటే ఎవరైతే మరి ఈ పాఠ్య పుస్తకాలు రూపకల్పన చేస్తున్నారో వారు నీతి విద్య ద్వారా శిక్షణ పొందినటువంటి వారు.
0: అవును,
1: అలాంటప్పుడు ఈ రూపకల్పనలో అదేమన్నా కాస్త అడ్డంకిగా ఉండేటువంటి అవకాశం ఉంది.
0: అవును, ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారండి. కన్వెన్షనల్ సిస్టమ్ ద్వారా వాళ్ళు చదువుకొని ఉండొచ్చు కాక, అయితే ఇప్పుడు కావాల్సిన, ఈ రోజు కావాల్సినటువంటి విద్యా అవకాశాలు, ఈ రోజు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా తయారు చేయాలి అనేటువంటి ఐడియా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే మేము ముందుగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కన్వెన్షనల్ సిస్టంలో మీరు వర్క్ చేస్తున్న ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని ఆ విధంగా తయారు చేయాలి అన్న విషయాన్ని ముందుగానే ఆ రైటర్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి, ఇప్పుడు ఐటీ సెక్టర్ ఎంతో భూమిలో ఉంది, బాగా అభివృద్ధి చెందుతుంది, కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది, ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి గాడ్ గెట్స్ అన్నీ అందుతున్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకునేసి తయారు చేసేటప్పుడు ఇవన్నీ పాయింట్స్ దృష్టిలో పెట్టుకుని తయారు చేయాలి, రాయాలి అనే విషయాన్ని రైటర్కి తెలియచేయటం జరుగుతుంది. కాబట్టి అవి ఆ విధంగా వాళ్ళు రాశారా లేదన్నది ఎడిటింగ్లో కూడా చెక్ చేయటం జరుగుతుందండి. కాబట్టి ఈరోజుకు కావాల్సినటువంటి టెక్నాలజీని ఈరోజు పనిముట్లను ఉపయోగించి తయారు చేయటం అంటారు చూడండి, అలాగా ఉంటుందండి ఇది.
1: సరే అండి, కోర్స్ డెవలప్మెంట్ అని అంటే మీరు ఒక కోర్సును ప్రవేశపెట్టాలంటే దాని వెనక ఎంతో మరి పరిశీలన, అలానే పరిశోధన కూడా చేసి ప్రవేశపెట్టడం జరుగుతుంది కదండి. వీటిలో ఏ అంశాలు ఉంటాయి వాటి గురించి చెప్తారు, అంటే ముందుగా సర్వే ఏమైనా చేయడం జరుగుతుంది?
0: మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఎందుకంటే సర్వే లేకుండా ఏ ప్రోగ్రామ్ను కూడా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ లాంచ్ చేయదండి. ఇప్పుడు ఫంక్షనల్ ఇంగ్లీష్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. మామూలుగా విద్యార్థులు బీఏ చదువుతారు, బీకామ్ చదువుతారు, బీఎస్సీ చదువుతారు, అయితే వాళ్ళు ఇంగ్లీష్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక విధమైనటువంటి ఫియర్ అన్నమాట, అయ్యో నేను ఇంగ్లీష్లో బాగా మాట్లాడలేకపోతున్నాను, నాకు కొంత డిఫికల్ట్గా ఉంది, నేను ఇంగ్లీష్లో ఎప్పుడు ఫూర్నే, నా ఫ్రెండ్ ఏమో ఇంగ్లీష్లో మాట్లాడుతూ నేను మాట్లాడలేకపోతున్నాను అనేది ఒక సెల్ఫ్ షై అనేది ఫీల్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళ కోసం ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే ఒక నలుగురు కలిసిన చోట ఇంగ్లీష్లో మాట్లాడుకోవటం ఎలాగా, ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ కమ్యూనికేషన్కు ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఒకరు చెప్పేటువంటి విషయం ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఉండే ఉద్దేశంతో ఫంక్షనల్ ఇంగ్లీష్ ఇది ఎంతో సర్వే చేసి ఈ ఫంక్షనల్ ఇంగ్లీష్ అనేటువంటి 6 మంత్స్ ప్రోగ్రామ్ను అంటే తక్కువ కాల వ్యవధిలోనే వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఉండేదానికని ఈ 6 మంత్స్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ను డెవలప్ చేయడం జరిగింది. ఇది చాలా పాపులర్ అయ్యిందండి. అలాగే ఫంక్షనల్ ఇంగ్లీష్ విత్ ఐటీ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాడ్ చేసి మరొక ప్రోగ్రామ్.
1: గతంలో క్రియేటివ్ ఇంగ్లీష్ కోర్స్ అని కూడా ఉండేది.
0: అవునండి, టీచింగ్ ఇంగ్లీష్ అని క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి కూడా

0: డెవలప్ చేయటం జరుగుతూ ఉంటే, అలాగే ప్రతి సెమిస్టర్కు ప్రతి సంవత్సరానికి ఇట్లాంటి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ను డెవలప్ చేయటం విద్యార్థులకు అందించే దిశలు ఇందిరాగాంధీ నడుస్తూ ఉంటుందండి.
1: సరే అండి, ప్రత్యేకించి ఈ దూర విద్య అంటే ప్రస్తుతం వృత్తిలో ఉన్న వారికి వారి నైపుణ్యానికి పెంచుకోవాల్సినటువంటి కోర్సులను కూడా రూపకల్పన చేస్తున్నారా?
0: అవునండి, అది తప్పనిసరిగా ఎప్పుడు కూడాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రతి అకాడమిక్ ఇయర్లో కనీసం 5-6 అకాడమిక్ ప్రోగ్రామ్స్ కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నీడ్ సర్వే అంత చేసిన తర్వాతనే ఈ అకాడమిక్ ప్రోగ్రామ్స్ బయట వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకప్పుడు సర్టిఫికేట్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఐసి అని ఉండేది, సర్టిఫికేట్ ఇన్ కంప్యూటింగ్ అనే ప్రోగ్రామ్ ఉండేది. తర్వాత నీడ్ బేస్ను బట్టి దాని ప్లేస్లో సర్టిఫికేట్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ప్రోగ్రామ్ను తేవటం జరిగింది. అట్లా సమయానుకూలంగా తప్పనిసరిగా రీసెర్చ్ చేయటం, ఏ ప్రోగ్రామ్స్ సొసైటీలో విద్యార్థులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏవి వాళ్ళకు బాగా ఉపయోగపడతాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త ప్రోగ్రామ్స్ను డెవలప్ చేయటం అనేది ఒక వే ఆఫ్ లైఫ్గా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతుందండి.
1: అలాంటి కొన్ని అప్లైడ్ కోర్సెస్ గురించి చెప్పగలరా? ఉదాహరణకు ఈ పోషణ గురించి చెప్పిన.
0: అవునండి, ఇప్పుడు చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఆహారం పోషణ, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, హెచ్ఐవి అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్,
1: ప్రత్యేకించి ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ కింద పనిచేసినటువంటి ఉద్యోగులకి అందరికీ కూడా చక్కటి అవకాశం.
0: వారికి లేడీస్కి అందరికి కూడాను, ఉమెన్ పెళ్ళైనటువంటి వాళ్ళందరూ కూడా ఆహారం పోషణ. మనం అనుకుంటాం జీడిపప్పులోనే మంచి క్యాలరీస్ ఉంటాయి, అదే శనగపప్పు తీసుకుంటే కూడా అందులో కూడా అన్ని క్యాలరీస్ ఉంటాయనే విషయం వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ పిల్లలకు మామూలుగా డే టు డేలో అందుబాటు ఉండేటువంటి తక్కువ రేట్లో ఉన్న వస్తువులు కూడా తీసి పిల్లలకు పెట్టేటువంటి అవకాశం దొరుకుతూ ఉంటుంది. అది ఎప్పుడు వీలవుతుందంటే వాళ్ళు ఆ కోర్సు చేసినప్పుడు ఐటెంలో ఎంత న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అనేది వాళ్ళకి సైంటిఫిక్గా తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఓహో మనం ఇందులో మనము కాస్ట్లీ ఉన్నటువంటి ఐటమ్స్ అనేది కొన్ని పిల్లలకు పెట్టాల్సిన అవసరం లేదు, వీటి ద్వారా కూడా దొరుకుతుంది అనే విషయం తల్లికి తెలిసినప్పుడు తన పిల్లలకి ఇవన్నీ కూడా హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తుంది.
1: ప్రత్యేకించి ఉద్యోగస్తులు వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి వీలు ఉంటుంది.
0: అవును, అదొకటి. వాళ్ళకి ప్రమోషన్స్ కానివ్వండి, డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కానివ్వండి, అంటే సొసైటీ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఇవంతా కూడా చాలా ఉపయోగపడతాయండి.
1: ఇక ప్రత్యేకించి దూర విద్యా విధానానికి వచ్చినప్పుడు స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ అని అంటుంటారు.
0: అవునండి,
1: అది వీటిని అంటే అధ్యయన కేంద్రాల ద్వారా మరి మీ విశ్వవిద్యాలయం అంటే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది.
0: అవునండి, అవునండి.
1: ఈ స్టూడెంట్ సపోర్ట్ సర్వీస్ అన్నప్పుడు అంటే ఇది ఎందుకు వచ్చింది? మౌలికంగా చెప్పాలంటే నియత విద్యలో మరి అధ్యాపకుడు విద్యార్థి ఎదురెదురుగా ఉన్నప్పుడు మరి ఆయన ఏ మేరకు విషయాన్ని అర్థం చేసుకున్నాడు అన్నది బేరీ చేసుకోవడానికి వీలుంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి అలా కాదు, మీరు ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఏదో కొన్ని కోర్స్ మెటీరియల్ సప్లై చేసి ఇక్కడ ఈ స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ గురించి ఈ అధ్యయన కేంద్రాలు ఏం చేస్తాయి, ఆ వివరాలు తెలియజేస్తాయి.
0: మంచి ప్రశ్న అండి. దూర విద్యలో విద్యార్థి ఒక చోటు ఉంటాడు, ఉపాధ్యాయులు మరొక చోటు ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర డిస్టెన్స్ అనేది ఉంటుందో, రీజనల్ ఆఫీస్ ఏం చేస్తుందంటే కోర్స్ మెటీరియల్ డెవలప్ చేసిన తర్వాత విద్యార్థులు ఏ కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకున్నారు ఆ డేటా అంతా సేకరించి ఆ డేటా ప్రకారము స్టడీ సెంటర్స్ను ఓపెన్ చేసి ఉంటుంది. కాబట్టి ఆ స్టడీ సెంటర్స్ కోర్స్ మెటీరియల్ కానివ్వండి, అసైన్మెంట్స్ కానివ్వండి పంపిస్తారు. ఇప్పుడు విద్యార్థి ఒక చోటు ఉన్నారు, స్టడీ సెంటర్ ఒక చోటు ఉంది, రీజనల్ ఆఫీస్ ఒక చోటు ఉంది. సో ఇవన్నిటిని కోఆర్డినేట్ చేయడానికి ఈ స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్ ద్వారా విద్యార్థులకు పుస్తకాలు స్టడీ సెంటర్కి పంపించాం. ఇప్పుడు స్టడీ సెంటర్ నుంచి ఈ పుస్తకాలు విద్యార్థికి చేరాయా లేదా, విద్యార్థికి చేరిన తర్వాత విద్యార్థి ఆ పుస్తకాలు చదువుతూ ఉన్నాడా లేదా, చదువుతుంటే తనకు ఏమైనా డౌట్స్ వస్తే, జెన్యున్ డౌట్స్ వస్తే ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి స్టడీ సెంటర్ ఏ విధంగా సహకరిస్తూ ఉంటుంది, పోనీ అసలు బుక్స్ను పుస్తకాలను ఓపెన్ చేశాడా లేదా విద్యార్థి, చదువుతున్నాడా లేదా అని చెక్ చేసుకునే దానికోసం అని చెప్పేసి అసైన్మెంట్స్ పెట్టుంటామండి. బుక్స్తో పాటు ఎప్పుడైతే అసైన్మెంట్స్ పోతాయో ఆ బుక్స్ చదివి తప్పనిసరిగా విద్యార్థి అసైన్మెంట్స్ రాసి స్టడీ సెంటర్కి సబ్మిట్ చేయాలి. ఎందుకు అంటే ఆ అసైన్మెంట్స్ సబ్మిట్ చేసిన అతనికి 30% మార్క్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే 100 మార్కులకు ఎగ్జామినేషన్ అయితే 30 మార్క్స్ వచ్చి అసైన్మెంట్స్ రాసి సబ్మిట్ చేసినందుకే వస్తాయి, మిగతా 70 మార్క్స్ కోసం టర్మ్ అండ్ ఎగ్జామినేషన్ రాయటం జరుగుతుంది. ఇందులో ఇక్కడ స్టడీ సెంటర్ యొక్క రోల్ చాలా ప్రాముఖ్యాన్ని పొందుతుందండి. స్టడీ సెంటర్ కోఆర్డినేటర్స్, స్టడీ సెంటర్ సపోర్టింగ్ స్టాఫ్, విద్యార్థులు స్టడీ సెంటర్కి వచ్చేటువంటి విద్యార్థులకని వాళ్ళకి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయటం స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ అన్ని వాళ్ళకి ఎక్స్టెండ్ చేసి, కొంతమందికి పుస్తకాలు తీసుకుంటారు చదవకుండా పక్కన పడేసేస్తుంటారు, అలాంటి విద్యార్థులను కొంత మోటివేట్ చేసి, లేదు ఈ 6 మంత్స్లో మీరు చదువుకోవాలి, టైంలో కంప్లీట్ చేసి ఎగ్జామినేషన్ రాస్తే మీకు డిగ్రీ వస్తుంది, సర్టిఫికేట్ ప్రోగ్రామ్ వస్తుంది, మోటివేషను ఈ లెర్నర్ సపోర్ట్ స్టడీ సెంటర్ స్టడీ

0: సెంటర్స్ ద్వారా చాలా మేలు జరుగుతూ ఉంటుందండి.
1: సరే అండి, మరొకటి అంటే సామాజిక శాస్త్రాలు మరి విజ్ఞాన శాస్త్రాలు రెండు విభాగాలుగా ఉన్నాయి కదా.
0: అవును.
1: విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడానికి వచ్చినప్పుడు మరి ప్రయోగాల రీత్యా మరి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఈ విషయంగా, మరి స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ ఎలా ఉన్నాయండి?
0: అవునండి, ఇప్పుడు సోషల్ సైన్సెస్ ఒకటి, సైన్సెస్ సైన్సెస్ దగ్గరకు బిఎస్సి ఎంఎస్సి ఇలాంటి ప్రోగ్రామ్స్లో ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ ప్రాక్టికల్స్ కోసం ఏం చేస్తాం, ముందుగానే స్టడీ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఆ కాలేజీలో ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి, కావలసిన విద్యార్థులు ప్రాక్టికల్ చేయడానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ అక్కడ ఉన్నాయా లేదా అని చూసి తర్వాతనే అక్కడ స్టడీ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సపోజ్ బీఎస్సీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత అదే కాలేజీలో ప్రాక్టికల్ ల్యాబ్స్ చాలా బాగుంటాయి కాబట్టి ఇగ్నోలో చేరినటువంటి బీఎస్సీ విద్యార్థులు కూడా అక్కడే ప్రాక్టికల్స్ చేయడం జరుగుతుందండి. దానికోసం ప్రత్యేకంగా నిధి కేటాయించడం జరుగుతుంది, వాళ్లకు ప్రాక్టికల్స్కి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా ఇగ్నో భరించడం జరుగుతుంది. కాబట్టి క్వాలిటీ వైజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రాక్టికల్స్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ సిస్టమేటిక్గా రెగ్యులర్ కన్వెన్షనల్ యూనివర్సిటీస్లో ఎన్ని గంటలు అయితే ప్రాక్టికల్స్ కండక్ట్ చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా దూర విద్య ద్వారా కూడా ప్రాక్టికల్స్ కండక్ట్ చేసి ప్రాక్టికల్స్ ప్రాపర్గా అర్థం చేసుకున్నారా లేదన్న దానికి కూడా ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పెట్టి అవన్నీ కూడాను స్టూడెంట్ యొక్క క్యాలిబర్ ఎప్పటికప్పుడు చెక్ చేయడం జరుగుతూ ఉంటుందండి.
1: సరే అండి, ఒక రకంగా చెప్పాలంటే దూర విద్య ఇండస్ట్రియలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని కూడా చెప్తుంటారు.
0: అవును అవును.
1: అంటే పెద్ద పెట్టున ఒకేసారి ఎంతో మందికి విద్య గడపడానికి వీలు ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు అంటే మరి ఈ ఫీజు విషయానికి వచ్చినప్పుడు ఎలా ఉందని అంటారు, అంటే సామాన్యులకు అందుబాటులో ఉందని అంటారు.
0: అవునండి, ఇప్పుడు కన్వెన్షనల్ యూనివర్సిటీ అన్నది మంచి సౌకర్యమైనటువంటి విద్య అయితే కన్వెన్షనల్ యూనివర్సిటీలో అందరూ చదువుకునే దానికి కావలసినటువంటి సౌకర్యాలు వసతులు ఉండవు. అంటే ఇప్పుడు ఒక క్లాస్ అంటే 50 మంది పిల్లలకు ఒక టీచర్ పాఠం చెప్పాలంటేనే గొంతు అరుచుకొని చెప్పాల్సి వస్తుంది. అయితే అదే ఒక 500 మంది చేరారనుకోండి అదే ప్రోగ్రాంలో ఒక టీచర్తో పని కాదు. ఈ దూర విద్య ద్వారా ఏం చేస్తాం, వీళ్ళందరికీ 500 మంది కావచ్చు, 1000 మంది చదువుకోవాలనుకున్నా, 10,000 మంది చదువుకోవాలన్నా కూడాను ఇగ్నో కోర్స్ మెటీరియల్ అందించి ఇంటి దగ్గర వాళ్ళు చదువుకొని ఆదివారాల్లో కౌన్సిలింగ్ క్లాసెస్ అరేంజ్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అంతా క్లియర్ చేయటం, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలో ముందుగానే అంచనా వేసి ఆ ప్రకారం వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సపోర్ట్ సర్వీసెస్ అందించడం, అసైన్మెంట్స్ రాసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులు అధిగమించేదానికి ఏం చేయాలి, ఇదంతా కూడా ముందుగానే ప్లాన్ చేసి సిస్టమేటిక్గా చేస్తూ అయితే చదువుకునే విద్యార్థులు చాలామంది ఉంటారు, వాళ్ళకు కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇది భారత ప్రభుత్వం ద్వారా నడుపుతున్నటువంటి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఫీజులు చాలా తక్కువ ఉంటాయి, రెగ్యులర్ కాలేజెస్లో ఉన్న ఫీజెస్ కంటే చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎఫోర్డబుల్ స్టేజ్ ఉన్న విధంగానే ఉంటాయి. ప్లస్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫెసిలిటీ కూడా ఇస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా బీఏ బీకామ్ బీఎస్సీ బీసీఏ బీఎస్డబ్ల్యూ బీటీఎస్ బ్యాచులర్ ఆఫ్ టూరిజం స్టడీసు బ్యాచులర్ ఆఫ్ సోషల్ వర్కు బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్సు బీఏ బీకామ్ బీఎస్సీ ఈ అకాడమిక్ ప్రోగ్రామ్స్కు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తోంది. కేవలం అంటే వాళ్ళు చదువుకోవాలనేటువంటి ఇచ్చ ఉన్న వాళ్ళందరూ కూడాను ఫ్రీగా ఇగ్నోలో రిజిస్టర్ చేసి కోర్సు మెటీరియల్ కలెక్ట్ చేసుకొని నిరభ్యంతరంగా చదువుకొని పరీక్షలు రాసి పాస్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగాలకు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలకు హ్యాపీగా వెళ్ళేటువంటి అవకాశం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తోందండి.
1: సరే అండి, ఇక స్టూడెంట్ సపోర్ట్ సర్వీస్కి వచ్చినప్పుడు మరి ఏ మేరకు ఉన్నాయి అందుబాటులో?
0: మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఆ స్టడీ సెంటర్స్ ద్వారా ఈ స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ను ఎక్స్టెండ్ చేస్తూ ఉంటుంది. ప్రతి జిల్లాలో కనీసం ఒక స్టడీ సెంటర్, ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ స్టడీ సెంటర్ అక్కడ ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ని బట్టి అక్కడ ఉన్నటువంటి నీడ్ బట్టి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మన అనంతపురం జిల్లాలో ఇక్కడ అనంతపూర్లో ఇగ్నో స్టడీ సెంటర్ 1989 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి ప్రజెంట్లీ డాక్టర్ మురళీమోహన్ రెడ్డి గారు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. వారు చాలా పట్టుదలగా విద్యార్థులకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అర్థం చేసుకొని వాళ్ళకి సహాయం చేయటం, వీలైతే అసైన్మెంట్స్ రాసేటప్పుడు కూడా ఏ విధంగా డిఫికల్టీస్ వాటిని అంతా కూడాను దూరం చేస్తూ విద్యార్థులు బాగా మోటివేట్ చేస్తున్నారని మురళీమోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారితో కూడా మీరు మాట్లాడచ్చు అండి.
1: సరే అండి, ఇంకొక విషయం అండి, మరి ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం వివిధ రకాలైనటువంటి కోర్సులను మరి ఆఫర్ చేస్తుందని చెప్పారు కదా.
0: అవును.
1: అయితే

0: అకాడమిక్ ఇయర్ అన్నటువంటి సూత్రం ఆధారంగానే మరి కోర్సులను ప్రవేశపెట్టడం జరిగింది?
1: మంచి ప్రశ్న అండి. ఒకటేమో మనకు మామూలు రెగ్యులర్ కాలేజెస్లో ఇయర్లీ వన్స్ అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటారు, బట్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వచ్చేటప్పటికీ సెమిస్టర్ సిస్టమ్ ఫాలో అవుతుంది. ఒకటేమో అకాడమిక్ సెమిస్టర్ ఒకటి, అంటే జూలైలో అకాడమిక్ క్లాసెస్ మొదలవుతూ అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అదే కాకుండా జనవరిలో కూడా ఇగ్నో అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటుందండి. అంటే జూలై నుంచి మొదలయ్యేటువంటి అకాడమిక్ ఇయర్ ఒకటైతే జనవరి నుంచి మొదలయ్యేటువంటి అకాడమిక్ ఇయర్ మరొకటి అండి.

0: తీసుకుంటూ ఉంటారు. అదే కాకుండా జనవరిలో కూడా ఇగ్నో అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటుందండి. అంటే జూలై నుంచి మొదలయ్యేటువంటి అకాడమిక్ ఇయర్ ఒకటైతే జనవరి నుంచి మొదలయ్యేటువంటి అకాడమిక్ ఇయర్ మరొకటి అండి. ఇప్పుడు ఈ జనవరి అకాడమిక్ ఇయర్కు అడ్మిషన్స్ కూడా నడుస్తున్నాయి. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్, 6 నెలల కాల వ్యవధి ఉండేటువంటి సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్, 1 సంవత్సరం కాల వ్యవధి ఉండేటువంటి డిప్లొమా ప్రోగ్రామ్స్, 3 ఏళ్ల కాల వ్యవధి ఉన్నటువంటి డిగ్రీ ప్రోగ్రామ్స్, 2 ఏళ్ల కాల వ్యవధి ఉన్నటువంటి మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ను అందిస్తోంది. ఇవే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ మరియు ఎంఫిల్ ప్రోగ్రామ్స్, పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తోందండి. వీటన్నిటికి కూడా ఇప్పుడు సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్, డిప్లొమా ప్రోగ్రామ్స్, డిగ్రీ ప్రోగ్రామ్స్, పీజీ ప్రోగ్రామ్స్కి ఇప్పుడు అడ్మిషన్స్ మొదలయ్యాయి. జనవరి 16, 2017 వరకు లేట్ ఫీ లేకుండా అడ్మిషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ అడ్మిషన్ ఫామ్స్ అన్నీ కూడాను మన ఎస్ఎస్బిఎన్ నేషనల్ డిగ్రీ కాలేజ్ అనంతపూర్లో శ్రీ సాయిబాబా నేషనల్ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ ఫామ్స్ అన్నీ కూడా అక్కడ ఇచ్చున్నామండి. అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ మురళీమోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తి వివరాలు అందించి అడ్మిషన్ ఫామ్ 200 రూపాయలు కాస్ట్ అండి. అది తీసుకొని ఫిలప్ చేసి అక్కడే సబ్మిట్ చేస్తే ఫిలప్ చేయడానికి కూడా కోఆర్డినేటర్స్ సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తూ ఉంటారు. ప్లస్ ఇవే కాకుండా కోర్సు మెటీరియల్ ఉంటే కనుక అడ్మిషన్ తీసుకుంటాను కానీ కోఆర్డినేటర్ ద్వారానే ఆ బుక్స్ కూడా అంది పిల్లలకు విద్యార్థులకు అందించేటువంటి సౌకర్యం కూడా కల్పించున్నామండి.
1: సార్, దూర విద్యకు ప్రధానంగా మరి రేడియోను అలానే మరి టీవీలు మౌలికంగా మరి స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ను అందజేస్తున్నాం. కానీ ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత మరి ఎలాంటి మార్పులు వచ్చాయండి?
0: అవునండి, ఇప్పుడు మేము మామూలుగా ఈ దూర విద్య ద్వారా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా ఇప్పుడైతే దూర ఈ యొక్క ఇంటర్నెట్ ఫెసిలిటీని అవైల్ చేసుకుంటూ ఆన్లైన్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ కూడా మొదలు పెట్టడం, అలాగే మూక్స్ ప్రోగ్రామ్స్ కూడా మొదలు పెట్టడం, ఇవన్నీ కూడాను కాలానుగుణంగా మార్పులు తీసుకొస్తోంది ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ ఆన్లైన్ అడ్మిషన్లు ఏంటంటే వాళ్ళు ఆన్లైన్ ఇప్పుడు ఈవెన్ మాకు
1: ఫీడ్బ్యాక్ చాలా ఫాస్ట్గా
0: అందుతుంది. ఇప్పుడు ఎవరైనా కూడా విద్యార్థులు ignoo.ac.igno.ac.in ఇది ఇగ్నో వెబ్సైట్ అని వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడే ఆన్లైన్ అడ్మిషన్ తీసుకోవాలంటే 2 మినిట్స్లో అడ్మిషన్ ఫామ్ ఫిలప్ చేసే సబ్మిట్ చేయొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే స్టడీ సెంటర్కి రావడం లేదా రీజనల్ ఆఫీస్ పోయి వివరాలంతా కనుక్కొనేసి ఫిలప్ చేసి సబ్మిట్ చేయడానికి కాల వ్యవధి అయ్యేది. ఇప్పుడు ఆన్లైన్ అడ్మిషన్ ఫెసిలిటీ కూడా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ అందిస్తుంది.
1: అలానే రిసోర్స్ పర్సన్స్ నెట్ ద్వారా కూడా మరి
0: కాంటాక్ట్లోకి రావచ్చు. అవునండి, అలాగే రీజనల్ డైరెక్టర్ కావచ్చు, అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్స్ కావచ్చు, కోఆర్డినేటర్స్ వీళ్ళందరినీ కూడా నెట్ ద్వారా తీసుకోవటం కానీ టెలిఫోన్ ద్వారా కాంటాక్ట్కి అయ్యి కావాల్సినటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్నటువంటి అవకాశం ఈ స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ ద్వారా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తుంది. నేను రీజనల్ డైరెక్టర్గా విజయవాడలో రీజనల్ ఆఫీస్ ఉందండి, అక్కడి నుంచి కూడాను విద్యార్థులందరూ కూడాను ఎలాంటి చిన్న డౌట్ అయినా కూడాను ఈమెయిల్ ఫెసిలిటీని ఉపయోగించుకునేసి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ మాకు ఈమెయిల్ పంపిస్తే అదే రోజున కానీ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా వాళ్ళకి రిప్లై ఇవ్వటం, వాళ్ళ డౌట్స్ని అన్నిటినీ కూడాను ఈమెయిల్ ద్వారా క్లియర్ చేస్తున్నామండి. ఈ ఈమెయిల్ ఐడి rcvijayawada@ignoo.ac.in ఇది ఈమెయిల్ ఐడి రీజనల్ సెంటర్ విజయవాడ ఈమెయిల్ ఐడి అండి. దీని ద్వారా కూడాను విద్యార్థులు ఏ డౌట్ ఉన్నా కూడాను
1: సమాచారాన్ని పొందొచ్చు
0: అదే కాకుండా ఇగ్నో ఫోన్ నంబర్స్ 0866-256-5253 ఇది అక్కడ విజయవాడ రీజనల్ ఆఫీస్ ల్యాండ్లైన్ ఫోన్ నంబర్ అండి. 256-5253 మరొక నంబరు 256-5959 ఈ ల్యాండ్లైన్ ఎక్కడి నుంచి అయినా కూడా ల్యాండ్లైన్ యాక్సెస్ బాగుంటుంది కాబట్టి ద్వారా కూడా విద్యార్థులు రీజనల్ ఆఫీస్ కానీ లేదా స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ ఆఫీస్ కానీ ఫోన్ చేసి ఉన్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ వివరాలే కాకుండా ఏ రకమైనటువంటి అనుమానం, ఎందుకంటే ఇప్పుడు డిస్టెన్స్ దూర విద్య ద్వారా చదువుకున్నటువంటి డిగ్రీలకు వాల్యూ తక్కువ అని చెప్పేసి ఒక అపోహ ఉందండి. అలాంటిది ఏమి లేదు, ఇది ఇంకా బాగా స్టాండర్డ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే యూజీసీ రికగ్నైజ్ చేసినటువంటి ఏ డిగ్రీ అయినా అది రెగ్యులర్ యూనివర్సిటీ రెగ్యులర్ కాలేజ్ ద్వారా చదివారా లేకపోతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదివారా అన్నటువంటి తేడా ఎప్పుడు ఉండదు. ఎందుకంటే యూజీసీ 2 డిగ్రీలు రికగ్నైజ్ చేసింది కాబట్టి ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అవును చట్టబద్ధమే, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అయినా ప్రైవేట్ సెక్టర్లో అయినా వాళ్ళు బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయినప్పుడు ఉద్యోగ అవకాశం చాలా బాగుంటాయండి, అది మీకు తెలియపరుస్తామనేసి.
1: రాజగోపాల్ గారు, దూర విద్య గురించి ప్రత్యేకించి ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం

0: అందిస్తున్నటువంటి కోర్సుల గురించి చాలా వివరంగా తెలియజేశారండి. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో దూరవిద్య ద్వారా విద్యా అవకాశాలు రీజనల్ డైరెక్టర్ డాక్టర్ బి రాజగోపాల్ గారితో పరిచయం విన్నారు.

లలిత గీతం వింటున్నారు. సమయం 6:05 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ కోసం వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్దంగా ఉందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు విడుదల చేశారు. పరిపాలనకు సాంకేతికతను అనుసంధానించడంతో

0: పాటు మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. వార్తల వివరాలు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్లో అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని సూచించారు. ఇప్పటికే మన మిత్ర ద్వారా 29 లక్షల మందికి వాట్సాప్ గవర్నెన్స్పై శిక్షణ ఇచ్చామని గుర్తుచేశారు. దాంతో 90% సేవలు వాట్సాప్లో అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ఇయర్ ఎండ్ 100% ఐ వాంట్ డ్రైవ్ ఓన్లీ ఆన్లైన్. దానికి మీరు ఎంత ట్రైన్ చేయగలిగితే టెక్నాలజీ అడాప్షన్ వస్తే ఈజీ అయిపోతుంది. రెండోది, రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీకి ఇది కీ అవుతుంది. అన్ని జిల్లాల్లో 100% నేను డిసెంబర్ అన్నాను, ఇంకా ముందే మీరు చేయడానికి అవకాశం ఉంది. బై దట్ టైమ్ 100% టెక్నాలజీ అడాప్షన్ జరగాలి. వాట్సాప్ లోనే మన మిత్ర ద్వారానే ఆల్ సర్వీసెస్ విల్ ప్రొవైడ్.
0: ఇదిలా ఉండగా పేద మధ్యతరగతి బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్యం, సామాజిక అభివృద్ది విషయాల్లో ప్రత్యేక దృష్టిని పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ కోసం వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్దంగా ఉందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. 2026-27 సంవత్సరానికి రాష్ట విత్తనాభివృద్ది సంస్థ ద్వారా 294 కోట్ల రూపాయల బడ్జెట్తో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు రాయితీపై సరఫరా చేస్తామని మంత్రి వెల్లడించారు. ఖరీఫ్లో అవసరమైన 93,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను 50% రాయితీపై సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సేకరించి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్దం చేసినట్లు చెప్పారు. ఏపీ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు బీటెక్ ద్వితీయ సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేశారు. అర్హత సాధించిన విద్యార్థులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. ఫలితాల కోసం sets.apsche.ap.gov.in/eset లో లేదా వాట్సాప్ మనమిత్ర 9552300009 హాయ్ అని మెసేజ్ పంపి తెలుసుకోవచ్చు. ఈసెట్ ఫలితాల్లో 91.72% ఉత్తీర్ణత సాధించారు. 32,434 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 29,750 మంది అర్హత సాధించారు. ర్యాంక్ కార్డులు సంబంధిత వెబ్సైట్లో లేదా వాట్సాప్ నంబర్ ద్వారా అందుబాటులో ఉంచినట్లుగా అధికారులు వెల్లడించారు. అర్జీలు, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపించవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు సూచించారు. 7వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజున వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫైళ్లను వేగంగా పరిష్కరిస్తే ప్రభుత్వ సేవలు త్వరగా ప్రజలకు అందుతాయన్నారు. పరిపాలనకు సాంకేతికతను అనుసంధానించడంతో పాటు మానవీయ కోణంలో ఆలోచించి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో అర్జీలు స్వీకరిస్తున్నట్టుగానే ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: జిల్లాలో కలెక్టర్స్ చేసే పీజీఆర్ఎస్ ఏదైతే చేస్తున్నారో గ్రీవెన్స్ రిడ్రెసల్ అవి కూడా రికార్డ్ చేశాను, ఆటోమేటిక్ రికార్డింగ్. దెన్ మీకు 20 మందిని కలిచారు, ఆటోమేటిక్ రికార్డ్ వచ్చింది, దానిపైన యాక్షన్ ఫాలో అప్ వస్తుంది. దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకోండి, బోత్ గవర్నమెంట్ అండ్ పొలిటికల్ కెన్ యూ ఇంటిగ్రేట్. గవర్నమెంట్ వర్క్ వచ్చినప్పుడు ఐ కాంట్ మెయింటైన్ దట్ పబ్లిక్ రిలేషన్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. దిస్ ఈస్ అ స్టాండర్డైజ్డ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ కెన్ ఇష్యూ నౌ. యూనిఫామ్ ఫ్రైడే, గ్రీవెన్స్ డే యూ విల్ గో టు ది ఫీల్డ్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ అంశంపై కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోగా ఉద్యోగాలు మినహా ఎస్సీలకు వర్తించే ప్రతి ప్రయోజనాన్ని బుడగ జంగాలకు వర్తింపచేయాలని కలెక్టర్లకు సూచించారు. తక్షణమే ఈ అంశాన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వేసవిలో ఎటువంటి అంతరాయం లేకుండా గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థను కొనసాగించేందుకు

0: పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ సమగ్ర వేసవి కార్యాచరణ ప్రణాళిక 2026ను అమలు చేస్తోందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ రోజు మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 251 మండలాల్లో గుర్తించిన 2106 సున్నిత నివాస ప్రాంతాల కోసం 40,47,00,000 రూపాయల వ్యయంతో ప్రత్యేక కంటింజెన్సీ ప్రణాళిక రూపొందించబడిందని చెప్పారు. ఇందులో కరువు ప్రభావిత 28 మండలాలకు 4,94,00,000 రూపాయలు, మిగిలిన 223 మండలాలకు 35,53,00,000 రూపాయలు కేటాయించడం జరిగిందని ఆయన వివరించారు. భూముల సర్వేలో పారదర్శకత కోసం ఇకపై క్షేత్రస్థాయి పరిశీలన చేపడతామని భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా నోటీసుల జారీ దశలో భూ యజమానులకు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా ఈకేవైసీ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ఆమె భూపరిపాలనకు సంబంధించిన కీలక అంశాలపై ప్రజెంటేషన్ను ఈరోజు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో తప్పులు లేకుండా సర్వే జరగాలనే ఉద్దేశంతో గడువును 223 రోజులకు పెంచినట్లుగా వెల్లడించారు. భూ సమస్యల పరిష్కారంలో సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో 2027 మార్చి నెలాఖరు నాటికి లక్ష్యాల మేరకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ 100% పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని ఆమె తెలిపారు. అత్యాధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీతో రికార్డులకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని జయలక్ష్మి వివరించారు. రాష్ట్రంలో 2027 డిసెంబర్ నాటికి 10,00,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ, ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీలోగా 250,000 ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు జరగాలని కోరారు. డిసెంబర్ నాటికల్లా మరో 238,000 ఇళ్లకు గృహప్రవేశాలు చేయించాలని సూచించారు. ఇళ్లు లేని పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఇబ్బందులు లేని చోట భూసేకరణ లేదా సమీకరణతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో బీసీ కులాల వెనుకబాటుతనం అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో తగిన రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి చెప్పారు. కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్రం అధికారి నారాయణ తెలియజేస్తూ,
1: ద్రోణి లేదా గాలుల అంతరాయము ఇప్పుడు కొమరన్ ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడ అంతర్ కర్ణాటక, రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఫలితంగా ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ కోసం వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. పరిపాలనకు సాంకేతికతను అనుసంధానించడంతో పాటు మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలితగీతం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎన్ నరసింహుడు బృందం వారిచే విరాట పర్వం వీధి నాటకం వింటారు, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:15 ఆకాశవాణి

0: 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రకమైన ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:40 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి సరస్వతి గారి జానపద గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:10 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీవై తిరుపాలయ్య క్లారినెట్ వాద్యం వింటారు. 10:00 ఇంద్రధనసు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. May 9 నుండి ప్రసారమవుతుంది పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపటి మా ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు. గానం అనంత సైనం అయ్యంగారు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ సి పద్మావతమ్మ. 6:30 సేత్యపు శుద్ధులు కార్యక్రమంలో జీవన ఎరువుల ప్రాధాన్యత తెలియజేస్తారు శ్రీ హేమంతరాజు. 7:15 భగవద్గీత పారాయణం, గానం, వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆలోచనం రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు. 8:30 అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ, రచన కేవీఎస్ఎన్ మూర్తి. 8:30 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన శ్రీనివాస సినీ క్రియేషన్స్ వారి అతిథి దేవోభవ చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి ఆకాశం తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:10 ఎఫ్ఎం రెయిన్బో విజయవాడ కేంద్రం నుండి. 2:00 ఆంగ్లంలో వార్తలు. 2:15 హిందీలో వార్తలు వింటారు. 2:30 ఎఫ్ఎం రెయిన్బో విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి.

రేపటి మా సాయం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరని సినిమా పాటలు, 5 గంటల 30 నిమిషాలకు పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు. 2026 సంవత్సరానికి పద్మరాగాలు అందుకున్న పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు మొదటి సంచిక, పద్మ విభూషణ్ శ్రీమతి ఎన్ రాజం ప్రముఖ వయోలిన్ కళాకారిణి.

కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక, అనంతరం వంటింటి సువాసనలు, శీర్షికన అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో మనకు తెలియజేస్తారు శ్రీమతి జే మాధవి, నిర్వహణ హారిక, వేసవిలో ఊరుడునిచ్చే పల్ల సంభాషణ శ్రీమతి వివీరాణి శ్రీమతి జేవి మాధవి, 6 గంటలకు లలితగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7 గంటలకు లలితగీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సోలార్ పంపు సెట్ల వల్ల ఉపయోగాలు, గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్ దక్షిణ కేంద్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ టెక్నీషియన్ శ్రీ సివి కిరణ్ కుమార్ గారి ప్రసంగం, నిర్వహణ శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు వింటారు. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారత ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రకమైన ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:45 వేయి పున్నముల నాటిక రచన డాక్టర్ కె కమలాకర్, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి ఈశ్వర్ ఈ చిత్రం నుంచి పాట వింటారు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి. మన దేశం ముందు

0: సాగాలి. జనగణన 2027 మన జనగణన మన వికాసం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. మే 9వ తేదీ నుండి ప్రసారమవుతుంది పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
3: ఇద్దరు మిత్రులు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: నారీ నారీ నడుమ మురారీ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

0: ఎప్పుడూ ఒకేలా చేసే మీ వంటపై వెగటు పుడుతోందా? రుచిగా వంటలు కుదరడం లేదని వేదన? వద్దంటున్నా మోతాదును మించి ఉప్పు కారం పడుతున్నాయా? అయితే వినండి, కళ్లకు విందుగా, నోటికి పసందుగా, ఊరించే సువాసనలతో మనసును కడుపును నింపే మీ మా కార్యక్రమం వంటింటి సువాసనలు. అమ్మమ్మల చిట్కాలతో, అమ్మ చేతి కమ్మని రుచితో రాబోయే రోజుకి రాణిలా మీరు మారాలంటే తప్పక వినండి వంటింటి సువాసనలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం పినాకిని స్త్రీల కార్యక్రమంలో ప్రతి శనివారం సాయంకాలం 5:30.
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
3: శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి దిల్. ఈ చిత్రం కోసం శ్రీరామ్ చిత్ర పాడిన పాట వింటారు.

0: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
0: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. Brides, Bridal Jewelry Collection. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. మే 9వ తేదీ నుండి ప్రసారమవుతుంది పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
4: మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

0: లలితగీతం వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11 జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని సామాజిక పర్యావరణ పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. వార్తల వివరంగా. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈరోజు దేశ రాజధానిలో మారథాన్ నిర్వహించింది. ఆకాశవాణి భవన్ నుంచి రైల్ భవన్, ఆర్బీఐ బిల్డింగ్ మీదుగా తిరిగి ఆకాశవాణి భవన్కు ఈ మారథాన్ చేరింది. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ ఫినిషర్ మెడల్, అగ్రభాగాన నిలిచిన 3 పురుషులు, 3 మహిళలకు ట్రోఫీలు బహుకరించారు. ప్రసార భారతి CEO గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి

0: డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ జెండా ఊపి మారథాన్ను ప్రారంభించారు. ఇలాంటి మారథాన్ వాకథాన్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆకాశవాణి కేంద్రాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ,
1: इस साल 90 वर्ष पूरे करने के उपलक्ष्य में विभिन्न कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं. हमारे पूरे देश में जितने भी स्टेशंस हैं, जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये उस कड़ी में एक कदम था कि आकाशवाणी से जैसे आपका लगाव पिछले 9 दशकों से बना हुआ है, आने वाले समय में भी वैसे ही बना रहे.
0: ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 232 ఆకాశవాణి కేంద్రాల్లో ఈ నెలంతా ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు.
2: ब्रॉडकास्टर होने के नाते जब इस तरह का कार्यक्रम हम करते हैं तो इसका संदेश दूर दूर तक, सुदूर प्रदेश तक इस पहुंचता है और ये बहुत बड़ा उदाहरण होगा.
3: देशभर में जो हमारे 232 मुख्य केंद्र हैं, उन पर ये आयोजन इस महीने आयोजित होगा और ये उत्सव है. हम देश की सेवा में जो आकाशवाणी का योगदान रहा है, उस योगदान को सेलिब्रेट कर रहे हैं.
0: आकाशवाणी 1936 సంవత్సరంలో ప్రారంభమై అత్యంత విశ్వసనీయ ప్రసార మాధ్యమంగా పేరు పొందింది. డిజిటల్ ఆధిపత్య కాలంలోనూ ఆకాశవాణి ప్రజల హృదయాల్లో తనదైన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లైన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పఠన్లో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట్ర మంత్రి జీతుభాయ్ వాఘాని విలేకరులతో మాట్లాడుతూ, సోమనాథ్ స్వాభిమాన్ పర్వులో భాగంగా భారతదేశ సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని చెప్పారు. తమిళనాడులో టీవీకే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆ పార్టీ సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీల మద్దతు కోరింది. 5 సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. విస్తృత చర్చల అనంతరం టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బేషరతుగా మద్దతిస్తామని చెరో 2 స్థానాలున్న సిపిఐ, సిపిఎం ప్రకటించాయి. ఈ సాయంత్రం లేదా రేపు సమావేశం అనంతరం టీవీకే తన నిర్ణయం ప్రకటించవచ్చునని మా విలేకరి తెలియజేశారు. ఇలా ఉండగా తమ పార్టీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును హుందాగా స్వీకరిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాయనార్ నాగేంద్రన్ తెలిపారు. టీవీకేతో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ కలవదని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@airnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ రక్షణ, సాధికారత, సరిహద్దుల భద్రతతోనే సరిపోదని, సామాజిక, పర్యావరణ, పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత సైన్యంలో తిరంగా మౌంటైన్ రెస్క్యూ దశాబ్దోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, దేశ సాధికారత అంటే దేశ సరిహద్దుల రక్షణ, ప్రజల్లో ధీమ, ఏ ప్రమాదం వాటిల్లిన ప్రతి వ్యక్తి రక్షణ కూడా అని అన్నారు. అట్టడుగు స్థాయిలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దృష్టితో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య బృందాల సమగ్ర శిక్షణను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు నమ్మకమైన ఆరోగ్య సేవలు అందించే అవగాహనను, శిక్షణను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలకు వారు జీవించే ప్రాంతాల్లోనే సులభంగా ఆరోగ్య సేవలు అందించాలన్న ఆశయంతో ఇటీవలి కాలంలో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు ప్రజల భాగస్వామ్యంపైన దృష్టి సారించడం జరిగింది. ఉన్నత స్థాయి వైద్యశాలలపైన భారం తగ్గించి ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన సేవలందించే దిశగా సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడం ఆవశ్యకమని ప్రభుత్వం భావిస్తున్నది.

0: మన వైమానిక రంగం ఇప్పటి వరకు ప్రపంచంలో శీఘ్రగతిన పురోగమిస్తున్న స్థాయి నుంచి ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో భారీ భౌగోళిక కేంద్రంగా వేగంగా మారుతున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఈరోజు ఏర్పాటైన 2వ దశ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. గిఫ్ట్ సిటీ ద్వారా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో గుజరాత్ ప్రపంచానికే గవాక్షంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైమానిక రంగం అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఆయన 2026 సంవత్సరంలోనే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 191 మిలియన్ స్థాయికి పెరిగిందని చెప్పారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆ రాష్ట్రంలో మొదటి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకు దక్కనుంది. ఈరోజు హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో అధికారి పేరు ప్రతిపాదించగా ఆయనను లాంఛనంగా ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో రేపు బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయనుంది. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యువతలో సాంస్కృతిక సమైక్యత భావాన్ని కలిగించడం, ప్రజలకు మధ్య సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా 6వ విడత యువ సంఘం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం కింద వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యువత తమకు నిర్దేశించిన చోట్ల పర్యటించి ప్రజల జీవనం, అభివృద్ధి, సంస్కృతి, వారసత్వం, విద్య, పర్యాటకం, ఆవిష్కరణలు మొదలైన అంశాల్లో ఉత్తమ విధానాలను అధ్యయనం చేస్తుంది. బీహార్లో లిచీ పంటకు సోకిన తెగులు నివారణకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణ చర్యలు చేపట్టారు. ప్రాంతాలను సందర్శించి సమస్య నివారణకు తగు సూచనలు చేసే విధంగా ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 3వ దశ డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. ప్రజలకు, రెవెన్యూ అధికారులకు కూడా సౌకర్యంగా భూ సంబంధమైన సేవలు పారదర్శకంగా సమర్థవంతంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని, సామాజిక, పర్యావరణ, పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకునిగా ఎన్నికయ్యారు. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎన్ నరసింహుడు బృందం వారిచే విరాట పర్వం వీధి నాటకం వింటారు.

విరాటభూపాల, నీవు ధర్మాత్ముడవై దుష్ట నిగ్రహము చేయుట అర్హుణవై నన్ను కీచకును మానభంగముగా వింపుచుండగా వారింపక ఊరకే చూస్తున్నావు ఎంత పాపాత్ముడవయ్యా రాజేంద్ర. ఆ దుష్టాత్ముడైన కీచుకుని దండింప సామర్థ్యము నాకు చాలదు, కావున ఊరకే చూస్తుండవలసే. ఇందుకై నిన్ను నిందింపవలసి

నీతోడ సెలవొందే తద్గృహమునకు పోయిన వాడు తమకించి నాదకు కరంబు బట్టి విడిపించుకొని విరాట సభామండు విరాట సభామంట మార్గమును పట్టించి వాణ్ణి సన్నదించి నా వెంట వెనువెంట వెనుదించుతున్న కొప్పుబట్టి బలాత్కారము

నేడు నన్ను పరాభవించిన కీచుకుని ఉదయింప, నీ విట్టు నిద్రపోవటకు కారణమేమో చెప్పమా భీమసేన. కొమ్మా నిన్ను కప్పు బట్టి వీడువా, తన మహాగ్రకోపమున వాణి చంప.

0: నాసే వలదన్నయుండంగ ఓరకుండ వలసగానే అట్లు కాకుండా వాడి ప్రాణములతో పోరెత్తునా అది అట్లున్న నిమ్ము. వాడు నిన్ను పట్టుటకు కారణమేమో చెప్పవే భామా ద్రౌపది,
1: చెప్పదు ప్రాణాయిక
0: విన్నపి.

ముఖం భూమిల్చి వేడు మాట్లాడేదురు.

కనుగొని నన్ను చారి కనుకో పగిల్చే బందరు రిపు సైన్య భంజనులైన గంధరు లేవరు.

కలమితో కీశకుని వింటికి పోయి కలకంటి ఋషి అయిన కళ్ళు దెమ్మనసు పరిపరి విధములా.

నన్ను గాంచి తమ కించిన రెట్టబట్టి విధలు చుకొని

0: తగిన నన్న శాయతల పాయరైతిరి ఇలను వేముల పల్లె యేసుని కరుణ కలిగి ఉండంగా ఇంత కార్యంబుయగునే.
1: దక్కదా పై దైత దీనుతో దక్కదా.

భీమసేననాయ అభిప్రాయమెల్లాం ఇంపుతోడతవినుము ఇన్ని కష్ట

మీరింతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎన్ నరసింహుడు బృందం వారిచే విరాట పర్వం వీధి నాటకం విన్నారు.

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం వింటారు.
1: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: మరి ఈరోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
2: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015లో బేటీ బచావ్ బేటీ పడావో స్కీమ్ కింద ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్ మ్యాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్గా తరఫున కానీ, అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ని తీసుకుని వచ్చారు.
1: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
2: ఈ స్కీమ్లో గర్ల్ చైల్డ్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు, 21 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మ్యాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ లేదు మేడం.

0: అలాగే సార్, ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
1: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి. అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు. అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
0: అంటే గరిష్టంగా 1.5 లాక్ వరకే చేయాలా సార్? ప్రతి సంవత్సరం. అయితే నెల నెల ఇంత చేయాలి అనే
1: అట్లేం లేదు మ్యామ్. ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు, బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ అంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 లాక్ వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
0: సార్, మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి. ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్?
1: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తారు, మరి ఏప్రిల్లో రివైజ్ చేస్తే మళ్ళీ అది చూడాలి. బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
0: అయితే మారుతున్న వడ్డీ రేట్లతో పాటు ఇది కూడా మారుతుంది.
1: గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1 కి ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 8.5%.
0: అలాగే సార్, 18 ఏళ్ళు దాటిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
1: అది మనం నోటిఫై చేసేదాన్ని బట్టి ఉంటుంది మ్యామ్. ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ పన్ ఆపరేటింగ్. దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటిన ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
0: సార్, మరి ఇది మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
1: అప్ టు 10 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ గార్డియన్ తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే లైక్ రెగ్యులర్ గా SBI అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్ళి రెగ్యులర్ గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో, ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మ్యామ్. దానికోసం స్పెషల్ గా అప్లికేషన్ ఫార్మ్స్ అని పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
0: సార్, ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ గానీ పేరెంట్ ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి ఈ దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
1: లేదు మ్యామ్, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్ లో జాయిన్ చేస్తారు. సో దాట్ 18 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత కానీ 18 ఇయర్స్ తర్వాత కానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో ఈ అకౌంట్ ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు సిఫ్స్ ఉంటాయి, ఆ రెండు సిఫ్స్ ని అకౌంట్ లో యాడ్ చేస్తారు. డిస్క్రిప్షన్ ఇస్తారు, ఈజ్ ద గార్డియన్, ఈజ్ విల్ బి ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
0: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్, మీరు చెప్పినట్టు. సో ఆ మైనర్ గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం?
1: ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అందరూ మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే 1 నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనే చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం ఏ బ్యాంక్ లో కూడా.
0: సార్, మీరు ఇందాక కూడా చెప్పారు కానీ మరోసారి, ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో అక్యుములేట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు?
1: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయచ్చు మ్యామ్ ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. లెస్ దాన్ 10 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారనుకుంటే అప్ టు 25 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్ కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ అవసరాన్ని బట్టి, మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకుని సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్ లో లాగా రెస్ట్రిక్షన్స్ ఏం లేవు మేడం.
0: 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం,
1: హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, ఎనీ ఎక్సిజెన్సీస్ వాడుకునే అవకాశం ఉంది మ్యామ్.
0: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయి
1: మ్యామ్? 80C కింద ఏదైతే ఉందో 1.5 లాక్ లో అందులోనే దీని కంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ.
0: ఓకే, సో ఇంట్రెస్ట్ అంతా కూడా
1: ట్యాక్స్ ఫ్రీ.
0: ఓకే సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
1: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది మ్యామ్. ఏ బ్యాంక్ లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటే ఆధార్, అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ ప్యాన్ నెంబర్ ఏమైనా తీసుకుని రేషన్ కార్డ్ ఉన్నా ది కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్ గా మనం అకౌంట్ ఓపెనింగ్ కి ఏవైతే RBI స్టిప్యులేట్ చేసిన వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ తెలియ మనం ఓపెన్ చేసుకోవచ్చు.
0: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా,
1: ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా, బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే, బర్త్ సర్టిఫికేట్ ఇస్ మనం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్తున్నాం. అదర్వైజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని కెన్ అకౌంట్.

0: అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళచ్చు.
1: సార్, మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తున్నది, పీపీఎఫ్.
0: పీపీఎఫ్ అందరికి ఉంది, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఇందులో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఉంది. అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సేమ్ 15 ఇయర్స్ దాకా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ దాకా ఎక్సిజెన్సీస్ విత్డ్రాల్ ఉంది.
1: ఓకే,
0: ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ పీపీఎఫ్ కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే.
1: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పీపీఎఫ్ కంటే ఎక్కువ,
0: సుకన్య సమృద్ధిలో ఎక్కువ. అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
1: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి, మరి ఈ జమ అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కి కానివ్వండి, మ్యారేజ్ కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్ కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
0: ఏం లేదు, మనం ఏదైనా విత్డ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ ని తీసుకెళ్లి బ్యాంకులు ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విత్డ్రాల్ కి అలౌ చేసేస్తారు మ్యామ్. మన రిక్వైర్మెంట్ ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ దే విల్ అలౌ ఫర్ విత్డ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. మ్యారేజ్ కార్డ్ తీసుకుని వెళ్ళి ప్రూవ్ చేసాం అనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్తున్నాం, ఎవరైనా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ అండ్ అలౌ ఫర్ విత్డ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు కానీ పెళ్లికి కానీ. మెడికల్ ఎక్స్చేంజ్ అంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉండి ప్రాపర్ పేమెంట్ రేజ్ చేసిన ఏమైనా ఉంటే వాటిని చూపిస్తే కూడా విత్డ్రాల్ అలౌ చేస్తారు.
1: సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్లకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విత్డ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకిన్ పీరియడ్ ఏమన్నా ఉందా?
0: లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్ కి, 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విత్డ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
1: ఓకే,
0: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ ఎలివింగ్ ఫర్ విత్డ్రాల్.
1: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా ఉంది. ఏ బ్యాంక్ లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు. బ్యాంక్ లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7-7.5 దాకా వస్తుంది. ఇందులో గర్ల్ చైల్డ్ కాబట్టి ఎక్స్క్లూజివ్ గా 8.5% వస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్.
1: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్ అలాగే పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
0: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
1: సార్, మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్ లో విత్డ్రా చేసుకోవాలి?
0: మనకి స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఇయర్ కి ఆయర్కి డిమాండ్ రేస్ చేసుకుంటే రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్ కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యేదానికంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
1: ఓకే సార్, మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్ లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది?
0: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకుని ఒక అకౌంట్,
1: ఒక అమ్మాయికి ఒకే అకౌంట్
0: అన్ని బ్యాంక్స్ కలుపు.
1: సార్, మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైం ఉన్నారు కాబట్టి, అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు 2015లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు, నవ్ ఇయర్ ఇన్ 2025, సో ఈ 10 ఇయర్స్లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
0: మన బ్యాంక్ వర్క్ అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాం మ్యామ్, ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూజీనియస్ ప్రోగ్రామ్స్ అని. దాంట్లో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్ గార్డియన్తో సహా తీసుకుని పేరెంట్స్ కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ప్రెజెంట్ చేస్తున్నాము ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్ అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ, మనం వాళ్ళకి ముందు నుంచే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్, ఇప్పటికీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం. అంటే వాళ్ళకి అట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్ మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు, సో పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తా ఉంది. సో ఆ స్కీమ్స్ అని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. స్కీమ్స్ డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ తీసుకొస్తున్నారు.

0: బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్ కి బ్యాంక్ అకౌంట్ ఉండి దాంట్లో పేరెంట్ యొక్క బెనిఫిట్స్ ని మనం అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ మ్యామ్.
2: మీరు ఇంతవరకు సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేస్తున్న వారు శ్రీమతి నిహారా కానేటి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. Good.

0: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి. అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో. మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. మే 9వ తేదీ నుండి ప్రసారమవుతుంది పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
3: ఎప్పుడు ఒకేలా చేసే మీ వంటపై వెగటు పుడుతోందా? రుచిగా వంటలు కుదరడం లేదని వేదన? వద్దంటున్నా మోతాదును మించి ఉప్పు కారం పడుతున్నాయా? అయితే వినండి, కళ్లకు విందుగా, నోటికి పసందుగా, ఊరించే సువాసనలతో మనసును కడుపును నింపే మీ మా కార్యక్రమం వంటింటి సువాసనలు. అమ్మమ్మల చిట్కాలతో, అమ్మ చేతి కమ్మని రుచితో రాబోయే రోజుకి రాణిలా మీరు మారాలంటే తప్పక వినండి వంటింటి సువాసనలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం పినాకిని స్త్రీల కార్యక్రమంలో ప్రతి శనివారం సాయంకాలం 5:30

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృపానంద నగర్ నుండి కోరుతున్న శ్రోతలు ఆంజనేయులు గోవిందదాసు, చంద్రశేఖర్, ఆదినారాయణ, గోవిందరాజులు వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట సప్తపది. ఈ చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

ఈ ఉత్తరం భువనగిరి విద్యానగర్ నుండి కోరుతున్న శ్రోతలు మహమ్మద్ బుర్హానుద్దీన్ వారి మిత్రబృందం. వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట కోటలో పాగా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

0: గుండమ్మ కథ ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వింటారు. ఈ చిత్రంలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.
1: నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం,

శ్రోతలు, అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కోరుతున్న శ్రోతలు భరత్, భారతి, జ్యోతి, అంజలి, రాజనందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట జీవిత నౌక. ఈ చిత్రం కోసం

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

శ్రోతలు, అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి కోరుతున్న శ్రోతలు అనుమల రాజేష్, లలిత, మోక్షిత్, నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మణిదీప్, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట స్వయంవరం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన రాజశ్రీ, సంగీతం సత్యం.

శ్రోతలు, అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం అనంతపురం జిల్లా గుర్తి రోడ్ రాణినగర్ నుండి కోరుతున్న శ్రోతలు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, హనుమంతప్ప, రోజావతి, స్నేహకుమారి, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట గీతాంజలి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు.

జగడం చేసేస్తాం, రగడ రగడ రగడ తుందేస్తాం, జగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం మింగేస్తాం, భగల భగల గరడం మా పిలుపే ఢమరుకం.

టక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తుందేస్తాం దేవుడు దేవుడు గగనం మేమేరా పిడుగులం మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం మింగేస్తాం పొగల పగల గరడం మా పిలుపే ఢమరుకం.

తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తుమ్మేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేగా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింకేస్తాం భుగల భగల గరణం మా విరుపే ఠమరుకం

0: అభిలాష కార్యక్రమంలో పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశీయ విమానయాన మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా మారథాన్ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ ఈ ఏడాదిలో 191 మిలియన్లకు చేరుకోవడంతో భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఆవిర్భవించిందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఈరోజు జరిగిన ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్ 2.0లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న విమానయాన మార్కెట్గా భారతదేశం ఉందని చెప్పారు. విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్కు సంబంధించి ప్రపంచ గమ్యస్థానంగా రూపాంతరం చెందుతోందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 1100 వాణిజ్య విమానాల సముదాయం 2035 నాటికి 3 రెట్లు పెరుగుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
2: ప్రధానమంత్రి జీ కా ఖాస్ సబ్జెక్ట్ ఏవియేషన్ కో పతా హై, అగర్ ఏవియేషన్ మే కదమ్ అగర్ ఆగే బఢ్తే తో దేశ్ దో కదమ్ ఆగే బఢ్తా హై, తో ఉన్కే సహాయతా కే సాథ్ హమ్ ఉడాన్ స్కీమ్ కో 10 సాల్ తక్

0: आगे बढ़ा रहे हैं और 29,000 करोड़, ये पहली बार हुआ है सिविल एविएशन के सेक्टर में कि 29,000 करोड़ गवर्नमेंट ऑफ इंडिया इन्वेस्ट करेगी, आगे 10 साल के लिए करेगी, जिससे 100 नए एयरपोर्ट बनेंगे देश में, 200 हेलीपोर्ट बनेंगे, खास करके हिली स्टेट्स, हिमालयन स्टेट्स, नॉर्थ ईस्ट स्टेट्स में बनेंगे।
1: ఆకాశవాణి సంస్థ దేశానికి గడిచిన 90 ఏళ్లుగా సేవలను అందిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని మారథాన్ ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించింది. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈ పరుగును ప్రారంభించారు. దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు సాగిన ఈ మారథాన్లో ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ మారథాన్ ద్వారా ఫిట్నెస్ ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 232 ఆకాశవాణి కేంద్రాలలో ఈ నెలలో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా 1936లో స్థాపించబడిన ఆకాశవాణి దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రసార వేదికలలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. 2026 నాటికి ప్రపంచ వాస్తవ జీడీపీ వృద్ధిలో భారతదేశం 17% వాటాను కలిగి ఉండబోతోందని ఐఎంఎఫ్ గణాంకాలు సూచిస్తున్నాయని ఆయన అన్నారు. సురినామ్ పర్యటనలో భాగంగా స్థానిక సురినామీ సమాజంలోని వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారతదేశం ఒక మూల స్తంభంగా అభివర్ణించారు. భారతదేశ పారిశ్రామిక ఆర్థిక పురోగతి ప్రపంచ స్థిరత్వానికి ఒక సాధనంగా నిలుస్తోందని జైశంకర్ పేర్కొంటూ,
2: ఇండియా కాంట్రిబ్యూట్స్ టు ది 17% ఆఫ్ ది టోటల్ గ్లోబల్ గ్రోత్. వి హెల్ప్ టు డీ రిస్క్ ది ఇంటర్నేషనల్ ఎకానమీ. వి హెల్ప్ టు గివ్ మోర్ పాసిబిలిటీస్. వి ఆర్ క్రియేటింగ్ మోర్ ఆప్షన్స్. వి ఆర్ టుడే నెగోషియేటింగ్ అండ్ కన్క్లూడింగ్ మోర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఫర్ కంట్రీస్ టు అవైల్ ఆఫ్ ఇట్. అండ్ అలాంగ్ విత్ దాట్ వి ఆర్ ట్రాయింగ్ టు క్రియేట్ అ గ్లోబల్ ఫుట్ ప్రింట్ సో దట్ ఆర్ ఇంపాక్ట్ ఆన్ ద ఇంటర్నేషనల్ ఎకానమీ అండ్ ది డీ రిస్కింగ్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ యాజ్ ఇంపాక్ట్ఫుల్ ఫార్ రీచింగ్ యాజ్ పాసిబుల్.
1: దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా సజావుగా సాగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో గృహ వినియోగదారులు గ్యాస్ కొరతను లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత 2 రోజుల్లో సుమారు 87 లక్షల ఎల్పీజీ బుకింగులకు గాను దాదాపు 57 లక్షల ఎల్పీజీ సిలిండర్లను గృహాలకు పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే గత 2 రోజుల్లో 111,000కు పైగా 5 కేజీల సిలిండర్లు అమ్ముడయ్యాయని సుజాత శర్మ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. కోల్కతాలో ఈరోజు నిర్వహించిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై సీనియర్ పార్టీ నాయకుల సమక్షంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సువేందు అధికారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం రేపు ఉదయం కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణం చేయనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ అసాధారణ విజయం సాధించిందని అమిత్ షా శాసనసభాపక్ష సమావేశంలో పేర్కొంటూ,
3: मुझे विश्वास है कि भाजपा सरकार मोदी जी के नेतृत्व में ये डबल इंजन की सरकार बनकर दिन दूनी रात चौगुनी बंगाल को प्रगति की दिशा में ले जाए. घुसपैठिया मुक्त बंगाल, सुरक्षित महिला और सुरक्षित जनता, ये हमारा वादा है कि हमने बंगाल के आर्ष दृष्टाओं ने जो सुनार बांग्ला का संकल्प और स्वप्न देखा है, हम सबकी जिम्मेदारी है कि हम सुनार बांग्ला को जमीन पर उतारने के लिए अपना सबसे अच्छा परफॉर्मेंस बंगाल की जनता को दे.
1: క్షేత్రస్థాయి ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి ప్రాథమిక ఆరోగ్య బృందాలకు అందించే సమగ్ర శిక్షణ కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. దేశంలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి నైపుణ్యంతో కూడిన శిక్షణను దీని ద్వారా అందిస్తారు. ప్రాథమిక

0: ఆరోగ్య బృందాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా నైపుణ్య ఆధారిత వ్యవస్థ రూపకల్పనకు కృషి చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు సమాజ భాగస్వామ్యంపైన పూర్తిగా దృష్టి సారించింది. ప్రజలు నివసించే ప్రదేశాలకు సమీపంలోనే ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వ్యవస్థ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆ శాఖ పేర్కొంది. భూ సంబంధిత సేవలను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆధునీకరించే ప్రయత్నాల ద్వారా ప్రజలకు, రెవెన్యూ అధికారులకు సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన భూ వనరుల శాఖ సమీక్షా సమావేశానికి కేంద్ర మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 స్థితిని సమీక్షించారు. అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా, సామాజిక భద్రతలోని లోపాలు వంటి సవాళ్లను పరిష్కరించడమే భారతదేశ విధానమని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. న్యూయార్కులోని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్లో ఈరోజు జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్షా సమావేశంలో ప్రతినిధి బృందాల అధిపతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, బలమైన అంతర్జాతీయ సహకారం ద్వారా భారతదేశం వలసలను ఎదుర్కొంటోందని అన్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్కతా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. దేశ భద్రత సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదని, దేశంలోని మొత్తం ప్రజల భద్రతతో ముడిపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. తిరంగా పర్వత రెస్క్యూ 10 పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత సైన్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత సైన్యం సరిహద్దుల్ని సురక్షితంగా ఉంచడంతో పాటు విపత్తుల సమయంలో ప్రతి ప్రాణానికి రక్షణ కల్పిస్తోందని గుర్తు చేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయ విమానయాన మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా మారథాన్ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి ఒక పాట.

ప్రేయసి రావే. ఈ చిత్రం నుంచి పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి సరస్వతి గారి జానపద గీతాలు వింటారు.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరి కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీవై తిరుపాలయ్య క్లారినెట్ వాద్యం వింటారు.
1: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వై తిరుపాలయ్య గారిచే క్లారినెట్ వాదన. ముందుగా భువిని దాసుడు, శ్రీరంజనీ రాగం, ఆదితాళం, త్యాగరాజు కృతి.

కార్యక్రమంలో చివరిగా వినండి. భావములోన శుద్ధ ధన్యాసి రాగం ఆదితాళం అన్నమయ కృతి.

మీరింతవరకు శాస్త్రి సంగీత కార్యక్రమంలో శ్రీవై తిరుపాలయ్య గారి క్లారినెట్ వాద్యం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి జోడి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన పాట వింటారు.

0: శ్రోతలు ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి. అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో. మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. మే 9వ తేదీ నుండి ప్రసారమవుతుంది పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: యజ్ఞం ఈ చిత్రం నుంచి పాట వింటారు.

శ్రోతలు, ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి రక్షకుడు. ఈ చిత్రం కోసం ఉన్ని కృష్ణన్, ఉదిత్ నారాయణ్, హరిణి పాడిన పాట వింటారు.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ చిత్రం కోసం విజయ్ యేసుదాస్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కిరవాణి.

0: కదలి పై పైకి తరలి.
1: ఇప్పుడు వినండి ముక్కు పుడక. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం జేవి రాఘవులు.
0: ఈ నేల కదలి పై పైకి తరలి.

ఇంద్రధనుసు కార్యక్రమంలో చివరి పాట సంక్రాంతి. ఈ చిత్రం కోసం హరిహరన్ శ్రేయఘోషల్ పాడిన పాట, గీతరచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఇంతవరకు మీరు ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపటి మా

వాతి ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు. గానం అనంతశయనం అయ్యంగార్. 6:30 వినదొగుమాట వ్యాఖ్యాత డాక్టర్ సి పద్మావతమ్మ. 6:35 శైత్యశుద్ధులు కార్యక్రమంలో జీవన ఎరువుల ప్రాధాన్యత గురించి తెలియజేస్తారు శ్రీ హేమంతరాజు. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం